ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సురభి శ్రోతారా, మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. రేడియో సురభి 107.9 FM HD3 ఈ అలవరసలలో మీరు వింటున్న మీ అభిమాన రేడియోలో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మీ అభిమాన కార్యక్రమం అదే ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం ప్రతివారం ఉంటుంది. అలాగే ఇవాళ కూడా రేడియో సురభి ద్వారా ఆ కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత మీ ఆర్జే ఇక్బాల్. స్టూడియోలో నంబర్ మీకు కంఠాపాఠమే. మీరు స్టూడియోకి ఫోన్ చేయాలంటే తప్పకుండా ఫోన్ చేయొచ్చు. అయినా 972-636-1966 ఈ నంబర్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ కూడా ప్రతి ఆదివారం లాగానే మనము చక్కగా సాయంత్రం 7 గంటలకి మన వారాంతపు కార్యక్రమాలు ముగించుకుని అంతకుముందు ఆ వారంలో ఉన్నటువంటి క్రితం వారంలో ఉన్నటువంటి కార్యభారాన్ని దించుకుని వారాంతంలో విందు వినోదాలు అనేక కార్యక్రమాలు తర్వాత ఇక్కడ జరిగే దాలస్ లో జరిగే ఎన్నో కార్యక్రమాలని మీరు అటెండ్ అయి రేపు మళ్ళీ మీ దైనందిక కార్యక్రమాల్లోకి వెళ్లడానికి సన్నాయత్తం అవడానికి ముందుగా రిలాక్స్ అయి కూర్చుని పాత పాటల తోటలోకి వెళ్లిపోదాం. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఒక పాట, ఆ పాట ఒక దేశభక్తి గీతమైనా ఇవ్వాలి, లేకపోతే ఒక మంచి సందేశాత్మక గీతమన్నా అవ్వాలి. ఆ ఒక పాటతో మొదలు పెట్టేస్తాను. ఈ పాట వినేసి రండి. ఈ పాట, ఈ సందేశాత్మకమైన పాట చాలాసార్లు వినే ఉంటారు మీరు ఘంటసాల గారి గొంతులో. అయితే ఏ సినిమా అన్నది మీకు గుర్తుంటే, లేకపోతే ఎవరి మీద చిత్రీకరించారు అన్నది గుర్తుంటే తప్పకుండా ఆ విషయాన్ని రేడియో సర్వీస్కి ఫోన్ చేసి మీరు చెప్పచ్చు. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

పాట విన్నారు కదా. ఇది ఈ పాట ఘంటసాల గారి గొంతులో మనం విన్నాము. ఈ పాట చిత్రీకరణ ఉంటుంది. ఈ చిత్రీకరణ సరే ఈ సినిమా ఏ సినిమా చెప్పలేదు నేను, కానీ ఈ సినిమా ఉన్న ఈ పాట ఉన్నటువంటి సినిమా 59లో వచ్చింది. 59లో ఇక్కడ చిత్రీకరణ ఆ హీరో రిక్షా తొక్కుతూ ఉంటాడు. ఆ రిక్షా తొక్కుతూ హైదరాబాద్ చార్మినార్ కనిపిస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ, ట్యాంక్ బండ్, అసెంబ్లీ ఇవన్నీ ఆలోచిస్తే 56లో కదా విశాలాంధ్ర ఏర్పడి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్య పట్టణంగా అప్పటికి నిలిచింది కదా. అప్పుడు అంతకుముందు ఎక్కువగా సినిమాలు చెన్నై ఆ పరిసరాల్లోనే జరిగేవి. అంటే కొన్ని ఆంధ్ర ప్రాంతంలో కూడా తీసేవారు, హైదరాబాద్ లో అప్పటికి కొద్దిగా తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైదరాబాద్ ఏర్పడిన తర్వాత చాలా మటుకు షూటింగ్లు కూడా అక్కడ జరగడం మొదలు పెట్టారు. అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ కింద అయితే ఇది శభాష్ రాముడు అనే సినిమాలో ఎన్టీఆర్ మీద చిత్రీకరించబడినటువంటి పాట. అఫ్ కోర్స్ ఇది బేస్డ్ ఆన్ అనదర్ మూవీ హిందీలో బడే భాయ్ అని, దాని నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తో వచ్చినటువంటి సినిమా. ఓకే, ప్రతి వారం లాగానే దాదాపు ప్రతి వారం కాకపోయినా కొన్ని వారాల్లో నేను మీకు పద్యభాగం, మనకు పద్యభాగం వస్తుంది కదా, ఈ పద్యభాగం కింద మీకు కొన్ని పద్యాలు వినిపిస్తూ వస్తున్నాను కదా. అలాగే ఈసారి కూడా పద్యాన్ని వినిపిద్దాం అనుకుంటున్నాను. ఒక పద్యాన్ని విందాం మనం. ఈ పద్యం అన్నదే తెలుగులో ఒక తెలుగుకే ప్రత్యేకమైనటువంటి ఒక సాహితీ ప్రక్రియ. ఆ పద్యాల్ని చిత్రాల్లో విరివిగా అప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి మనకు కనిపించదు, ఎందుకంటే మనకు ఎక్కువగా సాంఘిక సినిమాలు అవి వస్తున్నాయి కాబట్టి అందులో పద్యాన్ని పెట్టడానికి లేదు. ఆ రోజుల్లో ఎక్కువగా వచ్చేవి. సో అలాంటి వాటిల్లో ఇప్పటి వరకు చాలా మటుకు మనము మేల్ వాయిస్ తో ఉన్నటువంటి పద్యాలే విన్నాం. ఇప్పుడు ఒక ఫీమేల్ వాయిస్ తో ఒక పద్యాన్ని విందాం.

ఈ పద్యాన్ని పాడుతున్నటువంటి ఆ పాత్ర ఎవరు, పాత్ర దారిని తెలిసినా కూడా చెప్పచ్చు. 9726361966 ఇవన్నీ పద్యం విందాం.

0: పద్యం విన్నారు కదా. ఈ పద్యం వినేసి చప్పున మీకు గుర్తు వచ్చే ఉంటుంది ఇది ఏ సినిమా. ఈ పద్యాన్ని పాడినటువంటి ఆ పాత్ర లేడీ పాత్ర ఎవరు, స్త్రీ పాత్ర ఎవరు అన్నది మీరు చెప్పాలి. 9726361966. ఓకే, ఈ పద్యభాగంలో నేను ఐ థింక్ నేను మొదటిసారిగా ఒక స్త్రీ పాత్ర, నాకు ఒక ఫోన్ వస్తుంది చూద్దామండి ఎవరు చేస్తున్నారు. హలో అండి, ఎలా ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? అరే ఆనంద్ భాయ్, కసే హో
1: బస్ ఠీక హై భాయ్, ఆప్ ఉధర్ హఫ్తే కా నహీ థే ఆప్?
0: మే నహీ, జరా లాస్ట్ వీక్ నహీ థా, జరా తబియత్ ఠీక్ నహీ థీ, బోలో బోలియే బోలియే. మాయా బజార్ ఏ పాత్ర,
1: ఏక్ బాత్ బోల్నా థా, ఆప్ ఇన్సే పెహలే థే శబాష్ రాంపూర్ సెక్టర్ కదా, హైదరాబాద్ టైమ్ అంటే సేమ్ సిమిలర్ థింగ్ రిక్షాలో చలం గారి పిక్చర్ లో
0: ఉన్నది అది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది దాదాపు, ఇది 59 లో ఇది వస్తే అది దాదాపు
1: యా
0: రిమ్జిమ్ రిమ్జిమ్
1: హైదరాబాద్
0: ప్లేసెస్ హా మషూర్ ప్లేసెస్ హై. తో ఢూంఢ రా థా ఆప్కు భీ ఉస్మే, ఆప్ అభి దిఖేంగే, ఆప్కా అభి దుకాన్ థా నా మషూర్
1: ప్రభాత్ థియేటర్.
0: రైట్ రైట్ రైట్. అచ్చా మాయా బజార్ స్త్రీ పాత్ర జీ, జాబ్ పూర్తిగా చెప్పలేదు. మాయా బజార్ అన్నారు, స్త్రీ పాత్ర ఎవరు అన్న పాత్ర?
1: ఆమె ఫేమస్ యాక్టర్,
0: యాక్టర్ కాదు స్త్రీ పాత్ర అంటున్నా, పాత్ర ధారిణి కాదు,
1: పాత్ర సుభద్రా.
0: సుభద్ర పాత్ర ధారిణి కాదు, ఇంకో పేరు చూద్దాం ఇంకెవరైనా చెప్పారు. థ్యాంక్ యూ.

0: హలో అండి, రేడియో సర్వి ఫోన్ చేసి అదే మాట్లాడుతున్నాను. హలో
1: అండి.
0: హలో చెప్పండి సుగాత్రి గారు.
1: సుగాత్రి
0: చెప్పండి. సుగాత్రి గారు
1: సుభద్రకాత్రధారిని
0: ఋషేంద్రమణి. రైట్. ఎలా పలుకుతారు ఋషేంద్రమణి? ఋషేంద్రమణి మణి మళ్ళీ. ఓకే, చాలా
1: ఋషేంద్రమణి. ఆవిడ అప్పటి సినిమాలు అన్నిట్లలో ఉండేది కదా.
0: అవునవునవును. అందులో ఎక్కువగా అంటే కన్నాంబ కూడా ఉండేవాళ్ళు ఆవిడ, తర్వాత ఈవిడ వాళ్ళిద్దరు
1: కన్నాంబ ఉండేవాళ్ళు. ఎస్ఆర్ లక్ష్మి,
0: అవును,
1: అంజలి దేవి గారు.
0: మనకు ఈ ఆన్సర్స్ వచ్చేసాయి. ఋషేంద్రమణి ఆవిడ పేరు. ఈ మాయాబజార్ సినిమాలో సుభద్ర పాత్ర ధరించినటువంటి పాత్రధారిణి. నా కార్యక్రమంలో ఇదే మొదటిసారిగా నేను ఒక స్త్రీ పఠించినటువంటి పద్యాన్ని నేను మీకు వినిపించాను. సరే, మనం మన కార్యక్రమం

0: లోకి ముందుకెళ్దాం. అలా ముందుకెళ్ళాలి అంటే ఓపెన్ చేయాలి. ఒకటి మీకు ఒక డైలాగ్ వినిపిస్తాను ఇప్పుడు. ఈ డైలాగ్ పలికినటువంటి ఆ నటీమణి ఎవరు? అది మళ్ళీ ఈవిడ కూడా నటీమణి. ఈవిడ ఇటీవలే వార్తల్లో నిలిచారు. అయితే ఆవిడ ఎవరు అన్నది ప్రశ్న. ఈ జాగ్రత్తగా ఈ నటీమణి వాయిస్ ని వినండి. ఈ వాయిస్ తో పాటు ఇంకో ఒకటి రెండు మేల్ వాయిస్, మగ వాయిస్, మగ గొంతు శబ్దాలు కూడా వినిపిస్తాయి. వీలైతే వాళ్ళని కూడా గుర్తించండి. ఇదిగోండి ఇప్పుడు వినిపించబోతున్నాను.
1: పొద్దున చదివితే సాయంత్రానికి ఇలా తయారైంది. ఎక్కడ చూసినా పుస్తకాలు, కాగితాలు, మాసిన గుడ్డలు. మరే పోలాయ్,

0: ఇల్లు కదేవాళ్ళంతా ఇంతేరా. కొంచెం శుభ్రమే కానీ ఇంటి శుభ్రం చూసుకోరు. అందులో మీ చిన్నబాబు గారు వాటి సారీ, కూర్చున్న చోట చెదలు పెట్టాల్సిందే. ఇస్త్రీ బట్టలు వేసి తిరగమంటే భలే తిరుగుతారులే. సరే గాని నేను మాట్లాడతాను చెప్తా. మరి మీ చిన్నబాబు నేను పోలాయి
1: పోలాయి అనుకున్నావు కదా
0: పెద్దవా.
2: ఓకే, విన్నారు కదా ఈ చిన్న బిట్లో ఉన్నటువంటి ఆ నటీమణి ఎవరు, ఇవి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రెండు మగగంతులు వినిపిస్తారు, వాళ్ళ ఎవరు మీరు రేడియో సరబిల్లో ఉన్నారు. స్టోరీస్ దట్ మేక్ యూ స్మైల్, సాంగ్స్ దట్ మేక్ యూ రిమెంబర్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మీరు రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే 107.9 FM HD3 లో మీరు రేడియో సురభి వింటున్నారు ఒకవేళ కారులో ఉంటే. అలాగే ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. అయితే ఇందాకటి ప్రశ్నకు సమాధానం గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఇటీవలే ఆ విడ వార్తల్లో నిలిచారు. వార్తల్లో నిలిచారు అంటే ఒక ఇంతకంటే నేను ఎక్కువ క్లూ ఇవ్వలేను ఆవిడ ఎవరు. అలాగే ఆ పోలాయ్ అన్నారు కదా, పోలాయ్ అన్న ఆ పాత్ర ని ధరించినటువంటి ఆ పాత్రధారి ఎవరు. చలో మనము ఆ ప్రశ్నకి మీ సమాధానాల గురించి ఎదురు చూస్తూ ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాట విని తప్పకుండా మీరు ఆ నటిమణిని గుర్తించడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి ఆవిడ నటించినటువంటి ఇంకో మంచి పాటను వినిపించబోతున్నాను. ఆ ఈ పాట వినేసి అయినా ఇంతకుముందు డైలాగ్స్ ఎవరివి అన్నది మీరు గుర్తించగలరు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: ఓకే, మనకు ఫోన్ వస్తుందండి, ఆన్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
1: హలో
0: హలో అండి,
1: హలో ఇక్బాల్ గారు.
0: బోలో ఆనంద్,
1: హిందీ షౌకార్ జానకి.
0: షౌకార్ జానకి, కరెక్ట్ కరెక్ట్. పాశాని
1: పాత్ర వచ్చి అంజీగారు, అంటే బాలకృష్ణ సీనియర్ కమిటీ బాలకృష్ణ లాగా అనిపిస్తుందండి.
0: బాలకృష్ణ కాదు, పోలాయ్. ఇక్కడ పోలాయ్ ఈ సినిమాలో. ఇది ఏ సినిమా ముందు దాని, అంటే అది ఇది పాతాల పైన కాదు కదా, ఇది పోలాయ్.
1: ఏ సినిమా
0: కాదు, ఆవిడ పేరుతోనే ఉంది కదా సినిమా. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో కాల్ వస్తున్నారు, తీసుకుంటాను. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు వసుధ గారు, చెప్పండి.
2: షావుకార్ జానకి
0: గారండి. సినిమా షావుకార్. అయితే మిగతా రెండు మగ గొంతుల్ని గుర్తుపట్టారా?
2: బాలకృష్ణ, లేదంటే పేకే శివరాం.
0: మీరు వచ్చారు కానీ వాళ్ళిద్దరూ కాదు, ఇంకో హాస్యనటుడు పోలాయ్. చాలా చిన్న నటుడు అప్ప, అంటే అప్పుడు అంజి అంటేనే బాలకృష్ణ పాతాల వారి, అది పక్కన పెట్టండి. పాతాల వారి కాదు, ఇది షావుకారు. పద్మనాభం రైట్ ఆన్సర్. వెనక ఉన్నటువంటి ఆ మగవంత ఎవరు? అవునవును, ఇంత పద్మనాభం అన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ పోలాయ్ కనెక్ట్ అండి. నాకు ఆన్సర్ పద్మనాభం అనేది మగ గుంతు నుంచి వచ్చింది, మీ నుంచి రాలేదు వసుధ గారు. మీరేనా పద్మనాభం అన్నారు? ఓకే ఓకే, వెనకాల ఎవరు అందించారు? ఓకే ఓకే ఓకే, యా యా, పద్మనాభం ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత ఎన్టీఆర్ ఆఫ్ కోర్స్. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఏమైనా రిక్వెస్ట్? అందులోని పాట లైన్ అప్ చేశాను, వినిపిస్తున్నాం, వినిపించబోతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చలో, షావుకారు నుంచే ఒక పాట విందాం. ఈ పాట విన్న తర్వాత మనం దాదాపు మన చిన్న విరామంలోకి వెళ్తాం, బ్రేక్ లోకి. బ్రేక్ లోకి వెళ్ళాం లేండి, ఇది చిన్నదే, దీని తర్వాత మనం మాట్లాడచ్చు. ఈ పాట మనం విన్నాం.

ఇదండి విజయవాడి షావుకారు ఆవిడకి మొదటి సినిమా. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా దాదాపు అది మొదటి సినిమా రిలీజ్ అయిన వాటిల్లో. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరు తర్వాత కాలంలో ఇంకో సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటించగా ఈవిడ నటించారు. అందులో ఒక మంచి పాటను వినేద్దాం. ఈ పాట విన్న తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్తాం. ఈ పాట ఏ సినిమాలో కూడా తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి.

0: చిత్రం ఇందాక విన్నటువంటి పాట సినిమా పేరు మీరు గుర్తుకొస్తే చెప్పండి. ఇది షావుకార్ జానిక్ గారు, ఎన్టీఆర్ గారు కూడా నటించారు అందులో. అయితే ఈ షావుకార్ అన్న సినిమాతో నేను మొదలైన ఆవిడ ప్రయాణం దాదాపు 400 సినిమాల దాకా సాగింది. ఇటీవలే ఆవిడ 95-96 మరణించారు. ఎనీవే, సో మళ్ళీ మనము ఈ చిన్న బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇందాకటి ఆ పాట సినిమా తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. వింటేనే ఉండండి రేడియో సురభి. విల్ బి బ్యాక్ ఇన్ దిస్ 1 మినిట్ అగైన్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this on the Project W Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరు చేస్తామండి, రెడ్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

నేడు సర్వీకుల స్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలో, అంటే 107.9 FM HD3. ఇందాక మన బ్రేక్ కి ముందు వెళ్తూ పాట వినిపించాను కదా, చిటారుకో మన మిఠాయి పొట్టినం. అది ఏ సినిమా అని అడిగాను. సమాధానం కోసం ఎదురు చూస్తే ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్, అంటే మొదటగా వచ్చినటువంటి షావుకార్ సినిమాలో బ్రేక్ దక్కే కాకుండా ఎన్టీఆర్ కి, తర్వాత అందులోనే ఎస్వీఆర్ కూడా సున్నం రంగడు పాత్ర ద్వారా అతనికి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత అప్పటి చిన్న బాలనటుడు కాదు, పెద్ద నటుడు కాదు, 15 ఇయర్స్ ఉంటాయేమో పద్మనాభం, అతను కూడా ఈ పోలాయి అనే పాత్ర ధరించాడు. సో వీళ్ళందరూ దాదాపు మొదటిసారిగా నేను కనిపించినటువంటి సినిమా, అంటే మనము ఫోన్ చేస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు? వసంత గారు ఇందాక ఫోన్ చేశారు కదా, చెప్పండి. కన్యాశుల్కం రైట్ రైట్ ఆన్సర్ అండి. చిటారుకోవడం మిఠాయి కొట్లం, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. చూసారా సినిమా అది? సినిమా చూసారా మీరు? దాని కూడా ఓకే. థ్యాంక్ యూ. ఇందాక షావుకారు గురించి చెప్తున్నాను, మళ్ళీ కన్యాశుల్కం గురించి మాట్లాడదాం. షావుకారు ఆ విధంగా బ్రేక్ ఇచ్చింది, కానీ అంటే ఒక విధంగా చూసుకుంటే ఆ విధంగా సినిమా పేరుతో మొదలైనటువంటి ముఖ్యంగా నటీమణులకి అది రేర్ ఫీట్. అది యాక్చువల్లీ ఆవిడే మొట్టమొదటిసారిగా అలా వచ్చాను. ఆ తర్వాత తమిళ్లో విన్నీ రాడే అని, నిర్మల అని ఒక ఆవిడ యాక్ట్రెస్, విన్నీ రాడే అనే సినిమాలు వచ్చిన తర్వాత విన్నీ రాడే నిర్మల అయింది. అలాగే ఊర్వశి శారద ఇలా తర్వాత వచ్చారు, కానీ మొదటగా ఈవిడే. ఆ తర్వాత కన్యాశుల్కం గురించి కదా, కన్యాశుల్కం నెగటివ్ క్యారెక్టర్ లో ఈవిడ, అంటే ఎన్టీఆర్ తర్వాత ఈవిడ ఒక వితంతు పాత్రలో ఈవిడ, తర్వాత ఒక వేష పాత్రలో సావిత్రి, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అప్పుడు పోషించేవాళ్ళు. ఆ ఇమేజ్ ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా పాత్ర ఉంది, ఆ పాత్ర ద్వారా నటించగలను, తన ప్రెగ్నెన్స్ చూపించుకోవచ్చు అన్న పాత్ర ఏదైనా సరే ధరించేవాళ్ళు. అలాంటి ఓరవడిలోనే ఒక చాలా ఒక పాత్ర తర్వాత రోజుల్లో ధరించారు షావుకార్ జానీ గారు. అంటే ఇవాళ పూర్తిగా ఆవిడ గురించి కాదు, కానీ కొద్ది బిట్స్ చెప్తున్నాను కదా. ఆ తర్వాత కాలంలో 70s లో ఎర్లీ 70s అనుకుంటా, చాలా కాలం ఆవిడకి పెళ్లి కాకుండా ఉన్న ఒక పాత్ర, తర్వాత పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి అయిన సందర్భంలో వచ్చే ఆ పాత్ర, ఆ పాట, ఆ పాటను వినిపించబోతున్నాను. సినిమా మీకు గుర్తొస్తే ఆ తర్వాత అందులో ఈ హీరో ఎవరో తెలిస్తే ఫోన్ చేయండి, 972-636-1966. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

విన్నారు కదా, ఇది సినిమా పేరు గుర్తుకొచ్చిందా? సినిమా పేరు గుర్తుకొచ్చినా ఆ హీరో ఎవరో తెలిసినా ఫోన్ చేయండి. ఇండియా టుడే హ్యాపీ అవర్ ఇస్ హియర్. ఇండియా టుడే అంటే ఇక్కడ రెస్టారెంట్ అండి. ఇక్కడ అన్వైండ్ ది డిలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బీర్స్ అండ్ ది పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బీట్స్ ఓన్లీ అట్ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్, ఇండియా టుడే, 151 North నియోలిన్ డ్రైవ్, సౌత్ లేక్. ఈ సినిమా సరే, ఈ సినిమా పేరు చెప్తారు కానీ ఈ లోపల ఇంకో విషయాన్ని అంటే వివిధ ధరించినటువంటి సినిమాలు అంటే తెలుగు సినిమాలే కాకుండా ఈవిడ కన్నడ, తమిళ్, తమిళ్లో చాలా బాగా పాపులర్ ఆవిడ. అంటే ఇక్కడ మనకు సావిత్రి ఎలాగో ఉండేవారు, అక్కడ కూడా చాలా మటుకు సినిమాలు ఈవిడ చేశారు తమిళ్లో. అందుకే మనకు కొన్ని సినిమాల్లో ఆవిడ సెకండ్ హీరోయిన్ అలా కనిపించినా గానీ తమిళ్లో మాత్రం చాలా మంచి సినిమాలు చేశారు. అలాగే కన్నడ, తర్వాత కొన్ని హిందీ, తర్వాత ఇలా కొన్ని సినిమాలు చేశారు ఆవిడ. ఇంకో విశేషం ఏంటంటే అప్పటి 7 భాషల్లో డబ్ అయినటువంటి ఒక సినిమాలో ఆవిడ నటించారు. 7 భాషల్లో ఒక విధంగా పాన్ ఇండియా అప్పటికే మూవీ అనుకోవచ్చు, అలా ఆవిడ ధరించారన్నమాట. అయితే అది కన్నడ, ఒరిజినల్ గా కన్నడ సినిమా. ఆ కన్నడ సినిమాలో మహిషాసుర మర్దిని, అది ఆ సినిమాలో ఆవిడ ధరించారు. 7 భాషల్లో రాజ్ కుమార్ తో పాటు నటించారన్నమాట. సో అలాంటి ఘన చరిత్ర ఉన్నటువంటి సావకారు జానక్ గారు తర్వాత కాలంలో కూడా, తర్వాత కాలంలో అంటే మన రీసెంట్గా 2020-22లో కూడా నటించారనుకుంటా. అయితే ఆవిడ 80s 90s లో కూడా మంచి పాత్రలు. అలాగే ఆవిడ షావుకారు సినిమాతో ఆవిడ అరంగేటం చేసిన, దాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆవిడ పాత్ర ఉన్నటువంటి టైటిల్తో ఇంకో సినిమా వచ్చింది ఆ మధ్య, ఆవిడ మధ్య వయస్సులో. అలాంటి ఆ సినిమా నుంచి ఒక పాట నేను వినిపిస్తాను, మీరు గుర్తించగలరేమో చూద్దాం. ఈ పాట ఏ సినిమా

0: మనకు రైట్ ఆన్సర్ వచ్చేసింది. మనకు వెంకట్ గారు ఫోన్ చేసి తాయారమ్మ బంగారయ్య అన్నారు, అలాగే కొన్ని కాల్స్ మిస్ అయ్యాను, వాళ్ళు కూడా బహుశా ఈ సినిమా గురించి చెప్దాం అనుకుంటూ ఉంటారు. తాయారమ్మ బంగారయ్య, సత్యనారాయణ, జానక్ గారి, షావుకార్ జానక్ గారి పక్కన నటించినటువంటి సినిమాలో చాలా మంది హీరోలు ఉన్నారు. చాలా మంది అంటే ఇందాక వెంకట్ గారు గుర్తు చేశారు, కొన్ని గెస్ట్ అపీరెన్స్ లో కూడా మన చిరంజీవి గారు కనిపిస్తారు. చిరంజీవి అప్పటికీ ఓకే, గెస్ట్ అపీరెన్స్ అంటే ఇంకా వీళ్ళు కాకుండా రంగనాథ్, చంద్రమోహన్, శరద్ బాబు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారన్నమాట ఆ సినిమాలో. సో దట్ వాజ్ ఇందాక 7 లాంగ్వేజెస్ గురించి చెప్పాను కదా, 7 లాంగ్వేజెస్ లో వచ్చినటువంటి జానక్ గారి సినిమా మహిషాసురమర్దిని, దసరా ఇది మన కన్నడ నుంచి వచ్చినటువంటి సినిమా. అయితే మనం ఒక రెండు పాటలు మనం షావుకార్ జానక్ గురించి వినేసి తర్వాత 8 నుంచి మనం మళ్ళీ మన సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మనం పాండవులు 9 ఆ పాట గురించి కూడా మాట్లాడాం కదా, అది నాగేశ్వరరావుతో పాటు కొద్దిగా మధ్య వయసు వచ్చినప్పుడు అప్పుడు పెళ్లైనటువంటి ఆ పాత్ర అది ధరించారు. అక్క చెల్లెలు ఆ సినిమా, అక్క చెల్లెలు ఇందాక ఇంతకుముందు కూడా ఒకసారి నేను మాట్లాడినాను, అక్క చెల్లెలకి డిఫరెన్స్ ఏమిటని. అక్క చెల్లెలు అంటే అక్క తర్వాత ఒక చెల్లెలు ఇద్దరు. అక్క చెల్లెళ్ళు అంటే బహువచనం, ఒక అక్క మల్టిపుల్ చెల్లెళ్ళు. ఓకే, ఇట్స్ నాట్ దాట్, అక్క చెల్లెళ్ళు అన్నాను. ఓకే, సో ఆ గ్రామం నుంచి బయటకు వచ్చేసి మనం ఒక ఆ తర్వాత కాలంలో మంచి అంటే హీరోయిన్ పాత్రలు కాకుండా వేరే వివిధ వైవిధ్యమైన పాత్రలు కూడా ధరించారు. అందులో నుంచి ఒక మంచి పాత్ర, ఎందుకంటే ఈవిడ చాలా సినిమాలు మన తమిళ నుంచి వచ్చినట్టు తర్వాత ఇలాంటి వాటిలో కూడా నటించారు. అలాంటి వాటిల్లో ఒక సినిమా, ఆ సినిమా బాగా హిట్ అయింది ఆ కాలంలో, ఆవిడ ధరించినటువంటి పాత్ర పేరు మీకు తెలిస్తే చెప్పండి. ఇదిగోండి ఈ డైలాగ్స్ వినేసి ఆవిడ ధరించినటువంటి పాత్ర పేరు ఈ సినిమాలో, ఏ సినిమా, ఈ సినిమా కూడా చెప్తే డబుల్ క్రెడిట్స్. ఓకే, ఈ డైలాగ్స్ వినండి.
1: ఎద్దుబండి సోముల, నా పేరు యజమాన్ స్వామియో.
2: మరి అనుకున్నాను ఎద్దుబండి సోములు, మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లెకి కూర్చున్నా కదా పని ఎంత ఆడిపోయింది రాగా. మా పిల్ల రేపు 10 గంటలకు వస్తాది, 12 గంటలకు వస్తాది, 14 గంటలకు వస్తాది, వస్తే ఇలా వస్తుంది, లేకపోతే రేపు వస్తాది, అసలు రాకపోతే రానే రాదు అని మా అడగాది స్వాతంత్రం. అడగటానికి అనుమానపడ్డానికి వస్తుంది ఎవరిని చిన్నమా మీరేమంటుండో. ఆడపుతుంది అనుమానించి అగ్నిలో దూకమంటే దొరుకుతుంది, దూచేసి కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించుకునే కాలం ఈ కాలం. ఏటం కోసన్నావు చిలకమ్మా, నువ్వేళకుండో ఈ అసలు గతారు కానీ ఈ పేట కూడా ఈ ఆటలు ఎక్కదు.
1: అవునయ్యా, ఎవరిని చూసి నువ్వు పీత బుర్ర అంటున్నావు?
2: నేనయ్యా ముసలాడా.
1: ఏమిటి నన్నే ఊరుకుంటుంటే మరీ సూచనించిపోతున్నావు, వెంటనే వెళ్ళి బస్సీల్ని కలుసుకుంటాను.
2: ఎందుకు
1: డ్రైవర్స్కి
2: అంటే ఏంటి
1: విడాకులకి?
2: ఆ పాటి గారికి వకీల్ కాడికి ఎందుకయ్యా? ఏ కీలు కీలు పీకించుకోవటానికే మా పిల్లకి నానే వచ్చిందయ్యా. నాన్న చెప్తున్నా మీకో మీ కుర్రాడికి మా పిల్లకి ఇవాళ ఎంగిలి ఇంగిలి పిచ్చోడో మనమో తేలుకోవాలి.
1: అది ఎంగిలి ఇంగ్లీష్ అయితే తెలుగు వకీల్ నోటీస్ పట్టుకురాక తప్పదు.
2: నోటీసులు నువ్వు తీసులు ఎందుక? మీ మూతి మీద మీసం నిజంగా నీకు మొలిసిన స్వంతం మీసే కనుక అయితే, నువ్వు నిజంగా నికాసైన మొగాడే కనుక అయితే, నీకు రోసం, ఉక్రోసం, ధైర్యం, తెగింపు ఇవన్నీ గాని నీకు ఏ ఒక్కటైనా గాని ఉన్నాడు అయితే చెప్పమా. నువ్వు అనుకున్నావు ఈ పెళ్లి రద్దయినట్టు నీ కొడుకు చేత పేపర్కైతే మీరు సంతకం ఎట్టించి నా ఎదురుగా వచ్చి చేతులు కట్టు నిలబడు, అప్పుడు మావి మా పిల్ల చేత సంతకం ఎట్టించి ఆ పెళ్లి రద్దు పత్రం నీ మొక్కలు కడతాం. చెప్పమా, నువ్వు అనుకున్నావు? చెప్పమా, నువ్వు అనుకున్నావు? ఇదిగా ఎదురు నీ కొడుకు సంత పెట్టిన రద్దు పత్రంతో కమ్మ గలిగితే కమ్మ, కమ్మకపోతే పొమ్ము గో.
0: పేపర్ తో కమ్మగలిగితే కమ్ము, పొమ్మగలిగితే పొమ్ము. ఈ డైలాగ్స్ ఆవిడవే. అయితే ఈ పాత్ర పేరేమిటి అని అడిగాను, సినిమా పేరేమిటి అని అడిగాను. ఇందాక కాల్స్ వచ్చి డ్రాప్ అయ్యాయండి, మళ్ళీ మీరు ఫోన్ చేయొచ్చు. ఈ లోపల మనం డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ గురించి తెలుసుకుందాం. మీ డెంటల్ హెల్త్ మనకు ఒక కాల్ వస్తుందండి, ఆన్లైన్ తీసుకున్న ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో. సంసారం వచ్చారు. ఎవరు, వెంకట్ గారా? ఆవిడ పాత్ర పేరు, చెప్తారేమో తప్పకుండా. హలో అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, ఎవరు? సముద్ర గారు. సముద్ర వర్మ గారు, చెప్పండి సార్. సముద్ర వర్మ గారు చాలా కాలానికి ఫోన్ చేస్తున్నట్టున్నారు మీరు. చాలా కాలానికి ఫోన్ చేశారు.
3: అవును అవును.
0: చెప్పండి. సంసారం చదరంగం, తర్వాత పాత్ర పేరు
3: షౌకర్ జానకి
0: గారు. అదే షౌకర్ జానకి పాత్ర దారిని. ఆ పాత్ర పేరు అడిగాను, ఆవిడ ధరించిన పాత్ర చిలకమ్మ. యస్ రైట్ రైట్. ఆ డైలాగ్ లో వస్తుంది చిలకమ్మ చిలకమ్మ. కమ్మైతే కమ్ము, పొమ్మైతే పొమ్ము. బాగుంది. ఎడ్మండ్ శ్యాముల్ పేరు ఏమన్నారు? ఎడ్మండ్ శ్యాముకి లేదు ఆ పాత్ర, గౌతమ్ ప్రసాద్ పాత్ర పేరు ఎడ్మండ్ శ్యాముల్ ఏదో ఉంటుంది దానికి, ఇంకా తెలుగు పేరు పేరు. రైట్ ఆన్సర్.
3: మా ఇంట్లో డైలాగ్ అయిపోయింది, జనకమ్మ వరకు.
0: థ్యాంక్ యూ. ఎనీ రిక్వెస్ట్ అండి సముద్ర గారు? థ్యాంక్ యూ. సో దట్స్ రైట్ ఆన్సర్. సంసారం చదరంగం ఇది. ఇవిడ అంటే అలాంటి వైవిధ్యమైన పాత్రలు కూడా చాలా ధరించారన్నమాట. దీనికి ఏంటంటే మనకు అలాగే కొన్ని హిందీ సినిమాల నుంచి తెలుగు సినిమాలకి రీమేక్ అయినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ దుష్మన్ అనే సినిమా ఖైదీ బాబాయ్ గా ఇది చేశారు కదా, అందులో ఒక ఒక అందులో కూడా ఒక పవర్ఫుల్ పాత్ర, శోభన్ బాబు వాణిశ్రీ హీరో హీరోయిన్లు, కానీ ఇంకో పవర్ఫుల్ పాత్ర. ఇది అలాంటి పాత్రలు కూడా ధరించారు ఆవిడ. ఒక మనం బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. బ్రేక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఒక పాట, ఇదే సినిమా, ఇదే సినిమా కదా, ఈ సినిమా నుంచి ఒక పాట వినేద్దాం. జగమే మాయా అని ఉంటుంది ఆ పాట, చాలా కామెడీగా కూడా సాగుతుంది. ఆ పాట వినేద్దాం. ఈ పాట విన్న తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆదాన ప్రదానాలు, తర్వాత మిగతా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
7: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
4: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
7: ఉప్పు కప్పు రంబు.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istilamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

రేడియో సురభికి పునఃస్వాగతం. వింటున్న శ్రోతలందరికీ మళ్ళీ ఈ కార్యక్రమం ఇక్బాల్ తో ఆ రోజుల్లో ఈ కార్యక్రమానికి పునఃస్వాగతం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తెస్తున్నది మీ వ్యాఖ్యాత, మీ ఆర్జే ఇక్బాల్. మనం ఈ మొదటి గంటలో మామూలుగా మనం ఒక మంచి దేశభక్తి గీతము, లేకపోతే ఉత్తేజకరమైన గీతం విన్నాము, ఒక పద్యం భాగంలో పద్యం విన్నాము. తర్వాత షావుకారు జానకి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుని, కొన్ని ఆవిడ నటించిన సినిమాల గురించి కొంచెం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆవిడ డైలాగ్స్, ఆ తర్వాత పాటలు విన్నాం. మనం ఇప్పుడు మనము ఆదాన ప్రధానాల విభాగాలలోకి, విభాగంలోకి వెళ్దాం. ఆదాన ప్రధాన విభాగము అంటే ఏమీ లేదు. ఆదానము అంటే తీసుకోవడము, ఆదానము అంటే తీసుకోవడం, ప్రధానం అంటే ఇవ్వడం. ఆదానము ప్రధానము ఎక్కడ జరుగుతాయి అంటే ఎక్కడైనా జరగచ్చు, కానీ మనం ఇక్కడ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం కూడా ఆదాన ప్రధానమే కదా, అది కూడా. ఓకే, జస్ట్ ఐ గాట్ థాట్ అన్నమాట. ఓకే, అయితే ఈ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అన్నది తెలుగు సినిమాల్లో కూడా మిగతా సినిమా అలా నుంచి ఉత్తేజం చెంది, లేకపోతే ఇన్స్పిరేషన్ లేకపోతే కాపీనో ఇలా జరిగి కొన్ని వచ్చాయి కదా. అలాంటి పాటల్లో మనం మామూలుగా పరిశీలిస్తుంటాం కదా ప్రతి వారం, అలాగే ఈ వారం కూడా హిందీ నుంచి చూద్దాం. అయితే మొదటగా హిందీలో ఒక పాట వినిపిస్తాను. హిందీలో ఈ పాట నా కార్యక్రమంలో ఇంతకు ముందు కూడా ఈ పాట వినిపించాను అనుకోండి. ఈ పాట లక్ష్మీకాంత్ ప్యారలాల్ కి ఒక మంచి పేరు తెచ్చినటువంటి, ఆ మొదటి రోజుల్లో కొన్ని సినిమాల్లో ఆయన చేసిన వాళ్ళు సంగీత ద్వయం సంగీతాన్ని సమకూర్చిన ఎక్కువగా. కానీ ఇది ఈ నేను వినిపించబోయే పాట ఉన్నటువంటి సినిమా ద్వారా వాళ్ళు బాగా పాపులర్ అయ్యారు. ఈ ట్యూనింగ్ నే తెలుగులో ఇంకో సినిమాలో ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడు హిందీలో ట్యూనింగ్ వినేద్దాం. తెలుగులో ఏ పాటో మీరు చెప్పును గుర్తించేయచ్చు, గుర్తించేసి ఫోన్ చేయాలి 972-636-1966 కి. సో ఈ పాట హిందీలో విందాం.

ఇంతవరకు విన్నారు కదా ఈ పాట, ఈ పాట ఇప్పటికే చెప్పని గుర్తుంచి గుర్తొచ్చి ఉండాలి మీకు. అయితే ఈ పాట ఉన్నటువంటి ఈ సినిమా ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమా పేరు పరాస్మణి అని. ఈ పరాస్మణి సినిమాలో తెలుగు నటీమణి, ఒక తెలుగు నటీమణి నటించారు గీతాంజలి గారు. గీతాంజలి అంటే ఇప్పటి జనరేషన్ గీతాంజలి అంటే గీతాంజలి సినిమా, ఈ జనరేషన్ కాదు కూడా కానీ గీతాంజలి అంటే గీతాంజలి మూవీ అది కానీ, గీతాంజలి అనే ఆవిడ ఉండేది కదా, ఆవిడ నటించిన ఈ సినిమాలో. అయితే ఈ పాట ఇంతవరకు విన్నారు కదా, విని దీనికి తెలుగులో ఏ పాట ఉందో చెప్పాలి, చూద్దాం చెప్పగలరేమో. ఆ లోపల మీ ముఖారవిందాలకి డెంటల్ స్మైల్స్ అయ్యి డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ వాళ్ళు ఏ విధంగా మీకు సహాయపడగలరో మనం తెలుసుకుందాం. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ అట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ను మిస్ అవ్వకండి. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. పరాస్మణి వద్దాం ఇందాకటి పాట హిందీలో మళ్ళీ ఒకసారి కొద్దిగా వినిపిస్తాను. తెలుగు పాట నాకు చెప్పాలి మీరు. ఇదిగోండి ఈ పాట.

ఆలోచిస్తుండండి ఈ లోపల ఈ పరస్మని, ఇది ఒక జానపద సినిమా హిందీలో. మహిపాల్ అని ఎక్కువగా జానపద సినిమాలకి, అంటే మనకి ఇక్కడ కాంతారావు ఎలాగో అలా ఉండేవారు ఒక ఆయన హిందీలో. ప్రాస్మణి, ప్రాస్మణి అన్నది యాక్చువల్ గా మీరు దాన్ని స్పర్శమని అంటే అది దాన్ని అలా పలుకుతారు పరస్మణి అని, స్పర్శమని అది. అయితే ఈ పాట ట్యూనింగ్ ఈ సినిమాలో హిందీలో ఉంది కానీ తెలుగులో ఈ సినిమాని తీయలేదు, ఇంకో సినిమాలో ఈ పాటని ఉపయోగించుకున్నారు ఈ పాట ట్యూనింగ్ ని. అది ఏ సినిమాని అడిగాను, అది ఏ పాట అని అడిగాను, ఆ ప్రశ్న అలాగే ఉంది. ఓకే, ఈ లోపల మనం ఇవాళ కొద్దిగా కొన్ని కొన్ని తెలుగుకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక చిన్న ప్రశ్న సమాసానికి సంబంధించి, సంధి సమాసాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు సమాసానికి. ఇప్పుడు ముల్లోకాలు ఉందండి, ఈ ముల్లోకాలు ఈ సమాసం కదా, అయితే ఇది దీన్ని విడదీసి ఇది ఏ సమాసమో చెప్పగలిగితే 972-636-1966 కి ఫోన్ చేయండి. చెప్పలేకపోయినా గానీ ఈ నంబర్కే మీరు ఫోన్ చేయొచ్చు. ఇందాకటి ఆ ప్రాస్మణి నుంచి ఆ పాట, తెలుగు పాట వినిపించేస్తాను, నాకైతే కరెక్ట్ గా ఎవరు చెప్పలేదు కానీ ఆ పాటనైతే నేను లైన్అప్ చేశాను తెలుగులో. ఆ పాట ఇప్పుడు వినేద్దాం. ఈ నా ప్రశ్నలకి సమాధానాలు తెలిసినా గానీ తప్పకుండా మీరు ఫోన్

ఇది విన్నారు కదా ఈ పాట, దానికి అనుసరణగా ఉంది. కానీ ఇది గుడిగంటలు అనే సినిమా నుంచి. గుడిగంటల సినిమాకి పరాష్మణి ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. అఫ్ కోర్స్ ఓకే. ముల్లోకాలు ఈ సమాసాన్ని విడదీయగలరా, అంటే సమాసాన్ని మొత్తం రాయగలరా, అంటే సమాసం ఏమిటి, అది ఏ సమాసం అన్నది తెలియకపోయినా వాట్ ఈస్ ముల్లోకములు, ముల్లోకాలు దాన్ని ఏ విధంగా చెప్తాం, అలాగే ఇంకో పాటను నేను లైన్అప్ చేశాను మన ఆదాన ప్రధానాల్లోనే. ఇంకో పాటలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ పాట కూడా హిందీలో మీకు వినిపిస్తాను ఇప్పుడు. వినిపించిన తర్వాత తెలుగులో ఆ పాట గురించి కూడా మనం మీకు గుర్తొస్తే చెప్పకుండా చెప్పండి. ఇది కూడా కొద్దిగా ఆ రోజుల్లోని పాట. ఆ రోజుల్లో అంటే దానికి డెఫినేషన్ లేదు. ఆ రోజుల్లో అంటే 10 ఏళ్ల క్రితం కావచ్చు, 20 ఏళ్ల క్రితం కావచ్చు. కానీ ఇక్బాల్తో ఆ రోజుల్లో అంటే మనం 30 నుంచి 80 90 వరకు ఆ రోజుల్లో. కాబట్టి ఇది ఏ ప్రాంతాల్లో సినిమాల్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఆ కాలంలో పాటలు కూడా మనం రేడియోలో విని విని గుర్తుంటాయి కాబట్టి మనం వాటిని మళ్ళీ పునశ్చరణ చేసుకుంటాం. పునశ్చరణ అంటే రివిజన్. ఓకే, ఎందుకంటే ఈ పాట తెలుగులో ఏ పాట

0: ఈ పాట ఇంతవరకు విన్నాను కదా. అయితే ఈ పాట తెలుగులో ఈ పాట అని అడిగాను. ఇందాక సమాసం గురించి కూడా ఒక ప్రశ్న అడిగాను, అది అలాగే ఉంది. ముల్లోకాలు ఇది ఏ సమాసము, ఈ దీనికి విగ్రహ వాక్యం కూడా చెప్పగలిగితే చెప్పండి. విగ్రహ వాక్యం అంటే దాన్ని విడదీసి చెప్పడం, అది విగ్రహ వాక్యం. అది ఏ సమాసము అది నేను అడిగినటువంటిది. అలాగే ఇందాక హిందీ పాట విన్నాం కదా, ఇది సెహ్రా అనే సినిమా నుంచి. సంధ్య అని ఆవిడ శాంతారాం వైఫ్, ఆవిడ మంచి నటిమని నాట్యకర్తె, ఆవిడ నటించినటువంటి ఆ పాట అది. అది తెలుగులో ఇదే ట్రెండింగ్తో ఇంకో సినిమాలు వచ్చింది, అది ఏమిటని అడిగాను. స్టూడియోలో నంబర్ 9726361966, మన ఫోన్ వస్తుంది తీసుకుందాం. హలో అండి, రేడియో సార్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో అండి,
1: హలో అండి, నేను సుగాత్రి.
0: చెప్పండి సుగాత్రి గారు.
1: మీరు ఇందాక అడిగిన సమాసం వచ్చేసి దిగు సమాసము.
0: దిగు సమాసము
1: అది ముల్లోకాలు అంటే మూడు లోకాలు, ఆ సంఖ్యలను సూచిస్తూ ఉంటే అది దిగు సమాసము.
0: పర్ఫెక్ట్, దిగు సమాసము అంటే దిగు, దిగే సమాసం కాదు, దిగు దిగు దిగు సమాస సంఖ్య. ఓకే, అదే
1: దిగు.
0: థ్యాంక్ యూ, కరెక్ట్ ఆన్సర్. ఈ పాట గురించి ఓకే, సరే ఆ సమాసం గురించి మాత్రం చెప్పడానికి వచ్చారనుకుంటా, పాట గురించి కాదు. ఓకే, సో మనం ఈ పాట గురించి కూడా ఆ ప్రశ్న లాగే ఉంది, హిందీలో ఉన్నటువంటి పాట తెలుగులో ఇది అని. ఈ లోపల మనం గణేష్ చతుర్థి గురించి మాట్లాడుకున్నాం. గణేష్ చతుర్థి బ్రింగ్ హోమ్ బాపాస్ ఫేవరెట్ స్వీట్ డెలీషియస్ ఫ్రెష్లీ మేడ్ మోతిచూర్ లడ్డు ఫ్రెష్ ఫ్రమ్ రజులాస్ కిచెన్. దే ఆర్ ఆఫరింగ్ మహాప్రసాదం ఇన్ 5 pound and 11 pound క్వాంటిటీస్ అండ్ దట్స్ నాట్ ఆల్. యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్ కాజు కట్లీ అండ్ అదర్ ఫెస్టివల్ స్వీట్స్ స్వీట్స్. మీరు వీటిని ఆర్డర్ చేయడానికి వాళ్ళ నంబర్ ఏంటంటే 9728787999 or 4693601556. ఓకే, సమాసంలోనే ఇంకో ప్రశ్న అడగనా, లేకపోతే సంధి గురించి అడుగుదాం. చిన్న చాలా సులువైనటువంటి సంధి రామాలయం, దీన్ని విడదీసి అది ఏ సంధో చెప్పాలి. రామాలయం దీన్ని విడదీసి అది ఏ సంధియో చెప్పవలెను, ఇది ప్రశ్న. ఓకే, ఈ పాట ఇందాక విన్నటువంటి పాట తెలుగులో, హిందీలో అయితే ఇది సెహ్రా అనే సినిమా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. వి శాంతారాం వైఫ్ సంధ్య గారు నటించిన సినిమా. అయితే దీన్ని దీన్ని తర్వాత వయ్యారమలికి చిన్నది అనే అనే పాటగా మంగమ్మ శబదం ఆ సినిమాలో దీన్ని ఉపయోగించుకున్నారు ఆ ట్యూనింగ్ ని. ఆ పాట కూడా విందాం ఇప్పుడు మనం. ఈ లోపల రామాలయం గురించి తెలిస్తే చెప్పండి.

0: అది విన్నారు కదా ఆ పాట మంగమ్మ శివరాం సినిమా నుంచి. మనకు ఇందాక ఒక శ్రోత ఫోన్ చేసి రామాలయం గురించి చక్కగా విడదీసి చెప్పారు. రామ ప్లస్ ఆలయం రామాలయం సవర్ణ దీర్ఘ సంధి అని కరెక్ట్ గా చెప్పారు. మనము ఈ సెగ్మెంట్ లో ఇంకో పాట పెద్ద వినడానికి అంతగా టైం లేదు. మనం మళ్ళీ ఇంకో సెగ్మెంట్ లోకి వెళ్తాం ఈ బ్రేక్ తర్వాత. ఆ సెగ్మెంట్ లో మళ్ళీ మనం కొద్దిగా 80s లోకి వచ్చేస్తాం. అప్పటి పాటలు వాటి గురించి కూడా కొద్దిగా హాఫ్ అన్ అవర్ మనకు ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ లోపల రేడియో సురభి, మీకు రేడియో సురభి 107.9 FM HD3 మీరు కారులో ఉంటే, ఒకవేళ కారు దిగితే మీకు మీ ఆ ఫోన్ లో మీరు ట్యూన్ చేసుకుని వినొచ్చు. సో సవర్ణ దీర్ఘ సంధి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకో ప్రశ్న. ఓకే, సంధి పేరు ఒకవేళ తెలిసినా తెలియకపోయినా దీన్ని చెప్పండి నాకు. ఇంగ్లీష్ లో మహా ప్లస్ ఐశ్వర్యం కలిపితే ఆ పదం ఏమవుతుంది? మహా ప్లస్ ఐశ్వర్యం కలిపితే అది ఏ పదం అవుతుంది? ఒకవేళ సంధి పేరు తెలిస్తే బాహుబాగు, అప్పుడు మీకు వీరతాలు, రెండు వీరతాలు. ఓకే, 9726361966. ఇంకో పాట అయితే వినిపించడానికి లేదు, కానీ ఏకల్ విద్యాలయ గురించి చెప్తాం. ఈ ఏకల్ విద్యాలయ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్, ఆగస్ట్ 28. దాటిపోయింది, ఆగస్ట్ 28 మొన్న ఫ్రైడే జరిగిందండి. ఇది ఏకల్ విద్యాలయ గురించి ఒక్కసారి గుర్తు చేస్తాం, ఎందుకంటే ఆగస్ట్ 28 అది జరిగింది. వాటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే, ఏకల విద్యాలయ గురించి తెలుసుకోవాలంటే యూ కెన్ గో ఆన్ దేర్ వెబ్సైట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే డూ అండ్ ఆల్. ఓకే, సో ఇందాకటి ప్రశ్న అలాగే ఉంది. మహా ప్లస్ ఐశ్వర్యం కలిపితే అది ఏ పదము అవుతుంది? కానీ సంధి కూడా తెలిస్తే చెప్పండి, 9726361966. మళ్ళీ మనం బ్రేక్ తర్వాత మీ రిక్వెస్ట్ సాంగ్స్ కూడా నేను వినిపిస్తాను, అలాగే ఇంకొన్ని మంచి పాటలు వాటి గురించి మనం తెలుసుకోగలిగే విశేషాల గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి రేడియో సురభి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను మీ ఆర్జే ఇక్బాల్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugistam.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్, పరోటా.
11: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: లేడీ సర్వేకి పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్తో ఆ రోజుల్లో ఈ కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలలో, అంటే 107.9 ఎఫ్ఎం HD3. మనం చివరి అర్ధగంటలోకి వచ్చేసాం. ఇందాక మొదటి గంటలో మనం షావుకార్ జానక్ గురించి వచ్చిన మనం మాట్లాడుకున్నాం. మనకు కాలర్ వస్తున్నారు, అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, నేను సుజాత.
0: చెప్పండి సుజాత.
1: ఇంతకుముందు మీరు అడిగినది సమాసం వచ్చి
0: వృద్ధిసంది, కానీ అది పదం ఒక పదం, అది ఏమవుతుంది? మహా ప్లస్ ఐశ్వర్యం.
1: మహైశ్వర్యము అంటే మహాకి కింద ఐక్యం వచ్చింది కదా, ఐక్యం వస్తే మహైశ్వర్యము.
0: మహైశ్వర్యం, వృద్ధి సంధి ఇస్ రైట్ ఆన్సర్. రైట్ రైట్. ఇంకో మహేశ్వరం అని ఉంటుంది, మహేశ్వరానికి మహైశ్వర్యానికి తేడా ఏంటి అది కూడా అడుగుదాం అనుకున్నా.
1: మహేశ్వరము మహైశ్వర్యం, మహేశ్వరము అంటే అది ఈశ్వరు స్తంభానికి వస్తుంది, మహా ప్లస్ ఈశ్వరం.
0: ఇది ఐశ్వర్యం, ఇది మహైశ్వర్యం.
1: ఇదేమో ఐశ్వర్యము, సంపదకు సంబంధం.
0: రైట్ రైట్ రైట్,
1: అది ఈశ్వరునికి సంబంధం.
0: రైట్ రైట్. యా, థ్యాంక్ యూ.
1: ఓకే అండి, మరి ఉంటాను.
0: యా, థ్యాంక్ యూ. సో మనకు ఈ చివరి 25 నిమిషాల్లో ఉన్నాం. ఈ 25 నిమిషాల్లో కొన్ని మంచి పాటలు అవి విందాము, అలాగే ఎనీ రిక్వెస్ట్ సాంగ్స్ మీరు ఉన్నవి తప్పకుండా మీరు కోరితే వినిపిస్తాను. ఒక మంచి పాట వినేద్దాం. ఇది ఏ సినిమా తెలిస్తే ఫోన్ చేయండి. ఈ సినిమా చూసారా? చూసే ఉంటాను.

నాలుగు స్తంభాల ఆట, నాలుగు స్తంభాల ఆట సినిమా నుంచి రాజా నాగేంద్ర మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి పాట ఇది. 175 డేస్ అంటే 6 నెలలు పైన ఆడినటువంటి ఆ సినిమా ఆ రోజుల్లో. ఈ సినిమాని హిందీలో కూడా తర్వాత మన విబి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా జగపతి బాబు వాళ్ళ ఫాదర్, ఆయన తీశారు హిందీలో. అది అంతగా అక్కడ ఆడలేదనుకుంటా, బేకరార్ అని ఆ సినిమా. అందులో అవి తెలుగులో అయితే నరేష్ మనకు ప్రదీప్ కనిపిస్తారు కదా, అక్కడ సంజయ్ దత్, మోహినీష్ బహల్ వీళ్ళు ఉంటారు, సుప్రియ పాఠక్, పద్మిని కొల్హాపురి వీళ్ళు నటించారు. అది ఓకే. మీ రిక్వెస్ట్ సాంగ్స్ కూడా ఇప్పుడు నేను వినిపించడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు మీ రిక్వెస్ట్ సాంగ్స్ ని 972-636-1966 కి ఫోన్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఈ పాట వినేద్దాం.

0: వాక్యం విన్నారు కదా. ఈ పాట అందరికి తెలుసు, అల్లరి ప్రియుడు. అయితే ఇందులో ఈ పాట చిత్రీకరణలో ఇందులో అఫ్ కోర్స్ హీరో ఉన్నారు, హీరోతో పాటు ఇంకో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఎవరు, ఆ తర్వాత ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా ఎదిగినటువంటి ఆ చిన్న నటుడు, అప్పటి ఆ చిన్న నటుడు ఎవరు? ఈ పాటలో కూడా రెండు మూడు స్టెప్స్ వేస్తాడు, ఒక పక్కగా కూర్చొని ఉంటాడు. పాపం పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అతనికి సినిమాలో, జస్ట్ ఆ గుంపులో గోవింద్ అలా ఉంటాడు. అతను ఎవరు అని అడిగాను. తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. ఆ చిన్న హీరో సినిమాని ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా విడుదలైంది, బాగా డంకా మజా మోగిస్తుంది, అది ఆ హీరో ఎవరు? డీల్స్ బనానా .com అండి ఈ రెస్టారెంట్ ఓనర్స్. లిజన్ అప్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్ అలా ఉంటే డీల్స్ బనానా .com ఈ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. మనకు ఫోన్ చేస్తున్నారు, చూద్దాం. హలో అండి, సార్. హలో
1: హలో
0: హలో ఆనంద్ గారా?
1: హలో శుభం గారు.
0: బోలో బాస్.
1: రవితేజ చిన్న క్యారెక్టర్ చేశారండి.
0: కోయి సమ్జే ఉస్ టైం పే యే వో లడకా పీచే బేటా హై వో బనేంగా బోల్
1: కే యా హి విల్ బికమ్ ఎ లీడింగ్ స్టార్.
0: యా యా కరెక్ట్.
1: ఓకే,
0: థాంక్యూ. అది మనకు బండ్లు ఓడలు అవుతుంటాయి, ఓడలు బండ్లు అవుతుంటాయి అంటారు. అట్లా అంటే ఇది ఇప్పుడే కాదు, మొదటి నుంచి వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి అతనికి ఎంత, 250 రూపాయలు జీతం, 500 రూపీస్ జీతం, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ టైంకే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి నటుడు చిత్తూరు నాగయ్య. అలాంటి అంత ఇమేజ్ ఉన్నటువంటి నటుడు అప్పుడు. ఆ తర్వాత ఏమైంది, ఇట్లా బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. అట్లనే చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఒక ప్రభా వెలుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఎవరో చిన్న వాళ్ళు వస్తారు, వాళ్ళని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్లే వాళ్ళ మీద మళ్ళీ పైకి వెళ్ళినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. జస్ట్ యూనో చిత్రసీమలో ఇవి జరిగేవి, ఇలాంటి వింతలు ఎన్నెన్నో. సరే, కమింగ్ బ్యాక్ టు ఇందాక డీల్స్ బనానా .com గురించి నేను మళ్ళీ వివరంగా ఒక పాట విన్న తర్వాత మళ్ళీ వివరంగా చెప్తాను, ఎందుకంటే అది సబబుగా ఉండదు మధ్యలో నుంచి చెప్తే. ఈ పాట వినేసి రండి,

0: నీ
1: శివమెత్తిన సత్యం ఈ సినిమా దాసరి నారాయణరావు డైరెక్షన్ అండ్ జేవి రాఘవులు మ్యూజిక్ డైరెక్షన్ లో కృష్ణంరాజు జయసుధ. కృష్ణంరాజు ఇందులో డబుల్ యాక్షన్. ఇది కూడా హిందీ సినిమానే, హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా, అక్కడి నుంచి రీమేక్ అయ్యి తెలుగులో వచ్చిన సినిమా అది శివమెత్తిన సత్యం లో ఉన్నటువంటి ఆ పాట. మనం ఇందాక రెస్టారెంట్ ఓనర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, రెస్టారెంట్ ఓనర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఒకవేళ వాకిన్స్ అవి తక్కువగా ఉన్నా లేకపోతే ఇఫ్ దే వాంట్ టు ఇంప్రూవ్, సో డీల్స్ బనానా .com అనేది ఒక ప్లాట్ఫామ్ అండి, వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. సో బట్ రెస్టారెంట్ ఓనర్స్, హీర్ ఈస్ ది ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం, అక్కడి నుంచి ప్రమోషనల్ గా క్యాంపెయిన్ చేయడం, డిజైన్ అండ్ మార్కెట్ చేయడానికి ఈ దీనికంతటికి డీల్స్ బనానా AI డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ది బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఏ రీజన్ టు. సో విజిట్ dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. ఇవాల్టి ఈ కార్యక్రమం ముగించడానికి ఇంకొక పాట మాత్రం నేను మీకు వినిపించగలను. చాలా సరదాగా సాగింది కార్యక్రమం, తెలుగు గ్రామాల గురించి చర్చించుకున్నాం, అలాగే సాహుకార జానకి గురించి వచ్చింది, అలాగే తెలుగు పద్యం గురించి మాట్లాడుకున్నాం. ఒక మంచి ఉత్తేజపరచమైనటువంటి ఒక మంచి గీతాన్ని విన్నాం మొదట్లో, ఆ తర్వాత ఆదాన ప్రదానాల్లో 2-3 పాటల గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత 70s 80s 90s లో నుంచి 1-2 పాటలు విన్నాం, వాటి గురించి మాట్లాడుకున్నాం. చాలా సరదాగా సాగింది. నేను ఇవాళ ఈ కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను. అగైన్ విల్ మీట్ యూ వచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. వింటూనే ఉండండి రేడియో సురభి. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ఇక్బాల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Istilamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్.
14: ఏందో
13: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు, పే అటెన్షన్.
14: ఓకే ఓకే,
13: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
14: అయితే
13: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా. బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
14: కౌన్ బా,

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi America lo telugulostam.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
11: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
12: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
13: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: Istilamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: island to
1: Hello, Gangina. Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call
9: 848-244-0213.
10: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabotham. Keep listening me nestam Radio Surabhi.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ Ponnangi at 214-868-7538.
12: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
13: నేను మీ ఆర్జే భార్గవి.
14: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
15: నేను మీ శ్రీనివాస అవసరాల.
16: దిస్ ఇస్ కోటి.
17: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
13: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
0: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సర్బి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार.
1: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: డూ లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3.
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

కోసం అంటే ఎంత తెలియని వయసు నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి. నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకని చెప్పనే లేదు.
1: జూలియట్.
0: రిటర్న్ గిఫ్ట్.

0: సంతానం చేరుతాం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारम अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एक्टेक् आईएन्सी. वल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएन्सी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వేరు చేస్తావేంటి? తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: Radio Surabhi,
0: KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
6: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హలో
1: డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ కోటి.
5: దిస్ హరిశంకర్.
4: కీప్ లిసనింగ్
5: మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ విష్ణు. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్.
1: హాయ్, నేను మితేజ సజ్జా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta chevu kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFactech.com ఆర్ కాల్ 8482440213.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
13: నేను మీ ఆర్జే భార్గవి.
14: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
15: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
16: దిస్ ఇస్ కోటి.
17: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
22: రేడియో సురభి.
23: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.
4: Hello boys and girls, this song is steady gonna do.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
5: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
6: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనా.

0: అని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ or call 848-244-0213.
1: Chappan sir, what you'd like to order?
2: Bhaiya, any specials me daggara?
1: Actually there are many. Hot idli, ghee dosa, me vada, A to B executed special thali, misi vada, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus stamp, amki paneer tikka, vichami kava paratha.
2: Huh? Kendi bro, ganni yeppino, nen specials matrame adina.
1: Inga unnai, chappantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
3: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చార్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయత్తనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: Chappan sir, what you'd like to order?
2: Bhaiya, any specials me daggara?
1: Actually there are many. Hot idli, ghee dosa, me vada, A to B executed special thali, misi vada, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus stamp, amki paneer tikka, vichami kava paratha.
2: Huh? Kendi bro, ganni yeppino, nen specials matrame adina.
1: Inka unnai, chappantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meet on this on the Project W Effective Wealth Management Strategies. Me personal key industry experts and ninja salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday.

0: 101.9 FM HD3.
1: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Evening, Nidhi. Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
3: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమికావా పరోటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, స్పెషల్స్ మాత్రమే అడిగిన.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi.
13: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this on the Project W Effective Wealth Management Strategies. Me personal key industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Evening, Nidhi. Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చని కవా పరోటా.
1: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine-in, takeaway or full service catering.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this Tondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Evening to Nadi, Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామండి, రెడ్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చని కవా పరోటా.
1: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2BTexas.com, perfect for dine-in, takeaway or full service catering.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet on this Tondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెళ్ళేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
8: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: 107.9 HT3 is your channel. Be an RJ, book an ad,
8: just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station, only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
10: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
8: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెళ్ళేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి Farms. Visit vvfactech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్.
5: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
8: Hello Dallas, we are the undisputed leaders

0: the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
3: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope for you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వండి. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: ఆహార విధి విశేష ఆయత్నాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ ఆర్డర్.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ ఇట్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ కార్.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi. Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
3: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్

0: ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బీక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ యొక్క సేమ్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కవా పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTexas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ యొక్క సేమ్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కవా పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా?

0: You're listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ, గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో, ఎన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మేదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సేమ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బిక్స్ యుడ్ స్పెషల్ థాలి, బిస్మిల్ లబా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2BTexas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Isthinamma vayanam, putzkundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

0: 93.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: సినిమా వాయనం, పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సిటీ మీకు అందిస్తుంది.
7: శుభం శుభం శుభం, గుడ్ మార్నింగ్. శుభ శుభ శుభ శుభ సాయంత్రం అంటారు, శుభోదయం. ఎస్, టైంకి పదంగుత్రాలు ఏంటి? ఎస్, అట్లా హ్యాంగ్ అవుతుంటుంది సిస్టమ్ అప్పుడప్పుడు. నేను మాత్రం ఈరోజు హ్యాంగ్ అవ్వకుండా వెళ్ళేంత మంచి ఇన్ఫర్మేషన్. మా శుభ సాయంత్రం అంటారు, శుభోదయం. ఎస్, టైంకి పదంగుత్రాలు ఏంటి? ఎనీవేస్, అట్లా హ్యాంగ్ అవుతుంటుంది సిస్టమ్ అప్పుడప్పుడు. నేను మాత్రం ఈరోజు హ్యాంగ్ అవ్వకుండా వెళ్ళేంత మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చేద్దామని వచ్చేసాను మండే మార్నింగ్. ఈ రోజుకున్న స్పెషాలిటీ ఏంటి అనంటే, ఈరోజు అద్భుతంగా ఆగస్ట్ ఎండ్ అవుతుంది, అంటే అక్షరాల ఇంకా 4 నెలలు మాత్రం చేతిలో ఉన్నాయి. సో అలాంటి ఏమో మనం ఏం చేయాలి, ఎలా చేస్తే ముందుకెళ్తుంది, ముందుకెళ్తే బాగుంటుంది, ఏం రీస్టార్ట్ చేయాలి, ఏవి ఆపేయాలి అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది కదా. అసలు ఈరోజు మార్నింగ్ మీరు తీసుకుంటున్న బ్లాక్ కాఫీ ఆర్ మీరు రిప్లై ఇస్తున్న ఈమెయిల్ వాటన్నిటి మధ్యలో ఒక్క నిమిషం అట్లా పాజ్ చేసి ఒక్కసారి ఆగి, 4 నెలలు ఉంది, అందులో లాస్ట్ నెల మనం ఎలాగో పని చేయము, అంటే టెక్నికలీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఓకే, క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవ్వక ముందు, ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు సెట్ ఇట్ రైట్ విత్ మై లైఫ్, షుడ్ ఐ థింక్ అబౌట్ దాట్ అని చెప్పి ఒక్కసారి కూర్చోండి. దాని తర్వాత మనం మాట్లాడు, ఓకేనా? బ్యాక్ టు బ్యాక్ 2 పాటలు వస్తున్నాయి. జస్ట్ లిసన్ టు ది సాంగ్స్ అండ్ కీప్ థింకింగ్ అండ్ ఐ విల్ జాయిన్ యూ. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3, డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. అండ్ మార్నింగ్ మార్నింగ్ ఎలాంటి పాటతో స్టార్ట్ చేద్దాం, నా మైండ్ లో ఆల్రెడీ ఒక పాట వచ్చింది. చాలా బాగుంటుంది, ఇందులో పెద్ద హీరో ఇద్దరు పెద్ద హీరోలు కలిపి యాక్ట్ చేశారు. వాళ్ళ పేర్లు, ఇన్ఫాక్ట్ ఇద్దరు కాదు, 3 పెద్ద హీరోలు కలిపి యాక్ట్ చేశారు. వాళ్ళ పేర్లు అంటే చెప్పగలరేమో చూడండి. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నెంబర్.

Yes, Dev Danadan Avinash through DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. అందరి పనుల్లో మొదట్లు వచ్చాయి, నా పనుల్లో మాత్రం రాలేదేంటి, వస్తుంది ఏదో ఒకటి వస్తుంది. బట్ నిజంగానే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో లైఫ్ లో కావాల్సిన మోటివేషన్ అంతా కావాలి అని అంటే సిరివెన్నెల గారు పాటలు అడిగే క్వశ్చన్లు అన్ని వరుసగా తీసుకుంటే చాలు, ఇంక అసలు ఎక్కడ థెరపీకి మళ్ళీ సెపరేట్ ఖర్చు పెట్టక్కర్లేదేమో అనిపిస్తుంది అనమాట. సో లిటరలీ ఒక పక్కన వ్యవసాయాన్ని లవ్ ని రెండు మిక్స్ చేసి అసలు ఈ పాటలో రాసిన దానికి ఇలాంటి పాటలు రావాలండి నేషనల్ అవార్డులు. అది దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే 10 ఇయర్స్ డౌన్ ద లేన్ మీమ్స్ లో రకరకాలుగా ఫేమస్ అయ్యి వైరల్ అయ్యి కొన్ని కొన్ని రాని వాటికి రికగ్నిషన్ వస్తున్నాయి చూసారా, అలాగా ఈ పాట కూడా అలాగే వైరల్ అయ్యి ఇప్పుడు రికగ్నిషన్ వచ్చి సడన్ గా దిస్ ఫిలిం దిస్ సాంగ్ డిజర్వ్స్ అ స్పెషల్ క్రెడిట్ అని చెప్పి ఒక అవార్డు అని ఇస్తే బాగుండి అనిపిస్తుంది. ఎనీవేస్ ఆ విషయాలన్నీ పక్కన పెడితే మంచి పాట మళ్ళీ రెడీ అయిపోయింది మాట్లాడదాం. వెంటనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

ఆకాశం ది వస్తుందండి, దిగి వస్తుంది. ఎస్ దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఎస్ వీఆర్ బ్యాక్. మరి డాలస్ లోకల్ కబుర్లు ఏమవుతున్నాయి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఒక లుక్ ఎదాం. మొత్తానికి టెంపరేచర్ లైట్ గా సర్దు మణిగా అని చెప్పచ్చా, ఒక మోస్తరుగా సెట్ అయింది అనిపించచ్చా, బట్ ఎనీవేస్ ఏమంట కాబట్టి నార్త్ టెక్సస్ మధ్యలో ఈ హీట్ ను అన్నిటి తట్టుకోవడానికి చిన్న చిన్న బర్డ్స్ అన్ని మంచి నెస్ట్లు పెట్టుకుంటాయి మాస్టర్, ఇఫ్ యూ అబ్జర్వ్. సో అండ్ బేసిక్ గా నార్త్ టెక్సస్ మీద లుక్ కొంచెం వాడేర్ కనిపించచ్చు, కానీ కొంచెం క్లోజర్ గా చూస్తే ఒక అన్యూజువల్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే ప్లాస్టిక్ బ్లాగ్స్, ఫోమ్ కప్స్. సో బేసికల్లీ పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి హ్యూమన్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి అక్కడ పడేయటం వల్ల అవన్నీ ఎకో సిస్టమ్ మీద మెల్లగా లైట్ గా కొంచెం ఎఫెక్ట్ పడుతున్నాయంట. ఓకే, నేను అనుకున్నా అంటే ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ లిటర్ వేస్తారు, సీరిక్సన్స్, గడదగడ్డు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం, బట్ ఫారెన్ లో కూడా, నార్త్ టెక్సస్ లో కూడా ఎకో సిస్టమ్స్ ఎస్పెషల్లీ విజిట్ చేస్తున్నాను, టెక్సస్ పార్క్ లో ఇట్లాంటివి విజిట్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ యు డోంట్ లిటర్ అరౌండ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ఇన్ ప్రాపర్ వే. సో అది సంగతి. అంటే ఒకటి అంటారు కదా, లీవ్ ద ప్లేస్ దాన్ బెటర్ యూ ఫౌండ్ అని చెప్పి, అలాంటి పాసిబిలిటీ ఏదైనా ఉంటే వీకెండ్స్ లోకి వెళ్తున్నప్పుడు ఒక్కసారి లుక్ చేసుకోండి అండ్ కేర్ఫుల్ గా ముందుకెళ్ళిపోండి. ఓకేనా, దాని తర్వాత మనం కాసేపట్లో మాట్లాడదాం. రెండు సాంగ్స్, ఈ పాట విన్న తర్వాత ఇంకొక పాట విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. సరదాగా ఏ పాట ప్లే చేద్దాం? ఓకే, ఏ పాట ప్లే చేసినా ఒకవేళ కట్ అయితే మాత్రం నేను పక్కా మళ్ళీ కంటిన్యూ చేస్తాను, పెట్టుకోవద్దు. ఓకే.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. PNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Chappan sir, what you'd like to order?
9: Baya, in the specials me lagara?
8: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus yam, amke paneer tikka, which ami kava paratha.
9: Hindi bro, gandhi yappino, nan specials maathrame adina.
8: Inka unne, Chappan tara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
10: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adayar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
11: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheruka avatham. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఓటు ఓటు అంటే అది ఎలక్షన్స్ టైం అనుకున్నారు, కంగారు పట్టండి, ఎలక్షన్స్ టైం కాదు. అండ్ ఠాగూర్ నుంచి ఒక మంచి పాట విన్నాం చిన్నగా చిన్నగా అంటూ, దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో పొద్దు పొద్దునే సరదాగా డ్రైవ్ లో ఉంటారు కాబట్టి క్యూట్ చిన్న గేమ్ ఆడదాం అనిపించింది అనమాట. ఓకే, సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్పెషల్ సాంగ్స్ హ్యావ్ బీన్ అ ట్రెండ్ ఇన్ టాలీవుడ్ కదా. సో డెఫినెట్లీ ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి, ఆ స్పెషల్ సాంగ్ లో ఒక హీరోయిన్ అపీరెన్స్ ఇస్తే ఆబ్వియస్లీ అప్పుడు వెళ్తున్న సినిమా గ్రాఫ్ ఒకసారి సడన్ గా ఆడియన్స్ ఇంకొంచెం ఎంట్రీ అవుతారు, ఓ పావు గంట ఇంకా ఎక్కువ హుక్ అవుతారు అని చెప్పి జోన్ లో ఉంటారు కదా. సో అలా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఆయన ఆయన యాక్ట్ చేసిన ఒక సినిమాలో ఓ ట్రైన్ సాంగ్ ఉంటుంది. ఓకే, ఓ ట్రైన్ సాంగ్ అది యాక్చువల్లీ ఆ సినిమా సరిగా ఆడకపోవడం వల్ల బేసిక్ గా దానికి రావాల్సినంత ఇంపార్టెన్స్ రాలే కానీ యాక్చువల్ ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. బట్ ఈ సాంగ్ లో అప్పట్లో ఒక ఒక ఐకానిక్ హీరోయిన్ మేడ్ ఎ గెస్ట్ అపీరియన్స్. ఓకే, సో దానికి సంబంధించి హుక్ లైన్ ఇప్పుడు ప్లే చేస్తా, ట్రై టు గెస్. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, ఇంకా కరెక్ట్ గా చెప్తే ఓరో సార్ క్లాస్ లో లేపి నీ ఫేవరెట్ హీరోయిన్ పేరు చెప్పండి అసలు ఆపకుండా ఫస్ట్ చెప్పిన పేరు ఈవిడే అనమాట. సో ప్లేయింగ్ ద హుక్ లైన్ ఫర్ యూ, రెండు సార్ ప్లే చేస్తా, దాని తర్వాత పాట ప్లే చేస్తా, లెట్ సి. ఓకే, మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966.

ఓకే, మళ్ళీ ప్లే చేస్తున్నా. ఈ పాటకి ఒక వెహికల్ మీద అవుతుంది ఇది పాట. వెహికల్ అని చెప్పాలా, కరెక్ట్ వర్డ్ ఏనా? ఓకే, వెహికల్ అనొచ్చే ఉంది.

అది సంగతి. సో ట్రై టు గెస్ ద ఐకానిక్ హీరోయిన్ హూ అపియర్డ్ ఇన్ ద సాంగ్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. కమింగ్ అప్ ఆ పాటే ప్లే చేస్తున్నా బికాస్ నేను చాలా మంచివాడిని, మీరు ఈజీగా గెస్ట్ చేయాలి కోరుకుంటాను కాబట్టి ప్లే చేస్తున్నా. ట్రై టు గెస్ 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

గెస్ట్ చేశారా లేదా? గెస్ట్ చేయకపోతే ఇంకొక క్లూ. దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఆన్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఎస్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో ద ఓజీ ప్రీలూడ్ గేమ్ స్టార్ట్ చేసాం. సో జనరలీ మనం ప్రీలూడ్ ప్లే చేస్తూ ఇదేసి మన పాట ఇది ఏంటి అని టెస్ట్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనం పాట కంప్లీట్ చేసే టైంకి మన శ్రోతలు చెప్పేస్తుంటారు. సో ఇందాక ఒక పాట ప్లే చేశాను, అదేంటి అంటే జూనియర్ ఇండియా గారు ఒక సినిమా, యాక్చువల్లీ సినిమా పాడలేదు బట్ పాటలు చాలా బాగుంటాయి. అందులో ఒక అప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ షీ మేడ్

గెస్ట్ ఎపీరియన్స్. ఓకే, సో తన కూడా షీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ టాప్ ఫామ్ అప్పుడు. బట్ ఈ పాటకి షీ మేడ్ ఎ గెస్ట్ ఎపీరియన్స్ అండ్ ఆ పాట టు బి వెరీ ప్రిసైజ్ ఓ ట్రైన్ మీద జరుగుతుంది అనమాట. ఓకే, ఆ హీరోయిన్ పేరేంటి అని అడుగుతున్నా. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, హీ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఈ పర్టికులర్ హీరోయిన్ ఒక ట్రైన్ సాంగ్ ఒక సినిమాలో స్పెషల్ ఎపీరియన్స్ చేశారు. ఆవిడ పేరు ఏంటి అని అడుగుతున్నా. అండ్ ఇంకొంచెం క్లూ యాడ్ చేయాలి అని అంటే, ఇంకొక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఐకానిక్ సాంగ్ ఆకుచాటు పిందదాడేసే ఆ పాట ఈ హీరోయిన్ తో రిక్రియేట్ చేశారు కూడా. ఎస్, ఎవరా హీరోయిన్ పేరు? గెస్టెడ్ ఎంకరేజ్ చేయండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. వింటున్నారు. అండ్ ఈ టైంలో ఒకసారి బ్రాండ్స్ అలా జై అని దలుచుకుంటే, వినాక్షత్ దగ్గరలోనే ఉంది, ఓనంలో ఈ పండుగలు అయిపోయాయి. సో ఒకవేళ మీరు మీ ఇంటికి గణేష్ ఐడల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటే, అది కూడా ప్రీ బుకింగ్ ఆఫ్ 3-4 feet గణేష్ ఐడల్స్ ఆర్ ఓపెన్. సో ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ ఇప్పుడే వెళ్లిపోయే లోపల బుక్ చేసుకోండి. ఇండియా బజార్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని ఆ లిమిటెడ్ స్లాట్స్ ఫిల్ అయిపోయే లోపల లాస్ట్ మినిట్ దాకా తెచ్చుకోకుండా ఇప్పుడే బుక్ చేసుకుని గణపతి బప్ప మౌర్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అర్థమైంది కదా అది సంగతి. ద క్వశ్చన్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఒక సినిమాలో ట్రైన్ మీద వెళ్లే ఒక సాంగ్ లో అప్పుడున్న ఒక టాప్ హీరోయిన్ మేడ్ ఎ స్పెషల్ అపీరియన్స్ అండ్ ఆవిడతో పాటు ఆవిడతో ఇంకొక సాంగ్ కూడా ఐకానిక్ సాంగ్ కూడా రిక్రియేట్ చేశారు. కైండ్ ఆఫ్ అ రీమిక్స్ అనుకోవచ్చు. ఆకుచాటు పిన్ని తడిసే. సో ఇంతకీ ఆ హీరోయిన్ పేరేంటి అని అడుగుతున్నాను. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. గెస్ట్ ఎంకరేజ్ అండ్ యూ హ్యావ్ 4 మినిట్స్. 972-636-1966.

0: మీ పేరు?
1: కుమార్.
0: కుమార్ గారు ఏం చేస్తుంటారు? సింగిల్ గా తెలియదు సార్. సరే, ఎందుకు ఆన్సర్ చేసేస్తారండి? హలో, కుమార్ గారు ఆన్సర్
1: చెప్పండి. అంబ కదా?
0: కాదండి,
1: రంభ కదా?
0: కాదండి, కాదు.
1: నేను ఎందుకు ట్రైన్ సాంగ్ లో, నరసింహుడు సాంగ్ లో ట్రైన్ సాంగ్ ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ రంభ సినిమా డిజాస్టర్ బట్ బాగుంటుంది అనుకున్నాను. బట్ ఆకుచాటు పిల్లదడి అంటే ఆర్తి అగర్వాల్తో చేశారు కదా అప్పుడు. బట్ ఐ డాట్ లైక్ నా ది ట్రైన్ సాంగ్ ఈజ్ విత్ రంభ ఇన్ నరసింహుడు. బట్ ఆకుచాటు పిల్లదడితే ఆర్తి అగర్వాల్.
0: ట్రైన్ సాంగ్ రంభతోనా?
1: నరసింహుడు కదా.
0: ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేయండి.

0: నాకైతే అంతే గుర్తుంది. నాకెందుకో రమ్మతోనూ ఏ రమ్మ కొంచెం పెద్ద ఈరాయనైనా కానీ ఈ పర్సనాలిటీ బాగా సెట్ అయినాయి అనుకుని బాగా గుర్తు.
1: ఓకే,
0: ఒక్కోసారి చూస్తాను కానీ బట్ దట్స్ హౌ ఐ రిమెంబర్ అంతే.
1: దాన్ని ఫిక్స్ అవుదాం. మీరు ఇంతకీ రమ్మంటారా ఆర్టీ అగర్వాల్ అంటారు, ఫైనల్ ఆన్సర్ ఏంటి?
0: ఫస్ట్ హింట్ కి రంబా, సెకండ్ హింట్ ఆర్టీ అగర్వాల్, ఐ గో విత్ రంబా. మెయిన్ క్వశ్చన్ ట్రైన్ సాంగ్ కాబట్టి.
1: ఓకే ఓకే, బాగా ట్రై చేశారండి. రైట్ ఆన్సర్ కాదు, చెక్ చేయండి. ఎస్, మరి మనకు అది ఆస్ట్రేలియా కాబట్టి మాకు కొంచెం క్లియర్ గుర్తుంటుంది. బట్ ఇంతకీ ఆయన మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ వేశారు, రంబానా ఆర్తి అగర్వాల్ అని చెప్పి. మీరు గెస్ట్ చేయండి. ద సాంగ్ కంటిన్యూస్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. చెలియా చెలియా ఫ్రమ్ ద మూవీ అల్లరి రాముడు. ఇప్పుడైనా గెస్ట్ చేయండి సార్ హీరోయిన్ పేరు. 9726361966 is my calling number.

0: ఎస్, వీఆర్ బ్యాక్. ఇప్పుడు ఒక కాల్ ట్రై చేస్తారు, చూద్దాం. హలో సురభి. హలో సురభి, కాల్ చేశారండి. మీ పేరు?
1: నా పేరు శ్రీని అండి. ఎలా ఉన్నారు
0: శ్రీని గారు? ఆల్ గుడ్ అండి. చెప్పండి, ఏంటి విషయాలు?
1: ఆల్ గుడ్ అండి. అది ఆంధ్రవాళ్ళ వర్ణకృష్ణ కదా సాంగ్?
0: ట్రైన్ మీద వెళ్లే సాంగ్. ఒక టాప్ హీరోయిన్, అప్పుడున్న టాప్ హీరోయిన్ ఒక ఆవిడ కనిపించారు. ఆవిడతోనే జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు పాట ఒకటి విక్రియేట్ చేశారు. అగచాటు పొందు దట్ ఇస్. టాప్ హీరోయిన్ అంటే పెద్ద హీరోయిన్ అయి ఉండాలండి. అప్పటిగా పాట కూడా ప్లే
1: చేశాను
0: రాజమండ్రికి అని చెప్పి సాంగ్ కూడా ప్లే చేశాను నేను.
1: విన్నాను, అందుకని అనుకున్నాను.
0: ఆంధ్ర వాళ్ళ ఆడియో రిలీజ్ కి అందరూ ట్రైన్ లో వెళ్లారు, కానీ ట్రైన్ లో పాట ఎక్కడా లేదు. అది సింహాద్రి కదా.
1: నేను పోస్టర్ గుర్తుంది కానీ నాకు ఇంకా గుర్తులేదు.

0: ఎస్ అప్పట్లో ఈ హీరోయిన్ కి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటే నేనే ప్రెసిడెంట్ అయ్యానేమో. ఎనీవేస్ చెప్తానండి, కాసేపట్లో రివీల్ చేస్తా. లిటరల్లీ నేను ఐమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్, దేర్ ఇస్ వన్ సిచ్యువేషన్ వేర్ మా సార్ సడన్ గా లేపి నీ ఫేవరెట్ హీరోయిన్ పేరు చెప్పరానంటే ఫట్ ఫట్ ఫట్ పని అసలు ఆలోచించుకున్న హీరోయిన్ పేరు చెప్పి మూడు సినిమాలు చెప్పాను. అది అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. ఎనీవేస్ మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో, నాకు సినిమా సరిగా ఆడలేదు, బట్ ద సాంగ్ హ్యాపెన్స్ ఆన్ అ ట్రైన్, అందులో అప్పట్లో ఉన్న టాప్ హీరోయిన్ షీ అపియర్డ్ ఇన్ దట్ సాంగ్. సో అది కాకుండా అల్లరాముడు అనే సినిమాలో ఆకుచాటు పిన్న తడిసి అనే పాట కూడా మళ్ళీ రీక్రియేట్ చేశారు ఆవిడతో. ఆ హీరోయిన్ పేరేంటి అని అడిగాను. అండ్ ఈ గ్యాప్ లో టెంపరేచర్ ఎక్కడ ఉన్నాయో లుక్ చేసేద్దాం. అండ్ రైట్ నౌ ఎక్సెసివ్ హీటా లేకపోతే నార్మల్ టెంపరేచరా? ద ఎక్సెసివ్ హీట్ సిచ్యువేషన్ కంటిన్యూస్. ప్రస్తుతానికి 80 అండ్ మెల్లగా డే పాస్ అయ్యే కొద్ది 97-100 అండ్ కొంచెం వెళ్లే కొద్ది 96-87 కి పడబోతుంది అనమాట. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే అది. థర్స్డే లైట్ గా ఏది కింగ్ సినిమాలో చూపించినట్టు వర్షప్ ఒక మేఘం మూడు చుక్కలు పడినట్టు అలా ఏదో పడుతుంది అన్నట్టు చూపిస్తుంది ప్రొడిక్షన్. ఐ డోంట్ నో నిజంగా అవుతుంది లేదు మరి తెలీదు. బట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు ట్రై చేస్తున్నారు చూద్దాం. హలో సురభి, గాంధీ గారు చెప్పండి. అంతే అంటారా? రమ్మ గారు కదా? రమ్యకృష్ణ గారు కూడా కదా? కాదంటారా? సరే సరే, గెస్ చేస్తున్నారు చూద్దాం అండి, కాసేపట్లో రివీల్ చేస్తా. హలో సురభి, కన్ఫర్మ్ అంటారా? ఓకే ఓకే, వెరీ క్లోజ్, చూద్దాం ఇంకెవరైనా గెస్ట్ చేస్తారో చూద్దాం. హలో సురభి,
1: హలో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్.
0: మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోయినా మీరే విన్నారండి. ఓకే, అంతమంది అనుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి, అదే రైట్ ఆన్సర్ అంటుంది. నేనేం చెప్తాను చెప్తానండి, చెప్తా చెప్తా, నెక్స్ట్ లింక్ లో చెప్తా. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. సో యా, వరుసగా ఫట్ ఫట్ ఫట్ ఒక నలుగురు కాలర్స్ గెస్ట్ చేశారు, బట్ కేమ్ వెరీ క్లోజ్. కొంతమంది ఏమో రమ్మ గారు అంటున్నారు, కొంతమంది ఏమో రమకృష్ణ గారు అంటున్నారు. ఫైనలీ సమ్వన్ ఎండెడ్ అప్ ఆన్ ఆర్తి అగర్వాల్. లెట్స్ సి వాట్ విల్ హ్యాపెన్. హలో సురభి, సార్ నాతో మాట్లాడండి సార్, నా పేరు అవినాష్, రేడియో సర్బిక్ కాల్ చేశారు, చెప్పండి.
2: నరసింహుడు సినిమాలు ఆర్తి అగర్వాల్
0: కన్ఫర్మా? అమిషా పటేల్ కదా?
2: కన్ఫర్మ్ అండి.
0: ఓకేనా,
2: హీరోయిన్ తను, బట్ గెస్ట్ ఆఫ్ అపియరెన్స్ వచ్చి తినొచ్చు.
0: మీ వాయిస్ లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇది మార్నింగ్ షోకి వెళ్ళి చూసిన సినిమాలు అనిపిస్తుంది నాకు. ఓకే, సే నో మోర్. ఓకే, థ్యాంక్ యూ రూగర్ గారు పొద్దు పొద్దునే కాల్ చేసినందుకు. యా, సో వెరీ క్లోజ్ కాల్, కరెక్ట్ గానే గెస్ట్ చేశారని అనుకుంటున్నాం. మరి చూద్దాం, కాసేపట్లో యాడ్స్ వస్తున్నాయి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమా యాక్చువల్లీ ఆడలేదు, ఆ సినిమా ట్రైన్, అందులో ఒక ట్రైన్ మీద వెళ్లే పాటలో ఫేమస్ టాప్ హీరోయిన్ షీ మేడ్ అన్ అపీరియన్స్ అండ్ ఆవిడతో ఆకుచాటు పింతడిసే పాట కూడా రీక్రియేట్ చేశారు. వాట్స్ యర్ నేమ్ అని అడిగాను. దగ్గర దగ్గర ఒక 6-7 కాలర్స్ ఫట్ ఫట్ ఫట్ ఫట్ పని చెప్తూనే ఉన్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. నేను ట్రాఫిక్ అప్డేట్ చెప్పేదాకా ఆగుతా, ఆ తర్వాత రివీల్ చేద్దాం. లెట్స్ సీ, కాసేపట్ యాడ్స్ వస్తున్నాయి, లెట్స్ టాక్. ఓకే, 9726361966.
3: Radio Surabhi time check. Studio lo time 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పులు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

SVR back with another Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఎక్కడుంది అని చెప్పాలనుకుంటున్నా, ఎక్కడ లేదు అని ఆన్సర్ వచ్చేస్తుందేమో నాకు భయంగా ఉందన్నమాట. 175 రూట్ లో డౌన్ టౌన్ ఏరియా నుంచి అలా ముందుకెళ్దాం ఎలాం వైపు అంటే, ఎలాం అంటే ఎళ్ళాం అంటున్నారు. ఎస్, బికాస్ ద ట్రాఫిక్ ఇస్ నో మూవింగ్. అటు పక్కన పెడితే ఇన్ కేస్ డౌన్ టౌన్ నుంచి వైన్వుడ్ నార్త్ వైపు వెళ్తుంటే I-35 ఈ రూట్ లో కొంచెం ఆగి కొంచెం ముందుకెళ్ళండి అన్నట్టు అంటే ఇచ్చి ఇవ్వని లోన్ లాగా కనిపిస్తుంది అనమాట ట్రాఫిక్ అది. సో అండ్ బాల్ స్ప్రింగ్ సైడ్ నుంచి మస్కేట్ వైపు వెళ్తుంటే కనుక ఎడ్మాండ్ పార్క్ మీదుగా యు మైట్ సీ అ స్లో డౌన్ దేర్. అండ్ 635 రూట్ ఆస్థాన రూట్ విచ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ ప్రేరీ క్రిక్ పార్క్ అంటే ప్లానో వైపు బేసికలీ టెక్నికలీ అక్కడ కొంచెం స్లో మూవింగ్ ఉంది. అండ్ అంతేకాకుండా 635 రూట్ కపుల్ ఆఫ్ రోడ్ క్లోజర్స్ టువర్డ్స్ వ్యాలీ ర్యాంచ్ అండ్ లూయిస్ విలే అండ్ యా ఈ ఏరియాలో కలకలాడుతుంది. అండ్ ఫోర్ట్ వర్త్ ఏంటి, ఈ రోజు కొత్తగా డిఫరెంట్ ప్లేసెస్ లో నేను నైట్ అయినా తండసోమ్ సైనియా ఏమైనా ఏంటి. ఫోర్ట్ వర్త్ స్టాక్ యార్డ్ సైడ్ నుంచి సాగినో వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ 820 రూట్ ఎస్పెషల్ లేక్ వర్త్ మీదుగా, సో అక్కడ కొన్ని స్లోడౌన్స్ కనిపిస్తున్నాయి. అండ్ కెనడేల్ ఏరియా టువర్డ్స్ ఆలింగ్టన్ యా యూ మైట్ హ్యావ్ టు సీ స్లో డౌన్ అట్ ద 20 రూట్. అండ్ గార్డెన్ ఎక్కర్స్ నుంచి బర్లేసన్ వైపు వెళ్తుంటే బర్లేసన్ అంటారు దాన్ని బుర్లేసన్ అంటారు ఏదో ఒకటి. సో I-74 రూట్ కానీ బ్రియరావ్ ఓక్స్ వైపు వెళ్తున్నా కానీ యూ మైట్ హ్యావ్ టు ఫేస్ అ స్లో డౌన్ ఎస్పెషల్ గార్డెన్ ఎక్కర్స్ ఏరియా సైడ్ అది సంగతి. ఫోర్ట్ వర్త్ లో సరదాగా ట్రాఫిక్ కనిపిస్తే మాత్రం ఐఎమ్ వెరీ క్యూరియస్ ఏంటంటారు. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్ ఫోర్ట్ వర్త్ ప్రజలు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే. అండ్ ఇప్పుడు మాత్రం నేనైతే సూపర్ సూపర్ సూపర్ హ్యాపీ, చాలా మంది ఫోన్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేస్తారు. ఆర్తి అగర్వాల్ గారు ఇస్ రైట్ ఆన్సర్, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఫోర్ట్ వర్త్ ప్రజలు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే అండ్ ఇప్పుడు మాత్రం నేనైతే సూపర్ సూపర్ సూపర్ హ్యాపీ, చాలా మంది ఫోన్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేస్తారు. ఆర్తి అగర్వాల్ గారు ఇస్ రైట్ ఆన్సర్, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు ఇద్దరు కాంబినేషన్ లో నరసింహుడు సినిమాలో ఆ ట్రైన్ సాంగ్ లో కనిపించారు. అండ్ షీ మేడ్ స్పెషల్ అపీరెన్స్ ఇన్ దట్ సినిమా. అండ్ అదే కాకుండా అల్లరాముడు సినిమాలో షీ యాక్టెడ్ అండ్ అందులో ఆకుచాటు కింద నడిచే పాట. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్స్, ఎస్పెషల్లీ నువ్వు లేక నేను లేను సినిమా నేను టీవీలో చూస్తూ నేను ఎంత ప్రేమలో పడిపోయానంటే ఆవిడతో. థ్యాంక్ గాడ్ ఇట్ వాస్ ఫిలిం అని అనుకున్నాను నేను అనమాట. అసలు తరుణ ప్లీజ్ నేనే ఉన్నాను అన్న ఫీలింగ్ ఉండే అనమాట అది సంగతి. ఎనీవేస్ ఈ టైంలో మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట ఆర్తి అగర్వాల్ గారు, దో షీ ఇస్ నాట్ దేర్ విత్ అస్ రిమైండింగ్ హర్, బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్. తరుణ్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు ఏంటో గెస్ట్ చేయగలరా? ఒకటి నువ్వు లేక నేను చెప్పేసా, రెండో సినిమా గెస్ట్ చేయండి. ఆ రెండో సినిమా నుంచి కూడా పాటేస్తున్నాను. Try using it. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Yavarna godaralu unnarande adi mari manam premitte ela undadande nindu godari kada ee prema anandarandi alago undadandi adi.

ప్రేమ గురించి మాట్లాడుతున్నానండి. దే ధనార్దన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ బైక్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 హెచ్3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో రీసెంట్ గా నేను ఒక మూర్తి గారి త్రూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళందరికీ ఒక డిమెన్షియా లాంటిది వాళ్ళకి మాట్లాడే విషయాలకు సంబంధించి గుర్తుండదు, ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్ కొంచెం మెల్లగా మందగించడం లాంటివి జరుగుతుంది. అవునా? ఆ బ్రెయిన్ హెల్త్ మందగించడానికి కొన్ని ఇంపార్టెంట్ పనులు వాట్ దే కెన్ డూ వన్స్ దే క్రాస్ 50s అని చెప్పారు. ఆబ్వియస్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది నొక్కి బక్కాడిచ్చేలా నోట్ చేసి ప్యాడ్లు పెట్టారన్నమాట. అది పక్కన పెడితే రెగ్యులర్ వాకింగ్, అది కాకుండా స్క్వాట్స్ చేయమంటున్నారు. రెగ్యులర్ గా స్క్వాట్స్ చేస్తే కుడ్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్ అంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు మాకేం అలవాటు అవుతుంది, మాకు ఇదే ఉంటుంది, అదే ఉంటుంది, ఇదే ఉంటుంది అని చెప్పి కొత్త అలవాట్లు చేసుకొని ఆపేస్తారు. సో వెన్ యూ యాక్చువల్లీ స్టార్ట్ లెర్నింగ్ అ న్యూ హ్యాబిట్ దట్ కుడ్ బి ఎనీథింగ్, అంటే ఇప్పటిదాకా మీకు ఒక క్లాత్ నిట్ చేయడం రాదనుకోండి, కుట్టు అలికలు రావనుకుందాం, అవైనా నేర్చుకోండి, ఏదైనా సరే ట్రై లెర్నింగ్ డిఫరెంట్ థింగ్స్. ఇలా ఒక 4-5 థింగ్స్ చెప్పారనమాట, అందులో కొన్ని నేను చెప్పాను. సో మా మూర్తి గారు అన్నారనమాట, బేసిక్ గా 50 అయిన తర్వాత ఓకే వాలంటీర్ రిటైర్మెంట్ అంతా ఓకే, కానీ ఓ వ్యాపకం అనేది ఉండకపోతే ఒక పాయింట్ తర్వాత వీడు మావాడే వీడు అని చెప్పి అలా అంటూనే ఉంటారనమాట. అది సో ఆ స్టేజ్ లోకి మనం మన తాతయ్యన వీళ్ళందరినీ చూసి ఎక్కడ చోట మనం బాధపడతాం వాళ్ళ పాయింట్ అయితే మనం గుర్తుపట్టకపోతే మనం ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఉండాలి అంటే దిస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ బై అవర్సెల్వ్స్ అని మా మూర్తి గారితో ఒక బ్రెయిన్ డాక్టర్ చెప్తే నేను మీకు చెప్పేసాను అనమాట. అది మ్యాటర్. ఓకే, ఆన్ దాట్ నోట్ దట్ బ్రింగ్స్ బ్యాక్ మై క్వశ్చన్ టైం. ఇందాక ప్లే చేశాను, తరుణ్ గారు ఆర్తి అగర్వాల్ గారు కలిపి రెండు సినిమాలు చేశారు. వన్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ నువ్వులేక నేను. రెండో సినిమా ఏంటి అని అడుగుతుంది అనమాట. ఆ సినిమా పేరు ఏంటో చెప్పండి. ఇన్ఫాక్ట్ ఆ డైరెక్టర్ సినిమాలన్నీ చాలా పిక్యులర్ గా ఉంటాయి. ఒక కలర్ టోన్ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది. అంటే మార్క్ అంటే చూసారా, ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఆ మార్క్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఆర్తి అగర్వాల్ గారు అండ్ తరుణ్ గారు కాంబినేషన్ లో వచ్చిన ఆ రెండో సినిమా పేరేంటో ఎవరైనా గెస్ చేస్తారేమో చూద్దాం. ఓకే, 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and OG Telugu radio station out Dallas untunnaru. Meanwhile our director movie nunchi oka part play chestunna guest cheyandi, try cheyandi. Okay, Aarti Agarwal garu and Tarun garu rendu cinema competition chesaru, aa rendu cinema peru enti? Okay, andulo ఒక ఒక ఒక ఐకానిక్ సాంగ్ ఉంటుంది, అది భలే ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ ప్లే ఇట్ నౌ. హియర్ గోస్ ద ట్రాక్, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. లెట్స్ సీ.

0: మనసారా అనే మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాము. ఎస్, ఈ డైరెక్టర్ పేరు ఎవరైనా గెస్ట్ చేస్తారు వదలదు. దేవ్ ధనార్దన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఫైనల్లీ ఒక ఒక చెక్ పాయింట్ పెట్టేసి ఇంకెవరైనా గెస్ట్ చేస్తారామో చూద్దాం. దీని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. అసలు నేను నిన్న విజువల్ చూడంగానే వాట్ వావ్ అనిపించింది నాకు. సరే, తరుణ్ గారు అండ్ ఆర్తి అగర్వాల్ గారు కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఓకే, ఒకటి నువ్వు లేక నేను లేను, ఐకానిక్ ఫిలిం కదా. సో ఇప్పటికీ అలాంటి బాగుంటే బాగుండేది, అలాంటి ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ ఉంటే బాగుండేది, అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అనమాట సినిమా. సో మళ్ళీ అలాంటి లైన్స్ లో సినిమా వస్తుందని విన్నాను నేను. చూడాలి ఏం జరుగుతుందో. హీరో వాళ్ళు కాదు, అంటే డిఫరెంట్ హీరోస్ అండ్ హీరోయిన్స్. సో అలాంటి ఒక డిఫరెంట్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ లో సినిమా వస్తున్నట్టు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, నువ్వు లేక నేను లేని ఒక సినిమా అయితే తరుణ్ గారు ఆర్తి అగర్వాల్ గారి కాంబినేషన్ లో, రెండో సినిమా ఏంటి అని అడిగాను అనమాట. ఆ సినిమాకి ఇంకొక పెద్ద క్లూ ఏంటంటే, ఆ సినిమాకి రవిబాబు గారు డైరెక్టర్. ఓకే, టైటిల్లో అప్పట్లో ఐకానిక్ హీరో సోవన్ బాబు గారి ఐకానిక్ సినిమా పేరే ఈ సినిమాకి కూడా పెట్టారు. ఓకే, సో ఆ రెండో సినిమా పేరేంటని అడుగుతున్నాను. అప్పట్లో శోభన్ బాబు గారి ఒక ఐకానిక్ సినిమా పేరే ఈ సినిమా కూడా పెట్టారు. ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఓకే, 9726361966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. ఓకే, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. తరుణ్ గారు అండ్ ఆత్యగర్ గారు కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి, ఒకటి నువ్వు లేక నేను లేను. రెండో సినిమా యాక్చువల్లీ సారీ, శోభన్ బాబు గారి ఐకానిక్ సినిమా పేరే ఈ సినిమా పేరు కూడా, ఆ సినిమా పేరేంటో గెస్ట్ చేస్తారా అని అడుగుతున్నాను. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ ఈ యాడ్ బ్రేక్ మళ్ళీ అలా టచ్ చేసి వెళ్ళే లోపల ఎవరన్నా కాల్ చేసి ఆన్సర్ చెప్తారేమో చూద్దాం, లేదంటే యాడ్ బ్రేక్ తర్వాత చెప్పచ్చు. అది 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ కాసేపట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాను, అదేంటి అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, అది సో ట్రై కాలింగ్ మై నెంబర్ 9726361966. అండ్ రేడియో సురభి యాప్ గనక మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు చాలా చాలా చాలా మిస్ అవుతున్నట్టే. ఐఓఎస్ లో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ లో కానీ అలా డౌన్లోడ్ చేసుకున్నారంటే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే వినొచ్చు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ అవర్ కాలర్ హర్ష గారు, ఆయన యూకే నుంచి ఉంటారు. నేను ఇన్ఫాక్ట్ మార్నింగ్ షో చేసిన అప్పుడప్పుడు ఈవినింగ్ షోస్ చేస్తున్నా అనమాట, 7 to 9, ఆ టైంలో కూడా విని కాల్ చేసి మరి చెప్తారు అనమాట. ఎలా కనెక్ట్ అవుతారు, ఇలాగే కనెక్ట్ అవుతారు. So, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. 9763.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే స్పెషల్.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరిక 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

I think people who make time is really, really, really important. And somehow they end up coming to your important events are even more important. Indu Jutnan. They are Dhanadana Vinashto DFW Morning Vibes on Naru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Untunar. అంటే ఇది చూడటానికి చెప్పడానికి చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అనిపించచ్చు, కానీ డీప్ డౌన్ చాలా ఒక మంచి ఎమోషనల్ మూమెంట్. కన్న కూతురు పెళ్లి ఇక్కడ యుఎస్ లో అవుతుంది అని అంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ దే వాంట్ టు రన్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎండ్ వరకు అన్ని వాళ్లే చేయాలని అనుకుంటుంటారు. బట్ వాట్ ఇఫ్ పేరెంట్స్ ఓన్లీ హ్యావ్ టు మిస్ దట్ వెడ్డింగ్? అది ఇంకా అసలు అది వేరే లెవెల్ టార్చర్. ఓకే, చిన్నప్పటి నుంచి పెళ్లి చేయడానికే సెపరేట్ గా ఫండ్స్ దాస్తారు, పెళ్లి చేయడానికే సెపరేట్ గా జనాలతో మాట్లాడతారు, పెళ్లి చేసేటప్పుడే ఒక వేరే లెవెల్ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఇవన్నీ దాటి ఫైనల్ అమ్మాయిని తీసుకెళ్లి చేతిలో పెడతారు. కానీ ఆ అమ్మాయిని చేతిలో పెట్టడం అనే ప్రాసెస్ ఫాదర్ మిస్ అయితే, మదర్ మిస్ అయితే ఎలా ఉంటుంది? వేరే లెవెల్ కదా. సో రీసెంట్లీ దేర్ ఇస్ దిస్ వన్ క్లిప్ వేర్ పేరెంట్స్ ఆర్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ ద బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ త్రూ ట్యాబ్. సో బేసికలీ టీవీ ముందు నిలబడి లక్ష్యం తెలియజేస్తున్నారు అనమాట. అండ్ దట్ స్ట్రక్ మీ, అసలు నిజంగానే మనం అనుకుంటుంటాం అంటే ఇంత బిజీగా ఉన్న సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నాం అండి, మా ఇంట్లో పెళ్లి ఉందండి, మా ఇంట్లో ఒక రూపాయి ఉందండి, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి అని చెప్పి నిజంగా టైం తీసుకుని ఒకళ్ళు రావడం అనేది ఎంత పెద్ద విషయం అని అనిపిస్తుంది నాకు. ఓకే, సో అసలు వీసా కష్టాలు దాటుకుని లేకపోతే వాళ్ళు కొన్ని పనులన్నీ పక్కన పెట్టి జస్ట్ మేకింగ్ టైం టు, అది కొంతమంది అటెండెన్స్ అన్న వర్డ్ తో పెట్టి తీసి పాడేస్తారు. కానీ ఇంకొంతమంది లిటరల్లీ, మా ఫ్రెండ్ గృహప్రవేశం జరిగింది నిన్న, ఐ కుడెంట్ గో, బట్ రెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ వాళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండి, బికాస్ ఇట్స్ స్పెషల్ డే, దాన్ని స్పెషల్ గా మారుద్దాం అని చెప్పి పొద్దున్న దాకా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చి క్యాటరింగ్ చేస్తూ వడ్డిస్తూ ది మేడ్ షూర్ హిస్ డే వాజ్ స్పెషల్, ఇట్ వాస్ నైస్. ఇది కదా ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. ఓకే, సో ఈరోజు మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అయ్యండి, పెళ్ళి అయి ఉంటుంది, లేకపోతే పిల్లల ఫంక్షన్ అయి ఉంటుంది, లేకపోతే ఏమో చిన్న పూజ ఆర్ గణేష్ మండపం పెట్టుకోవడం, లేదా అయ్యప్ప దీక్ష ఏదైనా కావచ్చు, మీరు అడిగారని చెప్పి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి దే మేడ్ సమ్ టైమ్ టు మేక్ దట్ ఈవెంట్ మోర్ స్పెషల్, టు మేక్ దట్ అకేషన్ మోర్ స్పెషల్. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఈరోజు అయినా థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటే సరళ కాల్ చేయండి. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. And yeah, kontamandi matram inta kashtapadi cheppin tarvata oka simple maatho pakkam edestaru vaallu gaakunda time effort petti vache vaalla gurinchi maatrame ee roju call chesi maatladukundam. 9726361966 is my calling number. Let's thank all of them today.

ఎస్, నిజంగానే ఇంట్లో ఒక చిన్న కొట్ట అయితే ఈ సినిమాలో చూపించినట్టు ఒక పక్క నుంచి బిందు మోసుకెళ్లేవాళ్ళు, ఒక పక్క నుంచి గ్లాస్ మోసుకెళ్లేవాళ్ళు, ఇంకో పక్క నుంచి ఇంటికి కావాల్సిన అంటే అమ్మాయికి కావాల్సిన బట్టలు రెడీ చేసేవాళ్ళు. ఇలా పెళ్లి టైంలో ఈ హడావిడి ఉంటే ఎంత బాగుంటుంది కదా. పెళ్ళనే కాదు, ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ పెట్టి పిలిచినా కూడా, ఇన్ఫాక్ట్ చాలా దూరం అయినా సరే, 100 miles అయినా, 50 miles అయినా, 60 miles అయినా, ట్రావెల్ చేసుకుని ముందే పర్మిషన్లు అడిగి ఆ 2 గంటలు 3 గంటలు మన ఇంటికి వచ్చి టైం స్పెండ్ చేసేవాళ్ళు ఉంటారు చూసారు. ముందే అడుగుతారు ఆర్ఎస్విపి అని అన్నప్పుడు ప్రతిసారి ఆర్ఎస్విపి లిస్ట్ లో వీళ్ళు ఉంటారు, అండ్ పెట్టారంటే వస్తారు. అండ్ ఇంకా బెస్ట్ ఫార్మ్ ఆఫ్ టెలింగ్ దమ్ దట్ దే విల్ కమ్ అండ్ ఆల్సో నేను రాను రా, మీతో అందరూ వస్తారు కదా, సో ఎవరెవరు వస్తున్నారంటే నాట్ మీ అని ఆన్సర్ ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉండాలండి, హూ ఆల్వేస్ మేక్ టైమ్ ఫర్ అస్. సో ఎందుకు అనిపించింది అని అంటే, రీసెంట్ గా ఒక టీవీలో ఉన్న ఒక విజువల్ చూసా, సొంత పేరెంట్స్ వెళ్ళలేకపోయారు వాళ్ళ డాటర్ వెడ్డింగ్ కి కదా. ఇలాంటి టైంలో యుఎస్ లో ఉంటూ మనకు పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చి టైం స్పెండ్ చేసి, అది పెళ్ళైనా పండగ అయినా పబ్బం అయినా లేకపోతే ఒక చిన్న పూజ అయినా అదైనా ఇదైనా అన్నిట్లో అసలు రావడం అనేది ఎంత బ్యూటిఫుల్ విషయం కదా కదా. సో అలాంటి ర్యాలింగ్ మోయలకి, ర్యాలింగ్ అత్తయ్యలకి ఈరోజు ఒకసారి సరదాగా థ్యాంక్ యూ చెప్తాం కదా, సుమ్మెం పోయింది అని అంటున్నాను నేను. సో మీ ఇంట్లో నిజంగానే ఎప్పుడైనా అంటే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ దట్ దట్ పీపుల్ దిస్ పీపుల్ ఆర్ కమింగ్ అన్ నా ఫీలింగ్. అంటే వచ్చిన తర్వాత మన నగల గురించి వాడుకున్న తర్వాత ఆడతారు వేరే విషయం అనుకోండి, అంత పక్కన పెట్టండి. అట్లీస్ట్ మనం వెల్తిగా చూడట్లేదు, అరే యూఎస్ కి వచ్చాము ఇక్కడ ఎవరి పనులు వాళ్ళవే అన్నట్టు కాకుండా, అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఇఫ్ ద మేక్ టైం బాగుంటుంది కదా, ఈ చిన్న చిన్న ఆనందాలే కదా పాయింట్ అంతా అని అంటున్నాను అనమాట. కాదంటారా చెప్పండి. సో ఇంట్లో చిన్న పండగ అయినా సరే, చిన్న మూమెంట్ అయినా సరే, పిలిస్తే మాత్రం డెఫినెట్లీ వచ్చే నలుగురు చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దెమ్. సో అలాంటి వాళ్ళకి ఈరోజు థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే హౌ వుడ్ యూ టెల్ అని అడుగుతున్నా. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9.3 డయల్స్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డయల్స్ వింటున్నారు. కొద్ది రోజుల్లో అసలే పెళ్లి సీజన్ చాలా గట్టిగా స్టార్ట్ అవుతుంది, మనం చాలా మంది పిలవాలి, వాళ్ళందరూ రావాలి, వాళ్ళు వచ్చే ఈవెంట్ ఇంకా బెటర్ చెయ్యాలి. అందుకని అలా ఎప్పుడు పిలిచినా వచ్చేవాళ్ళు గ్రేట్ఫుల్ గా థ్యాంక్ఫుల్ గా ఉంటూ వాళ్ళకి ఏం చెప్దాం అని అడుగుతున్నా అనమాట. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అలాంటి చిన్ని చిన్ని చిన్ని ఆనందాలే అన్ని అన్ని అంటూ ఒక పాట కూడా వేస్తున్నా. ఓకే, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. I can be my

0: 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manapadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu evaina pandagalu vaste ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలీ హరేలీ బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజ్ to you.
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ. When we respect the community supports us.
4: ఎస్ దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో మీరు ఇది వినగానే ఒక రకమైన హై ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ మైండ్ లో ఒక పర్సన్ వస్తారు, వినిపిస్తాను చూడండి.

అది సో మళ్ళీ మళ్ళీ ప్లే చేయాలంటే ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కువగా వినే ఒకవేళ నెట్ లో వినే మీ సౌండ్ ఎగ్జాక్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వస్తుంది అనమాట.

అది సంగతి. సో ఇప్పుడు ఆ మీమ్ లో యాక్చువల్లీ బాగా వైరల్ అవుతున్న యాక్టర్ పేరు రోబో శంకర్. ఓకే, ఒకప్పుడు విజయ సేతుపతి గారు యాక్ట్ చేసిన ఒక సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ అనమాట. సో రోబో శంకర్ గా ఆయన పేరు తమిళనాడులో అసలు ఒక రేంజ్ లో ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మీమ్స్ లో బాగా ఫేమస్ అవుతున్నారు అనమాట. ఓకే, జస్ట్ ఇమాజిన్ పీపుల్ ఆర్ ఫైండింగ్ యువర్ వర్త్ ఆర్ పీపుల్ ఆర్ ఫైండింగ్ హౌ వెల్ యూ పుల్ ఆఫ్ సంథింగ్ అండ్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ యువర్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ డెత్. సో ఐ డింట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ మ్యాన్ పాస్డ్ అవే. రోబో శంకర్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 46. సో ఆయనకు ఒక ఇల్నెస్ ఉండి సో హీ గాట్ పాస్డ్ అవే. బట్ జస్ట్ ఇమాజిన్ మ్యాన్, మనం ఒక పని కరెక్ట్ గా చేస్తే, ఒక పని అద్భుతంగా చేస్తే, ఆ పని ఆ మూమెంట్ లో ఉండి అసలు నెక్స్ట్ డే ఇది మనదే.

చేస్తే అది ఎంత టైం అయినా అవ్వండి అవ్వండి, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఎంత బాగా గుర్తు పెట్టుకుంటారు అనేది ఇంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ ఏముండదుగా. అది సో ఆయన ఆయన వెళ్ళిపోయారన్న విషయం బాధపడడం కన్నా ద వే హీ పుల్డ్ ఆఫ్ వి రిమెంబర్ ఇట్ ఈవెన్ టుడే. అండ్ ఒకవేళ అప్పుడు క్రెడిట్ రాకపోతే ఇప్పుడైనా వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఎవర్ వి డూ మనస్ఫూర్తిగా చేద్దాం, చాలా ఎంజాయ్ చేద్దాం, అద్రిపేరేలా చేద్దాం, లెట్ పీపుల్ రిమెంబర్ ఇట్ ఆర్ పీపుల్ సెలబ్రేట్ వెన్ ఎవర్ దే వాంట్. బట్ ముందు మనకు మజా వచ్చిందంటే అది ఏదో ఒక రోజు ఆడియన్స్ గా మజా వస్తుంది అండ్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమైందా? అది మ్యాటర్. అండ్ ఇప్పటిదాకా విజయ సేతుపతి సినిమాల గురించి చెప్పినప్పుడు లిస్ట్ లో అదేమి ఉండదు పెద్దగా. ఓకే, వేరే వేరే సినిమాలు మాట్లాడతారు కానీ, బట్ ఇమాజిన్ ఇట్ గాట్ ఇట్స్ డ్యూ నౌ, ద డాక్టర్ గాట్ ఇట్స్ డ్యూ నౌ. అది మ్యాటర్. సో ఇప్పుడైతే మాత్రం ఇంకొకసారి వీరభద్రుడి నుంచి ఒక పాట వినేసి ఇంకొక పాట బ్యాక్ టు బ్యాక్ వేసి మనం ముందుకెళ్దాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 జీ3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: ఏంలేదే.
1: పెళ్లి జమీందార్ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు ఒక మాట అంటారు, ఒక మాట అంటారు అన్నమాట. ఎంఎస్ నారాయణ గారు, శ్రీనివాస అవసరాలు గారు, ఆయన ఏమంటారంటే బేసిక్ గా వస్తువులు వాడుకోవడానికి ఇచ్చారు, మనుషుల్ని యూనో ప్రేమించడానికి ఇచ్చారు, బట్ మనం రివర్స్ లో వస్తువులు ప్రేమిస్తాం, మనుషులు వాడుకుంటాం అని చెప్పి చెప్పారు అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా మేబీ, బట్ ఐ విల్ గివ్ యూ ద లాజిక్ నౌ. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. ఓకే, చాట్ జీపీటీ నైట్ వాడుతున్నాం అనుకోండి, పడుకునే ముందు వాడుతూ ఉంటే సడన్లీ హౌ డస్ ఇట్ రిప్లై? వెరీ గుడ్ క్వశ్చన్ అవినాష్, వాట్ అ వండర్ఫుల్ క్వశ్చన్ నువ్వు అడిగావు. అసలు ఇలాంటి డేటీస్ ఎలా వస్తాయని చెప్పి ఒక మనిషిలా మాట్లాడుతుంది. అదే నిజంగానే ఒక ఫ్రెండ్ అరే మామ కలుద్దాం అనగానే మనం కలుద్దాం మామ అన్న విషయాన్ని మాత్రం అడుగుతాడు, వాడు మాత్రం పొలైట్ గా కెన్ వి కనెక్ట్ అవినాష్ అని అడుగుతాడు. అది సో ఆల్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్ దట్ మెషిన్స్ ని ఎక్కువ వాడి వాడి వాడి మెషిన్స్ ని మనం మనుషుల్లోగా వాడుతున్నాము, అవి మనుషుల్లో రెస్పాండ్ అవ్వాలని ట్యూన్ చేస్తాము. మనుషులు ఏమో మనుషులతో మాట్లాడడం తగ్గించి పక్కనున్న మనిషితో మాట్లాడడానికి కూడా చాలా మెషిన్ లా మెకానికల్ గా మాట్లాడుతున్నాం. అవునంటారా కాదంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ కమింగ్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద రీసెంట్ టైమ్స్, DC మూవీ నుంచి నమస్తే కమింగ్ ఆఫ్ ఫర్ యూ.

ఇంకా ఈ పాట రేంజ్ ఏంటి, అసలు ఈ వైబ్ ఏంటి అని సెపరేట్ గా చెప్పక్కర్లేదని ఉంటుంది కదా. దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. నేను మా తెలంగాణ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న అనమాట. చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా ఒక చిన్న పండగ అయినా సరే ఈ పాట పెట్టి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇన్ఫాక్ట్ అందరూ కలిసి ఒక దావాతో లాస్ట్ వెళ్లిపోతున్నప్పుడు ఒక ఎనర్జీ బీట్ కావాలన్నప్పుడు ఈ పాట ప్లే చేస్తాం. అలాంటి ఈ పాట ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో పారడైజ్ లో పెట్టిస్తున్నారన్న విషయమే ఒక రేంజ్ హై అంటే. దాని తోడు నాని గారు, కీర్తి సురేష్ గారు అసలు ఆ విజువల్ చూస్తే మీకు అనిపిస్తున్నాడు ప్రాపర్ సెలబ్రేషన్. అది అది సంగతి. అండ్ కాల్ ఎవరు ఫోన్ చేస్తారు చూద్దాం. ఈ టైంలో ఏ కస్టమర్ కేర్ కాల్ కాకపోతే చాలు, అది సంగతి. సో ఇట్లాంటి కొన్ని కాల్స్ వస్తే మనం పట్టించుకోకూడదు. కానీ ఏమాట కమాట మాస్టర్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే. అండ్ ఒక సాంగ్ హిట్టా కాదా అనేది సెపరేట్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఒకటే ఒక మెట్రిక్ ఏంటో సార్, మనం ర్యాండమ్ గా మనం పని చేసుకుంటున్నప్పుడు ఎక్కడో కిటికీలోంచి అవతల నుంచి జనాలు ఏషనా గులాగట్టు మీద అని చెప్పి పాట పాడితే సూపర్ గా ఉంటది అనమాట. సో అలా బొడ్డోడు పాడుతున్నారు మా ఇంటి పక్కన, ఆ రేంజ్ అసలు ఇన్స్టెంట్ హిట్ అనమాట, బ్లాక్ బస్టర్. అది ఆయాషేర్ ఎంత పెద్ద హిట్, దానికన్నా మించిన హిట్ అదేంటో అందరికి చాలా మంది తిట్టుకుంటారు కానీ మనోడే బ్లాక్ బస్టర్ ఇస్తూ ఉంటాడు. నానిగారు చెప్పినట్టు దెర్ ఈస్ నో ఆఫ్టర్ అనిరుద్ధ్, దెర్ ఈస్ నో బిఫోర్ అనిరుద్ధ్, దెర్ ఈస్ ది అనిరుద్ధ్ అని చెప్పారు అనమాట. వీఆర్ లక్కీ టు బీ ఇన్ దిస్ జనరేషన్ ఆఫ్ అనిరుద్ధ్ అని చెప్పారు చెప్పారు ప్రతి విషయం. ఇది ఆ మ్యాటర్. అండ్ ఇప్పుడైతే మాత్రం బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి. బట్ బిఫోర్ దాట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఆర్ మన అద్భుతమైన బ్రాండ్స్. సో ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇంకో ఇక్కడే వచ్చిందంట. సో ఒకవేళ వర్క్ అయిపోయిన తర్వాత లైట్ గా డెలిషియస్ బార్ బైట్స్ కానీ, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ కానీ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలంటే ఇండియా టుడే సౌత్ లేక్ దగ్గర ఉన్న ప్లేస్ కి వెళ్లిపోండి అని చెప్తారు అనమాట. ఎవ్రీడే ఫ్రమ్ 4 to 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ అట్ $2.99 అంట. సో గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే 151 North Nolan Drive South Lake. అసలు మరి ఐశ్వర్య గారు నేను ఇంత బాగా చెప్తున్నా అంటే అసలు ఎద్దాలని పడిపోతారు సార్. అప్పుడప్పుడు డిఆర్ అంటారండి, అది డ్రీ అంటే డిఆర్ కాదు రా, అది డ్రైవ్ అని కరెక్ట్ చేస్తుంటారు అనమాట. అది సగతి. ఓకే ఎనీవేస్, బ్యాక్ టు బ్యాక్ మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్. మల్లిక కంద కమింగ్ అప్ ఫర్ యూ.

0: 93 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఇండియా వెళ్ళాలేమో నేను, ఇప్పుడు ఇండియా ఎందుకు? మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972 484-5400 or visit 3234 Forest Lane.

ఒకవేళ మీరు కనుక ఈ పాట విని ఇంత బాగుందేంటి ఈ పాట అని ఒకవేళ ఫీల్ అయితే మాత్రం, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఇట్స్ అ డబ్బింగ్ సాంగ్. ఎస్, ఇట్స్ అ డబ్బింగ్ సాంగ్. లిరిక్స్ రాసింది సనారే గారు. ఓకే, సనారే గారు ఐ ఆమ్ గేమ్ అనే సినిమాకి ఈ పాట రాశారు. అండ్ నాకు బ్యూటీ ఏం అనిపించింది అంటే, డబ్బింగ్ పాట అయినా కానీ అంటే అది అది మాంటేజెస్ వచ్చే సాంగ్, బేసిక్ గా హీరో హీరోయిన్ లిప్సింగ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఏమీ ఉండవు. బట్ టు మీ

0: ఇంత సాంగ్ ఫీల్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ జేక్స్ మిజా గారు అలా ఎలా కంపోజ్ చేశారని అనిపించింది అన్నమాట. ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి లిటరీ బ్యూటిఫుల్. కొన్ని అంటే కొన్ని పదాలు తెలుగులో పలికినాం తమిళ్లో కరెక్ట్ గా పలకలేం, తమిళ్లో పలికినాం తెలుగు కరెక్ట్ గా పలకలేం. దర్ ఇస్ ఆల్వేస్ లైక్ మిస్ మ్యాచ్ కొంటే అట్లీట్ అవుద్ది అనమాట. బట్ టు ఫైండ్ ద బ్యాలెన్స్ మ్యాన్ అద్భుతం. అంటే విజువలీ మీరు చూసినా ఇలాంటి ఒక మాండర్ సాంగ్ కి కయాడు లాంటి హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంది అంటే ఇంకా అసలు మైండ్ పోతుంది అనమాట. కయాడు అంటే ఫంకీలో హీరోయిన్, మన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ లో కుర్రోలకు బాధిస్తుంది. అసలు ఈ పాట లిరికల్ వీడియో నేను చూసా యూట్యూబ్ లో, బ్లూ సారీలో షీ లుక్డ్ అమేజింగ్ మ్యాన్, అమేజింగ్ అంతే, అమేజింగ్ అంతే. మామూలుగా ఐ రియలీ విష్ టు సీ మోర్ ఆఫ్ హర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్. కొంతమందిని నిజంగా మంచి చీరకట్లు అట్లా చూస్తే చాలు, టేక్ మై టికెట్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. దట్స్ టైర్డ్ ఫర్ మీ. ఐ డోంట్ నో వెన్ నెక్స్ట్ స్ట్రైట్స్ తెలుగు సినిమా ఇప్పుడు షీఈస్ డూయింగ్, ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ గేమ్ లో ఈ పాట చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఇందాక క్రియేషన్ సినిమా పాట కూడా ఇట్స్ రొమాంచకం. 2 సెప్టెంబర్ 3 రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో సెప్టెంబర్ 3 రెండు పాటలు. అండ్ మనం నిన్న ఆల్రెడీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది, సందీప్ రెడ్డి వంద గారు ఇన్వైటెడ్ విజయ దేవరకొండ గారు, అండ్ హీ కేమ్ ఆన్ స్టేజ్ అండ్ హీ టోల్డ్ అదే నువ్వు పిలిచినప్పుడు నువ్వు రాకపోతే నేను బతికి వేయిస్తాయి అని చెప్పి అసలు ఆ ఈవెంట్ కావాల్సిందంతా ఆ ఒక్క లైన్ తెలి క్యారీ అయిపోయింది అనమాట. ఐ రియలీ హోప్ ఆ ట్రైలర్ అంత కరెక్ట్ గా ఎట్లేదు, కానీ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ టర్న్స్ అవుట్ బి గుడ్. మేబీ ట్రైలర్ సరి కట్ చేయలేదేమో, బట్ యా ఐ రియలీ విష్ ద ఫిల్మ్ షుడ్ వర్క్. అండ్ పాటలు బాగా నచ్చాయి నాకు, చాలా చాలా చాలా నుంచి. అండ్ హోపింగ్ ఫర్ ద ఫిల్మ్ టు డూ వెల్ అది. సో హ్యావింగ్ సెడ్ దట్, రేపు మళ్ళీ 7 o'clock కి 7 షార్ప్ అంటే దిగిపోయింత షార్ప్ కలిసేద్దాం, దాని తరపున మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ ఆగస్ట్ ఎండ్ అయిపోతుంది మాస్టర్, ఆగస్ట్ ఈస్ ఎండింగ్ ఆన్ నోట్. అండ్ కరెక్ట్ గా లెక్కేసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కరెక్ట్ గా 4 30 అంటే 120 రోజులు ఉంది. ఓకే, హౌ ఆర్ యూ మేకింగ్ ఇట్ కౌంట్? డిసెంబర్ స్టార్టింగ్ నుంచి అసలు మీరు కౌంట్ చేయడం ఆపేస్తారు, తెలుసు క్రిస్మస్ హాలిడేస్ అని ఆ హాలిడేస్ అని. బట్ యూఆర్ థింకింగ్ టు మేక్ టికెట్ థింగ్స్ ఆన్ ట్రాక్, థింక్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ ఇట్ రియలీ, గెట్ ద థింగ్స్ డన్, అది మ్యాటర్. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ బీఫోర్ పాటలు మీకోసం రెడీగా లైన్ అప్ లో ఉన్నాయి. మల్లెపూలు పల్లకి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఆగితే నాకే తెలియదు, అది మ్యాటర్. ఓకేనా? వింటనే ఉండండి రేడియో సురభి 107.9 నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో నా హ్యాండిల్ పేరు అవినాష్ మంచిరాజు, అవినాష్ మంచిరాజు నా హ్యాండిల్ తో ఉంటుంది. ఇన్ కేసు టైటిల్ లిజనింగ్ టు మై షో అండ్ వాంట్ టెల్ సంథింగ్, అరే బాబురే నువ్వు ఇలాంటివి చెప్పరా బాబు, నువ్వు కొంచెం త్వరగా ఎక్కువ చెప్తున్నావు అని చెప్పాలనుకున్నా, లేదు ఇవి బాగా చెప్తున్నావు ఇలాగే బాగా చెప్తూ ఉందని చెప్పాలనుకున్నా సరే, టేక్ సమ్ టైమ్ అవుట్ అండ్ డూ పింగ్ మీ, ఇట్ ఈ రియలీ మీన్ లాట్. అండ్ యా, పనిలో పని సెగ్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేసేద్దాం. ఈటీవీ విన్ లో రీసెంట్ గా నేను డైరెక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, దాని పేరు అనగనగా శుక్రవారం. అండ్ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ 3 ఆన్ ఈటీవీ యాప్. కుదిరితే వెళ్ళి బ్రేక్ ఇవ్వండి, చూడండి. అండ్ యా, మేడ్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్. సో కాస్త మీరు చూసిన బ్రేక్ ఇవ్వగలిగితే బాగుంటుంది అని నాకు తెలియదు. బ్యాక్ టు బ్యాక్ మంచి పాట మీకు వస్తాం, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. The radio Surabhi sounds like home. Anybody use it? Chodle da? Choose it, Mari.
1: Lari virane, viramani ganthane.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9.

0: FM HD3
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: Istinamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: Good morning, Dallas. Happy Monday to everyone. Monday morning start అయిపోయింది. Weekend enjoy చేసిన వాళ్ళకి back to reality. ఇంకా weekend complete అవ్వలేదు అని feel అయ్యే వాళ్ళకి I completely understand. I am with you. కానీ మండే అంటే జస్ట్ అనదర్ వర్కింగ్ డే అని కాకుండా ఒక రీసెట్ బటన్ లాగా చూద్దాం. లాస్ట్ వీక్ ఏం జరిగిందో జరిగిపోయింది, గతం గత. జో హో గయా సో హో గయా. ఈ వీక్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఆ థాట్ తో స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ అవర్ నేను మీ ఆర్జే సుధా. వి విల్ ట్రై టు రెడ్యూస్ యువర్ stress, koncham positivity, koncham fun and definitely munch music. This is your Monday reset. Let's start the week on a good note.

మండే మార్నింగ్ అలారం మోగానే బాడీ మాత్రం ఇంకొంచెం నిద్ర అనిపిస్తుంది, బట్ బ్రెయిన్ ఇస్ ఆల్రెడీ అవేక్. కిడ్స్ స్కూల్ లంచ్ బాక్సెస్ ట్రాఫిక్ ఈమెయిల్స్ మండే మార్నింగ్ కి లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది. కానీ ఒక స్మాల్ రిమైండర్, ఎవ్రీథింగ్ డజంట్ హ్యావ్ టు బి డన్ రైట్ నౌ, వన్ థింగ్ ఎట్ ఎ టైమ్, దట్స్ టుడేస్ మండే రీసెట్. సో ఈరోజు మండే మనం ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉండండి ఈ సాంగ్ వింటూ.

మార్నింగ్ ఆల్రెడీ చాలా మందికి స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ 10:15, యాక్చువల్లీ 10:13, ఒక 2 మినిట్స్ యాడ్ చేశాను, సారీ. సో మన అలారం కంటే ముందే మన వాట్సాప్ గ్రూప్స్ వేకప్ అయిపోతాయి కదా. నాకైతే ఎన్ని మెసేజెస్ ఉంటాయో స్కూల్ గ్రూప్స్ లో, 17 మెసేజెస్, 20 మెసేజెస్, ఫ్యామిలీ గ్రూప్స్ లో ఆల్రెడీ గుడ్ మార్నింగ్ మెసేజెస్, ఇంకా ఇంకా మన నేబర్హుడ్ గ్రూప్స్ లో ఎన్నో ఎన్నో మార్నింగ్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఆఫీస్ మెసేజెస్ కి వస్తే ఒక క్విక్ క్వశ్చన్ అని ఒక మెసేజ్ ఉంటది. ఆ మెసేజ్ చూడగానే అరే క్విక్ క్వశ్చన్ అన్నారు ఏంటి అని మనం రిప్లై చేయగానే దాట్ స్టార్ట్స్ అవర్ వర్క్ కదా. 5 మినిట్స్ వాట్సాప్, 10 మినిట్స్ ఇన్స్టాగ్రామ్, ఒక ర్యాండమ్ రిప్లై అంతే స్టార్ట్ అయిపోతుంది మన డే. చూస్తూ చూస్తూనే వి లూజ్ టైమ్, అరే అప్పుడే 1 అవర్ అయిపోయిందా అనిపిస్తుంది. సో టుడేస్ రిమైండర్ ఏంటంటే, నాట్ ఎవ్రీ నోటిఫికేషన్ డిజర్వ్స్ యువర్ అటెన్షన్, థింగ్స్ కెన్ వెయిట్, ఫస్ట్ డిసైడ్ వాట్ యు వాంట్ టు డూ విత్ యువర్ డే, అప్పుడు అందరి మెసేజెస్ చెక్ చేయండి, దెన్ కొంచెం మనకి క్లారిటీ ఉంటది కదా. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు మ్యూజిక్ విత్ దిస్ బ్యూటిఫుల్ నంబర్.

మీరు గమనించారా, మనం చాలా పవర్ఫుల్ పీపుల్ అండి. ప్లానింగ్ లో అయితే తోపులని చెప్పాలి. సండే నైట్ ప్లాన్ చేస్తాం, టుమారో మార్నింగ్ 6 కి లేచేసి వాకింగ్ స్టార్ట్ చేసేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఫోన్ యూసేజ్ తగ్గించేస్తాను, అసలు స్క్రీన్ టైమే తగ్గించేస్తాను అని ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ ఇస్ రెడీ. కానీ మండే మార్నింగ్ అలారం మోగగానే ఓకే టుమారో నుంచి చేద్దాంలే అనిపిస్తుంది. అండ్ దెన్ ట్యూస్డే ఇస్ హియర్, నెక్స్ట్ మండే ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. బట్ ఈ మండే ఒక స్మాల్ ఛాలెంజ్, ఒక స్మాల్ చేంజ్. టుమారో కోసం వెయిట్ చేయకుండా టుడే వన్ స్మాల్ థింగ్ స్టార్ట్ చేయండి. నేను కూడా ఈరోజు ఒక స్మాల్ థింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ అయితే ఉంది. అది చేశానో లేదో అన్నది మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ ఐ హ్యావ్ ద నెక్స్ట్ సాంగ్ రెడీ, ఎంజాయ్ ఇట్.

ఓకే మండే రీసెంట్ కంటిన్యూ అవుతుంది. బ్రేక్ లోకి వెళ్ళాలి ఆఫ్టర్ దిస్ సాంగ్. యాక్చువల్లీ మనకి 6 మినిట్స్ ఉంది, సో కొంచెం మాట్లాడేసుకుందాం. బ్రేక్ తర్వాత మన బ్రెయిన్ గురించి ఒక ఫన్నీ కంపారిజన్ చెప్తా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం కావాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతారా మీరు కూడా? నేనైతే చాలా సార్లు అలా చేశాను. అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మన బ్రెయిన్ కూడా సమ్టైమ్స్ ఎగ్జాక్ట్లీ ఏమంటారు, ఫ్రీజ్ అయిపోతుంది, రైట్? ఒక్కోసారి చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ లో ఫ్రీజ్ అయిపోతుంది. ఒక పార్టీకి వెళ్ళాము, అక్కడ మనకి తెలిసిన వాళ్ళు కనిపించారు, లైక్ యు టాక్ టు దెమ్ బిఫోర్, కానీ సడన్ గా వాళ్ళు పేరు గుర్తురాదు. వాళ్ళు మన పేరు చెప్పేస్తారు కానీ మనకి మాత్రం వాళ్ళ పేరు గుర్తురాదు. లైక్ ఆ కాన్వర్సేషన్ అయితే ఎంత కష్టం అంటే, ఏం మాట్లాడాలి, అరే వీళ్ళు పేరు చెప్పకుండా మనం ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఫ్రీజ్ అయిపోతాం కదా. నాకైతే అది చాలా సార్లు జరిగింది. సో ఈ బ్రెయిన్ ఫ్రీజ్ గురించి మనం నెక్స్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. స్టే విత్ అస్, మ్యూజిక్ తర్వాత వి విల్ రీసెట్ అగైన్. యూఆర్ లిసనింగ్ టు రేడియో సురభి. ఎవ్రీ సాంగ్, ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ మెమరీ ఫీల్స్ లైక్ హోమ్, సౌండ్స్ లైక్ హోమ్. మీరు గనక మా యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ రేడియో సురభి యాప్. It's available on Apple as well as Android devices. Listen to us also on RadioSurabhi.com or 107.9 FM HD3. Hey, don't forget to follow us on Insta, Facebook and YouTube at Radio Surabhi. Keep listening.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I'm on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live 100 biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్.
9: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: Yes.
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
10: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
11: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
12: Sure. How many people are we expecting?
11: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
12: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
13: వెల్కమ్ బ్యాక్. మనం బ్రేక్ కి ముందు మాట్లాడుకుంటున్నాం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాం, పార్టీకి వెళ్లి ఎవరితోనో మాట్లాడుతున్నాం వాళ్ళ పేరు గుర్తు రాకపోతే ఎంత కష్టాల్లో పడతాం కదా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి 30 సెకండ్స్ అలా చూస్తూ ఉంటారు కదా మీరు కూడా అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీ టైం. ఏం కావాలో తెలియదు, క్లోజ్ చేసేస్తాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాం. సేమ్ ఫ్రిడ్జ్, సేమ్ ఫుడ్, సేమ్ ప్రాబ్లం. మన బ్రెయిన్ కూడా సమ్టైమ్స్ అలాగే ఒక ప్రాబ్లం గురించి థింక్ చేస్తూ వాట్ ఈస్ దిస్, వాట్ ఇఫ్ అని 20 డిఫరెంట్ వర్షన్స్ క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, హెడేక్ మాత్రం పెరిగిపోతుంది. సో టుడేస్ రీసెట్, ఇఫ్ యూ క్యాంట్ సాల్వ్ సంథింగ్ రైట్ నౌ, గివ్ యువర్ బ్రెయిన్ పర్మిషన్ టు పాజ్. యునో యూ కెన్ జస్ట్ take a pause, stop thinking and malli odam daniki, right? You don't have to find a solution every single time. Everything does not need an immediate answer. Sometimes close the mental refrigerator and walk away.

సడన్ గా నాకు జీపీఎస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ గుర్తొచ్చిందండి, ఇంట్రెస్టింగ్ థింగ్ గుర్తొచ్చిందండి. జీపీఎస్ లో మనం డెస్టినేషన్ ఎంటర్ చేస్తాం అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి యూజెస్ గూగుల్ మ్యాప్స్, ఎందుకంటే మనకి గూగుల్ మీద అంత నమ్మకం. సో మనం డెస్టినేషన్ ఏదనేది ఎంటర్ చేయగానే జీపీఎస్ చెప్తుంది ఇన్ నెక్స్ట్ టర్న్ లైక్ ఇన్ 500 feet నెక్స్ట్ టర్న్ ఉంది, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, వాట్ ఎవర్ దాట్ ఈస్ రైట్. కానీ లైఫ్ లో మనకి ఎంటైర్ గూగుల్ మ్యాప్స్ కావాలి కదా, అలా దొరకదు కదా. మరి నెక్స్ట్ 5 ఇయర్స్ లో నేను ఎక్కడుంటాను, కెరీర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతుందా లేదా, మనకి మేబీ మనకి ఎంటైర్ రౌట్ తెలియకపోయినా యాక్చువల్లీ తెలియని అవసరం లేదు. నెక్స్ట్ రైట్ స్టెప్, రైట్ నెక్స్ట్ టర్న్ ఏంటి అనేది మనకి తెలిస్తే చాలు. సో ఈ వీక్ ఎంటైర్ లైఫ్ ఫిగర్ అవుట్ చేయకండి, జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ మై నెక్స్ట్ రైట్ స్టెప్. A small step is still a progress. So, aalochistu undandi, what is your next step, Ani?

మీరు కూడా నాలాగైతే మండే మార్నింగ్ కి ఒక టుడూ లిస్ట్ తయారు చేసుకుంటారు కదా, అందరూ చేసుకుంటారు అనుకోండి. సో ఆ లిస్ట్ చూడగానే ఫస్ట్ వన్ థింగ్ కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేస్తాం, మధ్యలో ఇంకో ఫైవ్ థింగ్స్ గుర్తొస్తాయి, అరే ఇది కూడా చేసేద్దాం అనుకుంటాం, ఫైనలీ ఈవినింగ్ చూస్తే ఫస్ట్ ఐటమ్ దగ్గరే ఉండిపోతాం. సో టుడే ఒక సింపుల్ రూల్, టుడూ లిస్ట్ మొత్తం చూసి ఓవర్ వెళ్ళాం ఒకటి కదా. సో జస్ట్ సింపుల్ గా ఒక్క థింగ్ ని పిక్ చేసుకోండి, అది కంప్లీట్ అయ్యాక మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సమ్ టైమ్స్ ప్రోగ్రెస్ అంటే ఎవ్రీథింగ్ ఫినిష్ చేయడం కాదు, ఆ చెక్ బాక్సెస్ అన్ని చెక్ చేయడం కాదు, వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ మూవ్ అవ్వడం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు సమ్ వెరీ గుడ్ మ్యూజిక్ విత్ దిస్ సాంగ్.

మండే మార్నింగ్ రీసెట్ లో ఇప్పటి వరకు ఒక థింగ్ కామన్ గా ఉంది, వాట్సాప్ నోటిఫికేషన్స్ తో మన డేని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా టుమారో నుంచి అన్ని పోస్ట్ పోన్ చేయకుండా టు డూ లిస్ట్ చూసి ఓవర్ వెల్మ్ అవ్వకుండా మన డేని మనమే డిసైడ్ చేయాలి. చేసేద్దాం అంతే కదా, చాలా సింపుల్. అండ్ హానెస్ట్లీ మండే పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవ్వకపోయినా పర్లేదు, 10 AM కి మూడ్ డల్ గా ఉన్నా 10:50 కి రీసెట్ చేసేయచ్చు. సో ఇఫ్ యువర్ మార్నింగ్ డిడ్ గో అకార్డింగ్ టు యువర్ ప్లాన్, నో ప్రాబ్లం, దిస్ డే ఇస్ స్టిల్ యువర్స్. వన్ స్మాల్ రీసెట్, వన్ స్మాల్ విన్, అండ్ లెట్స్ మేక్ ద రెస్ట్ ఆఫ్ ద మండే అ గుడ్ వన్. సో డోంట్ వరీ, ఈ సాంగ్ డెఫినెట్ గా మీ మూడ్ ని అప్లిఫ్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. సో కీప్ లిసనింగ్, ఈ సాంగ్ వినేసి రండి. వీ విల్ టాక్ మోర్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

బ్రేక్ తర్వాత ఆ సాంగ్ ఎందుకు వేశానో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. టుడే మనం 11-12 స్లాట్ ఇస్ డెడికేటెడ్ టు ద మ్యాన్ హూ ఇస్ బీన్ చార్మింగ్ తెలుగు ఆడియన్సెస్ ఫర్ డెకేడ్స్. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా, ఎంటర్ప్రెన్యూర్ గా, అండ్ ఆఫ్ కోర్స్ మన గ్రీక్ వీరుడు, మన్మధుడు నాగార్జున అక్కినేని. నాగార్జున's బర్త్డే వాజ్ ఆగస్ట్ 29th. ఒక్క 2 డేస్ లేట్ అయింది, బట్ మన షోలో ఒక్క 1 అవర్ స్లాట్ డెడికేట్ చేయాల్సిందే. ఫ్రమ్ శివ టు గీతాంజలి, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు, అన్నమయ్య, ఇంకా సోగడే చెందిన ఆయన. నాగ్ హ్యాస్ నెవర్ రియలీ ఫాలోడ్ అ ట్రెండ్, హీ హ్యాస్ క్రియేటెడ్ ఇట్ కదా. సో ఇన్ని ఇన్ని ఇన్ని ఎన్ని మాటలున్నాయి నాగార్జున గారి గురించి చెప్పాలంటే చాలా చాలా చాలానే ఉన్నాయి, బట్ అన్ని ఇప్పుడే చెప్పేసుకుంటే ఎలా. లెట్స్ హ్యాంగ్ ఆన్ వన్ థింగ్ ఎట్ అ టైమ్ యాజ్ వీ టాక్డ్ అబౌట్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఈజ్ కమింగ్ ఫర్ యూ. ఏ సాంగ్ నాగార్జున గారిది? ఓకే, హియర్ యూ గో.

కొన్ని స్టార్స్ ఉంటారు వాళ్ళని మనం ఒక జనరేషన్ తో కనెక్ట్ చేస్తాం, కొన్ని స్టార్స్ ఉంటారు వాళ్ళని జనరేషన్స్ కనెక్ట్ అవుతాయి. సో నాగార్జున ఈజ్ దట్ రేర్ స్టార్ అని నాకు అనిపిస్తుంది. శివతో రెవల్యూషన్, గీతాంజలితో రొమాన్స్, నిన్నే పిల్లాడతతో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆల్మోస్ట్ 4 decades లేటర్ ద క్వశ్చన్ ఇస్ నాట్ హౌ లాంగ్ హ్యాస్ నాగార్జున బీన్ అ స్టార్, ద క్వశ్చన్ ఇస్ హౌ హ్యాస్ హీ మేనేజ్డ్ ఇప్పుడు లైక్ he reinvents himself anpisthundi kada. So this hour again is dedicated to our manmadudu Nagarjuna, because August 29th aina birthday manavandra celebrate cheskunnam. Ee 1 hour slot we will be playing only Nagarjuna songs. Meeku ganaka special request emanna unte call cheyandi, నన్ను అడిగేసేయండి, అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్ టు ప్లే యువర్ సాంగ్. ఆర్ కాలింగ్ నంబర్ ఇస్ 972-636-1966. మీరు కాల్ చేయకపోతే నా సాంగ్స్ నేను ప్లే చేసేస్తాను, మీరు వినాల్సిందే.

టాకింగ్ అబౌట్ ఎంటరింగ్ సినిమా. నాగార్జున గారు మనకందరూ తెలిసినట్టే అక్కినేని నాగేశ్వరరావు గారి సన్. వాజ్ నాగార్జున బోర్న్ ఇన్ టు స్టార్డమ్ ఆర్ డిడ్ హీ ఎర్న్ హిస్ ఓన్? Talking about his early career, like it wasn't like a yemantaru cakewalk, right? He struggled, he had to work himself through it. Andarilagane chala kashtapadi prove cheskoni Nagarjuna got to where he is today. మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది. రెహమతుల్లా గారు, నాగార్జున అండ్ నాగేశ్వరరావు గారు కలిసి నటించిన ఇద్దరు మూవీ నుంచి ఓనమాలు నేర్పుదాం అనుకున్న కన్నా ఆ సాంగ్ ని రిక్వెస్ట్ చేశారు రెహమతుల్లా గారు. మీరు ఇంకా వింటున్నట్టయితే దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ. సో ఆల్ లిసనర్స్, మీకు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సాంగ్స్ మెమరీస్ నాగార్జున గారి బర్త్డే తో గుర్తొస్తే, డోంట్ హెసిటేట్, కాల్ అస్ అండ్ రిక్వెస్ట్ యువర్ సాంగ్ ఆర్ షేర్ యువర్ మెమరీ విత్ అస్. ఆర్ నెంబర్ 972-636-1966.

నాగార్జునగారి గురించి చెప్పాలంటే ఎన్ని ఎన్ని మాటలు, అసలు ఎన్ని మూవీస్ కదా. శివ, లైక్ శివలో హీ క్రియేటెడ్ అ ట్రెండ్. ఆఫ్ కోర్స్ రామ్ గోపాల్ వర్మ చోస్ నాగార్జున, కానీ ఆ మూవీలో అసలు నాగార్జున గారిని చూస్తే ఇట్స్ సో డిఫరెంట్ కదా. లైక్ ఒక యూత్ ఐకాన్ లాగా హీ క్రియేటెడ్ అ ట్రెండ్. ఆ మూవీలో కొంచెం సీరియస్ గా ఉంటారు నాగార్జున, బట్ యు నో విత్ మినిమల్ డైలాగ్స్, కానీ ఇట్ వాజ్ లైక్ వాట్ హీ హ్యాస్ ద చరిష్మా అని చెప్పాలి, రైట్? హీ కంటిన్యూస్ ద చరిష్మా ఇన్ ఎవ్రీ మూవీ, ఎవ్రీథింగ్. చాలా లైక్ హీ బ్రింగ్స్ హిజ్ ఓన్ లైక్ పర్సనాలిటీ టు దాట్ క్యారెక్టర్, అండ్ లైక్ మనం మర్చిపోలేనట్టుగా చేశారు ఆ స్మైల్ గాని ఆ స్టైల్ గాని. లైక్ ఇట్స్ నాకైతే

అయితే చాలా మెమరీస్ గుర్తొచ్చేస్తున్నాయి. అలాంటి ఒక మెమరీతో కూడినదే ఈ నెక్స్ట్ సాంగ్ ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ నౌ. మీకు గనక ఈ మూవీ నేమ్ తెలిస్తే కాల్ చేసి చెప్పేయండి.

0: Odyssey.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एक्टेक् आईएन्सी. वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएन्सी is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్.
8: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku,

0: to g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: వెల్కమ్ బ్యాక్. మనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను అన్ని మీ కాల్స్ తీసుకున్నాను, మీ రిక్వెస్ట్ తీసుకున్నాను, నోట్ చేసి పెట్టుకున్నాను. ఐ విల్ బి ప్లేయింగ్ ఆల్ యువర్ సాంగ్స్. ప్లీజ్ కీప్ లిసనింగ్ అండ్ స్టే విత్ అస్. కొన్ని మూవీస్ ని మనం స్టోరీ కోసం గుర్తుపెట్టుకుంటాం, కొన్ని మూవీస్ చూస్తే అవి మనకి ఒక మెమరీని క్రియేట్ చేస్తాయి కదా. నాగార్జున మూవీస్ అంటే 90s లో థియేటర్ ఎక్స్పీరియన్స్, క్యాసెట్ సాంగ్స్, కాలేజ్ మెమరీస్, ఫ్రెండ్స్ తో డిస్కషన్స్, ఇంకా స్టైల్స్. నాగార్జున స్టైల్స్ ని చాలా మందే కాపీ చేసేవారు, ఇమిటేట్ చేసేవారు. ఇప్పుడు స్ట్రీమింగ్ లో కొన్ని కొన్ని సాంగ్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో ఒక ఫేవరెట్ మూవీ కోసం థియేటర్ కి వెళ్లడం ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ స్పెషల్. నాగార్జున మూవీస్ అయితే అసలు ఫస్ట్ డే దొరికేవే కావు. ఆల్మోస్ట్ అందరూ క్రౌడ్ అంతా అయితే అందరు అమ్మాయిలే. చాలా నాగార్జున స్క్రీన్ మీద రాగానే విసిల్స్ వచ్చేవి. Of course, he is a romantic hero. Ante kada. Shanu garu, meer request chesina ee song manam ninchi chinni chinni asalu. Correct? Meekosam ee song play chestunnandi. Thanks for calling and hope you enjoy it.

ఓకే, నాగార్జున గారిని రొమాంటిక్ హీరోగా చాలా మూవీస్ ఎస్టాబ్లిష్ చేశాయి, బట్ ఆ రొమాంటిక్ హీరో ఇమేజ్ ఫర్ ఎవర్ కంటిన్యూ అయిపోకుండా హీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. అప్పుడు వచ్చింది మూవీ యాజ్ వీ టాక్ శివ, దెన్ కేమ్ హలో బ్రదర్, మాస్, డాన్, కింగ్, ఇలా డిఫరెంట్ జనరేషన్స్ కి డిఫరెంట్ నాగార్జున. దట్స్ ప్రాబబ్లీ వై హీస్ remembered for many years, and you know, he stayed relevant to the trend, to the generation, right? The choice of movies was so different. Every movie was entertaining. Hello Brother aithe asala Nagarjuna comedy timing was like so good dan cheppali, like koni koni dialogues were like gurtundipothai. ఆ మూవీ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది. రాధా గారు మీరు రిక్వెస్ట్ చేసినట్టు హలో బ్రదర్ నుంచి ఈ సాంగ్.

ఓకే, ఇప్పుడు మనందరికి ఒక ఫేవరెట్ టాపిక్, నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటూ ఆయన హీరోయిన్స్ కోసం మాట్లాడకపోతే ఎలాగా? బికాస్ నాగ్ హ్యాస్ దట్ కెమిస్ట్రీ. స్క్రీన్ మీద టెక్స్ట్ బుక్ లో ఉండే కెమిస్ట్రీ కాదండి, స్క్రీన్ మీద జరిగే కెమిస్ట్రీ. అమల గారితో క్లాసీ, తబుతో ఇంటెన్స్, సౌందర్య గారితో బ్యూటిఫుల్ కెమిస్ట్రీ, రమ్యకృష్ణ ఇస్ అ పవర్ఫుల్ కెమిస్ట్రీ అని చెప్పాలి. ఇంకా సోనాలి బెంద్రే అయితే దట్ వాజ్ సో క్యూట్, మన్మధుడు లెవెల్. అండ్ అనుష్క ఎలా మర్చిపోతాం, దట్ ఈస్ లైక్ ఎ హోల్ అనదర్ వైబ్. యాక్చువల్లీ నాగార్జున కి ఒక స్పెషల్ టాలెంట్ ఉందేమో అనిపిస్తుంది. ఆపోజిట్ హీరోయిన్ ఎవరైనా పర్లేదు, దట్ స్క్రీన్ మీద రొమాన్స్ chemistry what else can I say is automatically on kada. Audience kuda it was like it brought good smiles. It anta ante konni movies manam chuste like vegetga anipistundi, but with Nagarjuna he makes it so natural. Asala manam kuda enjoy chestam obviously, andukane athanito unna hit పేర్స్, ఎవరైతే హిట్ హీరోయిన్స్ ఉన్నారో అందరితో ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. సో మీ ఫేవరెట్ నాగార్జున పేరింగ్ ఎవరు? అమల, టబు, సౌందర్య, రమ్యకృష్ణ, అనుష్క ఆర్ సోనాలి బెంద్రే? బికాస్ టుడే వీఆర్ పుట్టింగ్ నాగార్జునస్ కెమిస్ట్రీ టు అ వెరీ సీరియస్ సైంటిఫిక్ టెస్ట్. ఓకే, మీరు కాల్ చేసి నాకు చెప్పేయండి మీకు నచ్చిన నాగార్జున పక్కన హీరోయిన్ ఎవరు. అంతవరకు దిస్ సాంగ్. ఇందులో చాలా మంది హీరోయిన్సే వస్తారు, మీకు గనక తెలిస్తే మాకు కాల్ చేసి చెప్పేయండి. ఓకే, అందరి కోసం చెప్పక్కర్లేదు, జస్ట్ లెట్ మీ నో సమ్ టూ హీరోయిన్స్.

డెకేడ్స్ చేంజ్ అయినా సినిమా ట్రెండ్స్ చేంజ్ అయినా నాగార్జున గారు మన స్క్రీన్స్ మీద క్రియేట్ చేసిన మెమరీస్ మాత్రం దే స్టే ఫర్ ఎవర్. మెమరీ అంటే గుర్తొచ్చిందండి ఈ సాంగ్. మీరు విన్న ఈ పాట అంత మూవీ నుంచి నీ నవ్వు చెప్పింది నాతో. ఈ మూవీలో నాగార్జున గారు ఒక రేబెన్ ఏవియేటర్ గ్లాసెస్ వాడతారు. లైక్ హీ మేడ్ దెమ్ సో పాపులర్, నాకు ఇంకా గుర్తుంది. అందరూ ఆ ఏవియేటర్ బ్లాక్ ఏవియేటర్ గ్లాసెస్ చాలా చాలా చాలా వాడారు, చాలా ఫేమస్ అయింది. ఒక జనరేషన్ కి నాగార్జున టాట్ హౌ టు బి రొమాంటిక్. మీరు గనక ఆ జనరేషన్ అయితే యు నో వాట్ ఐఎమ్ సేయింగ్ కదా. హౌ కెన్ వీ ఫర్గెట్ సో మెనీ మెమరీస్ విత్ ఆల్ దీస్ మూవీస్. శివాని చూసిన జనరేషన్ ఉంది, గీతాంజలితో ప్రేమలో పడిన జనరేషన్ ఉంది, మన్మధుడితో నవ్వుకున్న జనరేషన్ ఉంది, అండ్ అన్నమయ్యని ఎలా మర్చిపోతాం. దట్ వాజ్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ నాగార్జున, ఒక కంప్లీట్ యూటర్న్ అనే చెప్పాలి. అది ఆ అన్నమయ్యలో ఉండగానే దెన్ కేమ్ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ బట్ స్టిల్ సో గరేజ్ ఇన్ ఆయన. అది ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ ఏమంటారు, ఎప్పుడు మనకి తెలిసిన నాగార్జున, రైట్? మేబీ దట్స్ ద సీక్రెట్ of Nag. He discovers himself in every movie, right? From all of us at Radio Surabhi and my listeners taraf nunchi kuda, happy birthday to King Nagarjuna. And let's not leave it with this. Nagarjuna's 100th movie is coming, so stay tuned for those updates in the next hour. ఈ సాంగ్ లేకుండా మనం ఎలాగ ఈ సాంగ్ ప్లే చేయకుండా ఎలా క్లోజ్ చేస్తాను. దిస్ ఈజ్ అ ట్రిబ్యూట్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, takeaway or full service catering.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: వెల్కమ్ బ్యాక్. చూస్తూ చూస్తూనే 2 అవర్స్ అయిపోయాయండి మన షోలో. లాస్ట్ 1 అవర్ కి వచ్చేసాము ఇన్ అవర్ మ్యాజికల్ మండే షో విత్ మీ సుధా. నాగార్జున బర్త్డే స్పెషల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ ఫైండ్ అవుట్ వాట్స్ న్యూ దిస్ వీక్. మన ఈ నెక్స్ట్ సెగ్మెంట్ వాట్స్ కమింగ్ అప్ ఈ వీక్ లో, వాట్ ఆర్ ద న్యూ రిలీజెస్, న్యూ ఓటీటీ రిలీజెస్, మూవీ న్యూస్, అసలు ఏం జరుగుతుంది డాలస్ లో, చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ వీక్ లో, అన్ని తెలుసుకోవాలంటే స్టే విత్ మీ.
10: వీరమణి గంటలే

ఈ సాంగ్ మీరు విన్నది ఇరుముడి మూవీ నుంచి. ఇరుముడి ఇస్ ద సూపర్ హిట్ అని చెప్పాలి. ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్స్ సూపర్ రన్ అట్ ద బాక్స్ ఆఫీస్. రవితేజకి ఒక టైంలో సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, మాస్ కామెడీ, ఎనర్జీ, రవితేజ టైమింగ్ ఇవన్నీ మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. బట్ రీసెంట్ గా మాత్రం ఈ మాస్ మహారాజాకి సక్సెస్ కొంచెం దూరం అయింది. అండ్ దెన్ కేమ్ ఇరుముడి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కమ్బ్యాక్ కోసం రవితేజ మళ్ళీ అదే మాస్ ఫార్ములాని నమ్ముకోలేదు. ఇన్స్టెడ్ హీ ఎక్స్పెరిమెంటెడ్ అని చెప్పాలి. హీ పిక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ హిమ్. యాక్చువల్లీ మనం ఫస్ట్ అవర్ లో మాట్లాడుకున్నాం కదా మండేస్ థింక్ సంథింగ్ డిఫరెంట్ అని. సమ్టైమ్స్ మనం ఎన్ని చేసినా అది వర్క్అవుట్ అవ్వదు. సో అప్పుడే మనం మాట్లాడుకున్నాం యూ నీడ్ టు టేక్ అ పాజ్ అని. టేక్ అ పాజ్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ట్రై సంథింగ్ డిఫరెంట్. ఒక్కొక్కసారి మనం ఎక్స్పెరిమెంట్ చేసి మనం ట్రై చేస్తే థింగ్స్ విల్ వర్క్అవుట్. ఒకసారి వర్క్అవుట్ అవ్వవు కూడా, బట్ డోంట్ వరీ, దెన్ వీ హావ్ లెర్న్ అవర్ లెసన్ అంతే కదా. నీకే అమ్మా నువ్వు ఎన్నైనా చెప్తావు లెసన్ మాకు కదా అంటారా, పర్లేదండి మేము కూడా ట్రై చేస్తాం, మేము కూడా చేతులు కాల్చుకున్నాం, మరి మీకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కదా. చేతులు కాల్తేనే మనకు తెలుస్తుంది ఎంత కష్టమో అని. సో డోంట్ వరీ టు ఎక్స్పెరిమెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లైక్ రవితేజ. అతనికి హిట్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్ వచ్చింది, మీకు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. సో ట్రై ఇట్. అండ్ మనం వాట్స్ న్యూ నెక్స్ట్ వీక్ టాపిక్ లో, సారీ వాట్స్ న్యూ దిస్ వీక్ టాపిక్ లోకి వస్తే, ఆబ్వియస్లీ వీకెండ్ ఎవ్రీబడి నోస్ అనిరుద్ధ్ షో జరిగింది డాలస్ లో అండ్ ఇట్ వాజ్ అ బిగ్ హిట్ అని విన్నాను. సారీ నేను వెళ్ళలేకపోయాను, బట్ of course nani also was there. Nani enduku vachadu, anirudh show kada antara. Meek inka telekapothe anirudh ravichandran, of course he is the music director for Nani's The Paradise, and ee show lo they released a new song which is already a super duper hit. మీరు ఆల్రెడీ విని ఉంటారు, బట్ నా కోసం ఇంకోసారి వినేయండి. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి సాంగ్ యశ నగుల ఫర్ యూ.

0: ఓకే, ఇంకా మనం మాట్లాడుకుందాం. ఈ వీక్ యాక్చువల్లీ August 31st అండి, లాస్ట్ డే ఆఫ్ ఆగస్ట్. అయ్యో, ఆల్రెడీ సెప్టెంబర్ లోకి వచ్చేసాం. ఇయర్ అయిపోతుందని బాధపడాలో, లేకపోతే మన పండుగలన్నీ వచ్చేస్తున్నాయా ఆనందపడాలో? అర్థం కావట్లేదు కదా. పర్లేదు, పండుగలతో పాటు కొత్త మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి, ఓటీటీకే కాదు థియేటర్ కి కూడా. ఓకే, ఫస్ట్ మనం ఓటీటీ గురించి మాట్లాడుకుందాం. కొరియన్ కనకరాజు ఇస్ కమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఆన్ September 4th. మీరు ఈ మూవీ గనుక థియేటర్ లో చూడకపోతే, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఇట్స్ అ గుడ్ వాచ్ ఆన్ ఓటీటీ. సో గో అహెడ్, గెట్ రెడీ ఫర్ September 4th. అదే మూవీ నుంచి మంచి సాంగ్, సో ఐ కెన్ entice you to watch this movie on OTT.
1: ఇంకేంటి
2: మాటలు పడే చూసుకోలేదా?

That was Kamsamida from Korean Kankaraju again. Movie Nenemi did a state led and it is just a good watch. Actually, and watch this, I know it was fun to watch. Nee, of course, my listeners could have watched this, enjoy Jayalani, and Kutunano, and the Kene. I'm recommending that movie. Ante, last weekend actually, Toxic could have watched the Toxic. It was okay. కే అన్నట్టు చెప్పారు ఇరుముడి అయితే టాక్సిక్ ని తొక్కేసింది సో డోంట్ వరీ మీరు గనక యష్ ఫేవరెట్ అయితే డోంట్ వరీ యష్ ఇస్ స్టిల్ చార్మింగ్ హీ విల్ కమ్ బ్యాక్ విత్ అ బిగ్ హిట్ సూన్ అంతవరకు ఈ సాంగ్ వినేసేయండి

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. అరే, లేబర్ డే మర్చిపోతే ఎలా అండి? ఈ వీకెండ్ వీ విల్ బి గోయింగ్ ఇన్ టు లేబర్ డే. సో లేబర్ డే కి ప్లాన్స్ ఏమీ లేకపోతే ఇప్పటి నుంచే ప్లాన్ చేసేయండి. లుక్ ఫర్ షార్ట్ డ్రైవ్ ఆర్ మేబీ సిట్ అట్ హోమ్, బీ ఇన్ డాలస్, ఫైండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ డాలస్ దిస్ వీక్ అండ్ ఫర్ లేబర్ డే వీకెండ్, I will talk to you more soon. అప్పటి వరకు ఈ సాంగ్ వినేసి వచ్చేయండి.

లేబర్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. లేబర్ డే వీకెండ్ అంటే 3-day వీకెండ్ అని క్యాలెండర్ లో చూస్తే చాలు, మన బ్రెయిన్ రెడీ అయిపోతుంది వెకేషన్ మోడ్ లోకి. ఫ్రైడే నుంచే, యాక్చువల్లీ ఈ రోజు మండే నుంచే ప్లాన్ స్టార్ట్ చేసేస్తాం. ఆ లేబర్ డే గుర్తు చేసుకుంటూ, 3 days లాంగ్ వీకెండ్ గుర్తు చేసుకుంటూ ఈ వీక్ అంతా ఎలాగోలాగా నెట్టుకొచ్చేస్తాం కదా. సో మనలాగనే అందరూ కూడా లేబర్ డే వీకెండ్ కి ఎన్నెన్నో ప్లాన్స్ వేసేస్తుంటారు. మర్చిపోకండి, మనం డాలస్ లో ఉన్నాం. ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఎవ్రీవేర్. కానీ అలా అని ఇంట్లో కూర్చోమని చెప్పట్లేదు. ప్లాన్ సంథింగ్, వాట్ ఎవర్ మేక్ సెన్స్ ఫర్ యూ, వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. చిన్న పిల్లలుంటే ఇక్కడ దగ్గరగా వెళ్లి రండి. అఫ్ కోర్స్ వాళ్ళకి కూడా ఒక బ్రేక్ ఉంటుంది స్కూల్ నుంచి కదా. పాపం అందరూ చిన్నపిల్లలు స్కూల్ స్టార్ట్ చేసి అమ్మో స్టడీస్ లోకి పడిపోయే ముందు దిస్ లేబర్ డే వీకెండ్ క్యాన్ బి అ మినీ వెకేషన్. సో డోంట్ ఫర్గెట్ టు ఎంజాయ్, హ్యావ్ ఫన్. వాట్ ఎవర్ యూ డూ, స్టే సేఫ్.

హియర్ టుడే. ఇప్పుడు లంచ్ అవర్ లో ఆల్మోస్ట్ 40 మినిట్స్, మీరు 12 to 1 లంచ్ చేస్తున్నట్టయితే 40 మినిట్స్ అయిపోయింది. బట్ మీరు నాలాగా లేట్ లంచ్ చేస్తున్న వాళ్ళైతే ఇప్పుడే ఆర్డర్ చేయండి మీ ఫుడ్ ఇండియా టుడే నుంచి. ఇండియా టుడే ఆల్సో హ్యాస్ హ్యాపీ అవర్ unwind with delicious bar bites, refreshing draft beers and perfect evening atmosphere at India Today's South Lake. Every day from 4 to 7 p.m. bar snacks are just $1 and draft beers are $2.99 only. So great bites, cold drafts, happy evenings. India Today 151 North Nolan Drive, South Lake. Iroje velipondi. ఎంజాయ్ చేసేయండి. అయ్యో, మనం లంచ్ గురించి అయితే చెప్పేసుకున్నాం, కొంచెం పండుగల గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఇండియా బజార్, ఇండియా వినాయక చవితి వచ్చేస్తుందండి. సెలబ్రేట్ వినాయక చవితి విత్ అ బ్యూటిఫుల్ లార్డ్ గణేష్ ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫార్ 3 feet and 4 feet Ganesh idols. Labor Day weekend plans ay kaadu, mana culture ni kuda celebrate cheskune Vinayak Chavithi ki pre-plan cheskondi. Ganesh idols ni peddavaithe order chesayandi, chinnavaithe munne koneste cheskondi, right? Okay, next is manam Labor Day weekend kosam maatladukuntunnam kada. Actually సెప్టెంబర్ వచ్చేసింది, లేబర్ డే కూడా వచ్చేసింది, కానీ డాలస్ లో ఎండలు మాత్రం తగ్గటం లేదు. కొంచెం కొంచెం తగ్గాయి అనుకోండి, 100s నుంచి 105, 104s నుంచి నెమ్మదిగా 2-3 degrees తగ్గింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ హాట్. దేర్ ఈస్ danger of dehydration, so stay hydrated but still enjoy the outdoors. అలాగే ఈ సాంగ్ పారడైజ్ నుంచి కూడా ఎంజాయ్ చేసేయండి.

ఓకే, దిస్ ఈస్ ఆన్ సమ్ సీరియస్ నోట్ మన లిసనర్స్ కి. నా వైపు నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్. నేపాల్ లో రీసెంట్ గా హెవీ రెయిన్స్ ఫ్లడ్డింగ్ వల్ల చాలా కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఫ్యామిలీస్ లాస్ దేర్ హోమ్స్, లైవ్లీహుడ్స్, బేసిక్ నెసెసిటీస్ కూడా లేవు. ఈ డిఫికల్ట్ టైమ్ లో మన కమ్యూనిటీ నుంచి ఒక హెల్పింగ్ హ్యాండ్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. మన తెలుగు కమ్యూనిటీ అంటే సెలబ్రేషన్స్ లో మాత్రమే కాదు, కష్టంలో కూడా పక్కన నిలబడే కమ్యూనిటీ. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ బిగ్ హార్ట్, ఐ నో ఎవ్రీబడీ డస్, ఒక చిన్న హెల్ప్ మీరు కూడా చిన్న డొనేషన్ చేసి you can render a helping hand. So please make your hearts big. Verified disaster relief organizations ki support cheyandi. Please donate whatever you can, food, medicines, money, whatever. Oka chinna help, it can mean a lot to somebody. So this Monday, my sincere personal request to everybody, please donate responsibly through verified organizations, mana telugu communities or any social community that is asking for donations, that is providing a helping hand to all the people in Nepal. Let's send out a message to them. Nepal, we stand with you. We are there for you. Okay? Keep listening to us. E song for you.

అసలు టైం ఎలాగైపోయిందో తెలియనేలేదు. లాస్ట్ 5 మినిట్స్ లోకి వచ్చేసాం, 3 అవర్స్ అయిపోయాయి. మండే రీసెట్ తో పాజిటివ్ గా స్టార్ట్ చేసి నాగార్జున గారి బర్త్డే సెలబ్రేషన్స్ తో మెమరీ లేన్ లో ట్రావెల్ చేసి ఇప్పుడు వాట్స్ న్యూ, వాట్స్ లేటెస్ట్, హౌ టు ప్రిపేర్ ఫర్ ద కమింగ్ అప్ వీక్ అన్ని మాట్లాడేసుకున్నాం. క్యాలెండర్ ఆల్మోస్ట్ సెట్ చేసేసుకున్నాం. మీ మండే కొంచెం లైటర్ గా, కొంచెం హ్యాపీయర్ గా అండ్ డెఫినెట్లీ గుడ్ మ్యూజిక్ తో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ మండే మార్నింగ్ విత్ అస్. కీప్ స్మైలింగ్, కీప్ లిసనింగ్ టు రేడియో సురభి, డయాలసిస్ నంబర్ 1 తెలుగు ఛానల్ విత్ సౌండ్స్ లైక్ హోమ్. And have a wonderful week ahead. See you next Monday, same time, same place. Me RJ Sudha signing off for today. Don't worry, half day ayipoyindandi Monday. Inkokka 4 hours manchi music vintu kadipeyandi. See you all next week. Bye bye.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. నో వన్ షుడ్ గో హంగ్రీ. లెట్ సపోర్ట్ అవర్ నైబర్స్ టుగెదర్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. యుఎస్ లో ఫుడ్ బ్యాంక్స్ అండ్ ప్యాంట్రీస్ లాంటి ప్లేసెస్ లో మీల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ అ స్ట్రెంగ్త్. ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
8: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మాగ్ని ముచ్చట్లు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నేను మీ ఆర్జే అపర్ణాని. ఏంటి ఫెమిలియర్ ఫేస్ అన్ఫెమిలియర్ టైమ్ లో వినిపిస్తోంది అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ నుంచి మన మాగ్ని ముచ్చట్లు షో వెన్స్డే కాదండి, మండే ఉండబోతోంది అనమాట. సేమ్ షో ఉండబోతోంది. అండ్ ఎస్, చాలా కొత్త సెగ్మెంట్స్ కూడా యాడ్ చేశామన్నమాట మన షోలో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది మన షో ఇంకా నుంచి. ఎస్, సో అలా మీకు కొత్త షో, కొత్త డే వెల్కమ్ చెప్పేస్తున్నాను మీకు. నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. మనం వినేసి వచ్చేసిన తర్వాత అసలు ఏముండబోతోంది మన షోలో, ఏం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ, ఎవ్రీథింగ్ మాట్లాడేసుకుందాము. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మీరు వినేసేయండి.

Yes, that was a beautiful song from the movie Govinda Govinda Andama Anduma ane paata Balu garu Chitra garu paadaru anamata ee paatani and yes, Raj Koti garu music chesesaru anamata ee paataki and yeah, mana Matni Muchetlulo em undabothondi kottaga ani meeru anukuntunnaru kada so chaala kotta segments ni aithe add chesam anamata so as show goes on nenu meeku cheptanu introduce chestanu all the segments and ela rules and all everything kuda nenu introduce chesestanu meeku and as our anavaiti mana show ni manamu weather update toti start chestam kabatti so alane let us continue this anavaiti and yes weather update vachese enti anante ee varam koncham 100s కి తగ్గి 90s లో ఉండబోతోంది ఒక 3 days అన్నమాట సో ఐ థింక్ దట్స్ అ గుడ్ సైన్ కొంచెం చల్లబడడం స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నాట్ ద స్టేట్స్ లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి అయితే మాత్రం వాళ్ళకి మార్నింగ్ టైమ్స్ లో బాగా టెంపరేచర్స్ తక్కువైపోతున్నాయి అని చెప్తున్నారు అనమాట సో వాళ్ళు అలా చెప్తూ ఉంటే నాకైతే కొంచెం జల్సీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చలి స్టార్ట్ అయిపోయింది మనం ఇంకా ఎండగా ఉంది అని చెప్పి బట్ ఎస్ కొన్ని రోజులు మనం ఓపిక పడితే మనకి కూడా చల్లదనం అండ్ వింటర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మన డాలస్ లో సో అప్పటిదాకా వేడిని మనం ఎంజాయ్ చేసేద్దాం ఎందుకంటే వన్స్ చలి వచ్చిందంటే మళ్ళీ మనం ఎప్పుడెప్పుడు వేడి అవుతుందా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాం అనమాట ఎస్ ఈ సైకిల్ అయితే మనం పడిపోతాము అండ్ యా ఇంకొక పాట వినేద్దాం వినేసిన తర్వాత మన కొత్త సెగ్మెంట్ ఏమి ఉండబోతోంది అనేది చెప్పేస్తాను మీకు సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి ఈ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ మనం. Yes, sir.

కూడా వచ్చేస్తుంది. సో ఎస్, నెక్స్ట్ వీక్ 4th of September లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ద శ్రావణ మాసం వచ్చేసి మనకి కృష్ణాష్టమి వచ్చేస్తోందన్నమాట. సో కృష్ణుడు అయిపోగానే నెక్స్ట్ మంత్ ఎవరు వచ్చేస్తారు? ఎస్, మనందరి ఫేవరెట్ వినాయకుడు కూడా వచ్చేస్తాడు అనమాట. సో ఇలాగా పండగలన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాయి అని అంటే కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ మనకు ఒక్కో పండగ ఉంటుంది, మనం ఫుల్ సెలబ్రేట్ చేసేసుకుంటాం. అండ్ యూ ఆల్ నో హౌ ఐ లవ్ ఫెస్టివల్స్, సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి. ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ లవ్ సెలబ్రేటింగ్ బర్త్డేస్ అనమాట. సో నెక్స్ట్ వీక్ ఎవరి బర్త్డే ఉంది నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా ఉండబోతుంది అనమాట ఎల్లుండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, మన షో ముందుకెళ్లే లోపల ఫస్ట్ అయితే ఆయనకి మనం విషెస్ చెప్పేద్దాం, ఎందుకంటే ఆ రోజు మనం షో చేయట్లేదు, వేళ చేసేస్తున్నాం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్డ్ గా హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే. అండ్ ఎస్, సీజన్ తో సంబంధం లేకుండా, మాసంతో సంబంధం లేకుండా, దేంతోనూ సంబంధం లేకుండా ఒక్కదాన్ని మాత్రం వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారు, అదేంటి అని అంటే ఫుడ్ అనమాట. సో ఎస్, మన సెక్షన్ నెక్స్ట్ ఎస్, మన సెగ్మెంట్ వచ్చేసి ఫుడ్ గురించి ఉండబోతోంది. అసలు ఏంటి, దేని గురించి ఏముండబోతోంది అన్న విషయం మాత్రం నేను మీకు ఈ సాంగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. బ్రేక్ అయిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత మంచి ఫార్మల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తానమాట. సో పవన్ కళ్యాణ్ గారికి మనం బర్త్డే విషయం చెప్పేసాం కాబట్టి దిస్ బ్యూటిఫుల్ సాంగ్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్ అనమాట. ఆయన మూవీస్ అన్నిట్లో ఆల్మోస్ట్ అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి, బట్ ఈ ఆల్బమ్ అండ్ దిస్ మూవీ వచ్చేసి నాకు టాప్ అనమాట. సో ఈ మూవీలో నుంచి, ఖుషి అనే మూవీలో నుంచి ఈ సాంగ్ వినేద్దాం మనం, చెలియా చెలియా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. ఆబ్వియస్లీ ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
8: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తెలుగు నేస్తం మ్యాట్నీ ముచ్చట్లు షో. నా పేరు ఆర్జే అపర్ణ. ఎస్, సో బ్రేక్ కంటే ముందర మీకు చెప్పేశాను దట్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ ఫుడ్ అని చెప్పేసి. ఎస్, ఫుడ్ అనేది మనందరికి ఒక ఇమోషన్ కదా. సో కొంతమంది మనలో రోజు సేమ్ ఫుడ్ పెట్టినా సరే, ఐ మీన్ సేమ్ ఫుడ్ రిపీటెడ్ గా తినడానికి కూడా దే ఆర్ ఓకే. అండ్ కొంతమందిలో మన ఐ మీన్ మనలో కొంతమందికి వచ్చేసి మనకి వెరైటీస్ కావాలన్నమాట. సో వి సర్చ్ ఫర్ వెరైటీస్, వి సర్చ్ ఫర్ డిఫరెంట్ టేస్ట్ అండ్ వి సర్చ్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎస్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు ట్రై న్యూ ఫుడ్ అండ్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ క్విజీన్స్, ఎవ్రీథింగ్. సో ఎస్, సో ఇలా ఉంటే, ఇది అవుట్ సైడ్ వరల్డ్ లో ఉంటే, సోషల్ మీడియాలో వచ్చేసి ఏం జరుగుతుంది అంటే కొన్ని ఫుడ్స్ అండ్ కొన్ని ఐటమ్స్ చాలా వైరల్ అవుతాయన్నమాట ఫర్ వేరియస్ రీజన్స్. కొన్ని వచ్చి చాలా కొత్తగా, నిజంగానే చాలా బాగుండి, నిజంగానే చాలా కొత్తగా ఉండి వైరల్ అవుతాయి. అండ్ కొన్ని వచ్చేసి ఇట్స్ బెటర్ వీ డోంట్ నాట్ టాక్ అబౌట్ దెమ్ బికాస్ ఎస్, డిఫరెంట్ డిఫరెంట్ రకాల బజ్జీలు, డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఛాయ్లు, ఎస్ మోస్ట్ పాపంగా మనం ఫీల్ అవ్వాల్సిన కేటగిరీస్ లోకి వచ్చేవి ఏంటి అంటే బజ్జీలు, ఛాయ్లు, దోశలు, ఇడ్లీలు అండ్ ఈ మధ్య బోండాలు కూడా అనమాట. సో ఎస్, వాటిలతోటి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసేసి వాటిని చాలా టార్చర్ పెట్టేస్తూ ఉంటారు. సో మనం వాటి గురించి మాట్లాడుకోవట్లేదు ఇవాళ మన షోలో, ఆర్ ఇన్ జనరల్ గా మనం మాట్లాడుకో. వి విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ వైరల్ ఫుడ్ అండ్ వైరల్ ఐటమ్స్ అనమాట. సో వాటి హిస్టరీ ఏంటి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, జరుగుతుంది, జరగబోతుంది, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ ఆర్ న్యూ సెగ్మెంట్ వంట మార్పు. ఎస్, సో ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వినేసేయండి. మీరు వినేసిన తర్వాత అసలు ఇవాల్టి వైరల్ డిష్ ఏంటి, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం, ఐటమ్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ వీ విల్ టాక్. సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఇవాళ ఏంటో, అన్ని అలాగా మంచు పాటలు, వర్షం పాటలు కుదురుతున్నాయన్నమాట. సో వినేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి చలచలగా, కూల్ కూల్ గా రేడియో సురభిలో ఈ బ్యూటిఫుల్ వన్ మోర్ రెయిన్ సాంగ్.

ఎస్, మనం బ్యూటిఫుల్ సాంగ్ వినేసాము, స్వాతి ముత్యపు జల్లులలో అనే పాట. అండ్ ఎస్, సాంగ్ కంటే ముందర మీకు చెప్పినట్టు ఇవాళ మనం డిస్కస్ చేసే వైరల్ ఫుడ్ ఏంటి అంటే నేను మీకు ఒక క్లూ ఇస్తానన్నమాట. సో మీరు అది నాకు గెస్ చేసి చెప్పేసేయాలి. చూడ్డానికి నెలవంకలాగా, ముట్టుకోవడానికి క్రిస్పీగా, తింటే బట్టరీగా, బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ కాఫీ అయినా సైడ్ డిష్ గా తినగలిగే ఒక ఐటమ్ అన్నమాట. సో నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా వింటుంటే. ఇది ఏంటి అని మీరు ఏమైనా గెస్ చేయగలిగితే మాత్రం నాకు కాల్ చేసి చెప్పండి. లేదు అని అంటే ఈ సాంగ్ ఎంజాయ్ చేసేసండి. ఈ సాంగ్ తర్వాత నేను ఏం చెప్పేస్తాను అనమాట. వాట్ ఈస్ దట్ ఐటమ్ వీఆర్ టాకింగ్ అబౌట్?

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్. నువ్వే నువ్వే మూవీలో నుంచి వినేసా మనం, నా మనసుకి ఏమైంది అనే పాట. ఎస్, సో నేను సాంగ్ కంటే ముందర మీకు చెప్పింది వచ్చేసి ఏంటి అని అంటే క్రుసాంట్ గురించి అనమాట. సో ఎస్, మన రెసిపీ ఏంటి దీంట్లో క్రోసాంట్ లో? ఇట్ ఇస్ ఆల్రెడీ మేడ్ అండ్ ఇట్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ కదా. దీంట్లో రెసిపీ ఏంటి అని అంటే, ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ క్రోసాంట్ విత్ చాక్లెట్ ట్విస్ట్ అనమాట, మ్యాగ్నమ్ క్రోసాంట్. ఎస్, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఒక డెజర్ట్ అండ్ ఒక ఫుడ్ ఐటమ్. సో దీని ప్రొసీజర్ ఏం లేదు, జస్ట్ టేక్ వన్ క్రోసాంట్, దాన్ని కట్ చేయండి, లోపల కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ పెట్టండి, ఎనీ ఫ్లేవర్ ఆల్మండ్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ లైక్ పెట్టండి, అండ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్ యాజ్ ఇట్ ఇస్ అనమాట. సో మన ఫ్లేకీ క్రోసాన్ ఫ్లేకీనెస్ అండ్ ఆ చాక్లెట్ క్రంచ్ క్రీమ్ లోపల క్రీమ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం తింటూ తింటూ ఉంటే మొత్తం తినేసేయగలం అనమాట. అండ్ ఈ ప్రాసెస్ లో మనం క్యాలరీస్ అనేవి ఒకటి ఉంటాయన్న విషయం మాత్రం డెఫినెట్ గా మర్చిపోతాం. ఎస్, సో ఇది వైరల్ ఐటమ్ అండ్ దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. ఏం మాట్లాడుకుంటున్నాము? ఎస్, ఆఫ్టర్ దిస్ సాంగ్ మనం వినేద్దాము, ఐ మీన్ మాట్లాడేసుకుందాము. సో దిస్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ వచ్చేసి ఫ్రమ్ ద మూవీ కింగ్.

0: సో అదన్నమాట మనం కింగ్ మూవీలోంచి చూపు చాలు ఓ మన్మధుడా అనే పాటని వినేశాము. అండ్ ఎస్, మనము సాంగ్ కంటే ముందర ప్రస్తుతం వైరల్ అవుతున్న మాగ్నమ్ క్రొసాన్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అది ఎందుకంత వైరల్ అయింది అని అంటే, బేసిక్ గా ఎస్ సోషల్ మీడియాలో మనకి తినడానికి ఎలా ఉన్నా సరే చూడ్డానికి ఇట్ షుడ్ బి వెరీ సాటిస్ఫైయింగ్ అనమాట. సో ఏఎస్ఎంఆర్ అంటారు కదా, సో దట్ ఇట్ షుడ్ చెక్ ఆల్ ద బాక్సెస్ అనమాట. అండ్ ఎస్, ఇట్ షుడ్ బి వెరీ సాటిస్ఫైయింగ్ టు వాచ్. అండ్ ఎస్, పీపుల్ క్లెయిమ్ దట్ ఇట్ ఇస్ వెరీ టేస్టీ ఆల్సో. సో అందుకు అది బాగా వైరల్ అయిపోయింది అనమాట. సో అసలు వాట్ ఇస్ దిస్ క్రొసాన్ అండ్ దాని హిస్టరీ ఏంటి అని చూసినప్పుడు, ఎస్, మీకు ఒక విషయం తెలుసా, ఇది మనమందరం ఫ్రెంచ్ ఫుడ్ అనుకుంటాము, బట్ ఇట్ ఇస్ నాట్ ఫ్రెంచ్ ఫుడ్ అనమాట. దీని రూట్స్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ఆస్ట్రియా. ఎస్, ఆస్ట్రియాలో కిప్ఫెల్ అనే ఒక క్రెసెంట్ షేప్ అంటే మూన్ షేప్ పేస్ట్రీ ఉంటుంది అనమాట. సో దాన్ని వీళ్ళు తీసుకొని బటరీ లామినేటెడ్ డో అనే టెక్నిక్ తోటి వీళ్ళు లేయర్స్ లేయర్స్ గా, అంటే బేసిక్ గా లేయర్స్ లేయర్స్ గా డోని అండ్ ఆల్సో బటర్ ని వాళ్ళు పెట్టి చేసి బేక్ చేస్తే వచ్చే ఐటమే మన క్రొసాంట్ అనమాట. సో వాళ్ళు అలా దాన్ని తయారు చేసి మార్కెట్ లోకి మనకి రిలీజ్ చేశారు అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ సిన్స్ దెన్. సో దాంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి, బటర్, ఆల్మండ్, చాక్లెట్, పిస్తా, ఎస్, రీసెంట్ గా మాచా, అండ్ ఎస్, దుబాయ్ చాక్లెట్ ఫ్లేవర్ ఆల్సో. విల్ బి టాకింగ్ అబౌట్ దాట్ ఆల్సో సూన్, లైక్ ఇన్ ద లేటర్ ఎపిసోడ్స్ విల్ టాక్ అబౌట్ దుబాయ్ చాక్లెట్ టూ విచ్ గాట్ వైరల్. సో ఎస్, కానీ మాగ్నమ్ క్రొసాంట్ అన్నది మన సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఫేమస్ ఫర్ various reasons. So yes, ivalti mana viral food item ochesad anamata. So if you want to try this dessert, you can definitely try and let me know next week ela undi, ela taste chesaru, I mean how was the taste and is it worth the hype ani cheppes naa cheppesandi. And let's meet after the break again.
1: Tick tick, radio Surabhi, time check, studio lo time.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

ఎస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సర్వీ 107.9 FM HD 3 అమెరికాలో తెలుగు నేస్తం. ఎస్, నేను మీ ఆర్జే అపర్ణాని. మన షో పేరు మ్యాగ్నీ ముచ్చెట్లు. అండ్ ఎస్ స్టూడియోలో టైం వచ్చేసి 2:08 PM అయిపోయింది అన్నమాట. సో 1 hour ఆఫ్ అవర్ షో ఇస్ ఓవర్ అండ్ 2 hours ఉన్నాయి. ఎస్, వి హ్యావ్ సంథింగ్ ఎక్సైటింగ్ లైన్డ్ అప్ ఫర్ యు ఆల్ టుడే. అండ్ ఎస్, దాని గురించి మనం వెయిట్ చేసేద్దాము. ఎందుకంటే మనం లాస్ట్ 1 hour ఆడబోతున్నాం అనమాట. న్యూ గేమ్ సెగ్మెంట్ ని మనం ఇంట్రొడ్యూస్ చేసాం మన షోలో. అండ్ ఎస్, మనం ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఎస్, ఎవ్రీబడి విల్ సెలబ్రేట్ ఫుడ్ అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మన తెలుగు వాళ్ళం ఆర్ ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకునేది ఏంటి మోస్ట్లీ అనంటే ఎస్, మూవీస్ అనమాట. సో వి సెలబ్రేట్ మూవీస్ కూడా. సో మంచి మంచి మూవీస్ అయితే రిలీజ్ అయిపోయాయి లాస్ట్ దిస్ మంత్. అండ్ అందరూ చాలా ఆదరించేశారు కూడా. అండ్ ఎస్, లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఐ వెంట్ అండ్ I got a chance to watch this movie, Vishwanathan Sons. నాకైతే చాలా చాలా చాలా నచ్చింది. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను అనమాట మూవీని. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అసలు ఎంత లైట్ గా, బిజీగా, హ్యాపీగా బాగా నవ్వుకుంటూ అయిపోయింది. ఎస్, సెకండ్ హాఫ్ నాకు కొంచెం సాగదీశారు అనిపించింది. బట్ దట్స్ ఓకే. మూవీ మాత్రం ఓవరాల్ గా అయితే చాలా చాలా నాకు బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఎస్, సిరుముడి ఇంకా చూడలేకపోయాను నేను. ఐ హ్యావ్ టు సీ దట్ మూవీ. అండ్ ఎస్, మీరు ఎంతమంది చూసేసారు ఈ మూవీస్ ని? అండ్ మీ టేక్ ఏంటి ఆ మూవీస్ గురించి నాకైతే కాల్ చేసి చెప్పేసేయండి మన స్టూడియోకి 9726361966 కి. అండ్ ఎస్, నెక్స్ట్ మంత్ కూడా సెప్టెంబర్ లో కూడా మన కోసం 2 movies, మేజర్ మూవీస్ ఉన్నాయన్నమాట రిలీజ్ అవ్వేవి. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్, ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ వర్షం.

0: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వర్షం వినేశాం మనము. త్రిష గారు, ప్రభాస్ గారు నటించారు ఈ సాంగ్. అండ్ ఎస్, వన్ ఆఫ్ ద డిఎస్పీస్ మెమరబుల్ ఆల్బమ్స్ అని చెప్పేసి వచ్చానమాట. సో నేను పెద్ద ఫ్యాన్ డిఎస్పీకి, సో ఎనీ ఆల్బమ్ ఇస్ మై ఫేవరెట్ ఆల్బమ్. సో ఎస్, ఈ సాంగ్ వచ్చేసి డిఎస్పీ గారు ఆఫ్ కోర్స్ మ్యూజిక్ చేశారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ రాశారు, అండ్ ఎస్పీ చరణ్ గారు అండ్ సుమంగళి గారు పాడారు అనమాట. ఇంత స్వీట్ స్వీట్ గా ఉంటుంది ఈ సాంగ్ వినడానికి. ఎస్, నా మోస్ట్ ఫేవరెట్. అండ్ ఎస్, కార్తిక్ రఘు గారు మనకు కాల్ చేశారనమాట ఈ సాంగ్ ప్లే చేసే టైంలో. అండ్ నేను అడిగినట్టు మూవీస్ గురించి తన టేక్ కూడా ఇచ్చారు. ఎస్, హీ సెడ్ ఇరుముడి వచ్చేసి ఇట్ ఇస్ అ వెరీ ఆనెస్ట్ మూవీ అండ్ ఎస్, వెరీ గుడ్ మూవీ, సాంగ్స్ బాగున్నాయి, రవితేజ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, మూవీ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పారు. అండ్ విశ్వనాథన్ సన్స్ కూడా తను చూసేశారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, ట్వైస్ చూసారనమాట మూవీని. సో బాగా ఎంజాయ్ చేసేసారు. అండ్ స్పెషల్ షౌట్అవుట్ టు మమిత బైజు అని చెప్పారనమాట. ఎస్, మదన కామేశ్వరి జ్యోతిర్లింగం, ఎస్, మ్యాడీ జే క్యారెక్టర్ లో తను చాలా చాలా బాగా యాక్ట్ చేసింది, క్యూట్ గా, బబ్లీగా, క్యారెక్టర్ కి తనే యాప్ట్ అన్నట్టు యాక్ట్ చేసేసింది అనమాట తను. సో ఎస్, అలాగా ఆ మూవీస్ అయితే అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మంత్ రాబోతున్న మూవీస్ ఎస్ చెప్పేస్తాను నేను వాటి గురించి, ఏ మూవీస్ రాబోతాయి నెక్స్ట్ మంత్ అనేసి. ఈ లోపల వచ్చేసి మనకి కార్తిక్ గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారనమాట, ఈ సాంగ్ వినేద్దాం. వినేసి అయి వచ్చేసిన తర్వాత ఈ మంత్ లో సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న రాబోతున్న మూవీస్ ఏంటి మీకు నేను చెప్పేస్తాను.
1: విల్లాలి వీరనే, వీరమణి గంటనే, విల్లాలి వీరనే, వీరమణి గంటనే, ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంత.

ఎస్, మనం మల్లెపూల పల్లకి పాట వినేశాము ఇరుముడి మూవీలో నుంచి. అండ్ ఎస్, నెక్స్ట్ మంత్ మనకి కొన్ని మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి అన్నమాట. అందులో మేజర్ వచ్చేసి అల్లరి నరేష్ గారు నటించిన రంభా ఊర్వశి మేనకా అనే సినిమా సెప్టెంబర్ 4th రిలీజ్ అవబోతోంది, ఫ్రైడే. అండ్ ద పారడైజ్, ఎస్, నాని గారి నెక్స్ట్ మూవీ వచ్చేస్తోంది అనమాట, ద పారడైజ్. ఇది వచ్చి 24th సెప్టెంబర్ రిలీజ్ అవబోతోంది. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కేటగిరీలో, ఐ మీన్ జానర్ లోకి వస్తుంది అనమాట. శ్రీకాంత్ ఓడెలా గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీకి. అండ్ మేజర్ cast of this movie వచ్చేసి ఏంటి అంటే, ఎస్, నాని గారు, సోనాలి కుల్కర్ణి గారు, మోహన్ బాబు గారు అండ్ రాఘవ్ జ్వాల్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఈజ్ అ డాన్సర్, ఎస్, బాలీవుడ్ లో మంచి ఫేమస్ అతను. అండ్ టీవీ షోస్ లో కూడా చాలా హోస్ట్ చేశారు. అండ్ బాలీవుడ్ మూవీస్ లో కూడా కొన్నిట్లో నటించారు, సిరీసెస్ లో కూడా. తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్ ఆల్సో, అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఎస్, ద పారడైజ్ మూవీ అయితే రాబోతోంది మన ముందుకి ఈ మంత్. సో ఐఎమ్ ఆల్సో, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ కూడా. నానిగారు మనకి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు ఈ మూవీలో. అండ్ ఎస్, చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతోంది ఏంటి అనేసి. మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట మనకి, ఆబ్వియస్లీ. అండ్ ఎస్, ఈ మూవీలోంచి మనం ఇంకొక సాంగ్ వినేద్దాం ఇప్పుడు. ఆయాషేర్ అనే సాంగ్ వినేద్దాము. అండ్ రీసెంట్ గా ఎస్, అనిరుద్ గారు అండ్ నాని గారు వచ్చారు డాలస్ కి టు రిలీజ్ దేర్ సెకండ్ సాంగ్. అది కూడా చాలా బాగుంది, బట్ కంపేర్ టు దట్ సాంగ్ నాకైతే ఆయాషేరే బాగా నచ్చింది అనమాట. సో మనం ఇప్పుడు ఆయాషేర్ అనే పాట వినేద్దాము. అండ్ ఎస్,

సో అదన్నమాట ఆయా షేర్ అనే పాట. సో నేను లాస్ట్ ఇండియా ట్రిప్ కి వెళ్ళినప్పుడు నేను ఐపీఎల్ మ్యాచ్ కి వెళ్ళాను అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు క్రికెట్ మ్యాచ్, అంటే స్టేడియంలో చూడడం బేసిక్ గా. సో అక్కడైతే మాత్రం ఈ సాంగ్ అసలు మారుమోగిపోయింది. ప్రతి సిక్స్, ప్రతి ఫోర్, ఎవ్రీ సిక్స్, ఎవ్రీ ఫోర్ కి ఇదే సాంగ్ అనమాట. సో మధ్య మధ్యలో క్రౌడ్ ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి కూడా దే యూస్ టు ప్లే ద సాంగ్ అండ్ ఎస్ బాగా ఎంజాయ్ చేసేసాం. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈ సాంగ్ అక్కడే విన్నాను అండ్ బాగా ఎక్కేసింది అనమాట నాకు. అండ్ ఎస్, మనం కొన్ని ఇప్పుడు అనౌన్స్మెంట్స్ చూసేసుకుందాము. ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ఎస్ హియర్ అండ్ వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ draft beers and the perfect evening atmosphere at the India Today South Lake. So every day 4 నుంచి 7 వరకు bar snacks meeku just $1 ke dorukta anamata and draft beer vachesi $2.99 ke dorukutundi. So great beer, great bites, cold rats, happy evening. India Today 151 North Nolan Drive, South Lake. అండ్ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ వచ్చి $29 కి మాత్రమే దొరుకుతుంది అనమాట. ఎక్కడ అంటే మీ స్మైల్స్ డెంటల్ స్మైల్ సారీ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో మీ స్మైల్స్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9724845400 ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, డాలస్, టెక్సస్. ఎస్, ఇప్పుడు మనం కొంచెం సేపట్లో బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. ఐపై తిరిగి వచ్చేసిన తర్వాత మన షో హాఫ్ టైమ్ అయిపోతుంది కాబట్టి సో యాజ్ అవర్ షోస్ ఆనవాయితీ వి విల్ మీట్ ఆన్ ది అదర్ హాఫ్, ఐ మీన్ అదర్ సైడ్ ఆఫ్ ద షో విత్ టూ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అనమాట. సో డబుల్ సాంగ్స్ వినేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం, మన షోలో మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఎస్, టిల్ దెన్ కీప్ లిస్నింగ్ టు దిస్ సాంగ్. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ రేస్ గుర్రం.

0: 101.9 FM HD3.
1: ఓయ్ బిర్యానీ తింటావా?
2: మర్చిపోయావా? I am on a diet. Salad.
1: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
2: Inti rendu order chestunava?
1: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vaalla special live honey biryani to double kamita free.
2: Sharing is caring. Telusa?
1: M&M 1900 Marketplace Boulevard, Irving.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Evening to Nadi, Radio Surabhi, Dallas's number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM, HD3.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ ద బ్రేక్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD 3 అమెరికాలో తెలుగు నేస్తం. మన షో పేరు మ్యాకి ముచ్చట్లు, నేను మీ ఆర్జే అపర్ణాని. ఎస్, మన స్టూడియోలో టైం వచ్చేసి 2:43 PM అయిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఎస్ పొడుపు కథలు. సో మీకోసం యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లానే మీకోసం బోల్డ్ పొడుపు కథలు తీసుకొచ్చేసాను అండ్ అడిగేస్తాను కూడా. సో ఈ కొంచెం సెగ్మెంట్ పొడుపు కథలు వచ్చేసి ఫర్ పెద్దవాళ్ళు అండ్ దాని తర్వాత మనం పిల్లలకు కూడా ఇంకొక సెగ్మెంట్ ఉండబోతుంది అనమాట. సో విల్ టాక్ అబౌట్ దాట్ కొంచెం సేపు అయిన తర్వాత. బట్ ఎస్, నా పొడుపు కథలకైతే మీకు ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలో తెలుసు కదా. మీరు మన షోకి కాల్ చేసి, ఐ మీన్ స్టూడియోకి కాల్ చేసి ఆన్సర్స్ చెప్పేసేయచ్చు అనమాట. నెంబర్ ఏంటి, 9726361966. ఎస్, సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను మొదటి పొడుపు కథని అడిగేస్తాను. సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. నాకు తెలిసి నేను చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టున్నాను, మీ అందరికీ తెలియట్లేదు అనుకుంటున్నాను ఆన్సర్స్, ఎందుకంటే లాస్ట్ 2 weeks రెస్పాన్స్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. సో ఈసారి నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ చెప్తారు అన్నది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు కన్నులైతే చాలా ఉన్నాయి, చూసేది మాత్రం రెండిటితోని, నేనెవరిని? నాకు కన్నులైతే చాలా ఉన్నాయి, చూసేది మాత్రం రెండిటితోనే, నేను ఎవరిని? మీకు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి అప్పటి నాకు ఆన్సర్ చెప్పేసేయండి. 9726361966.

Yes, that was Sarimappa, ane paata from the movie Saripoda Senivaram. Yes, Karthik garu paadaru ee paatani and Jakes Bejoy garu ee movie ki music compose chesaru. So ee name Bejoy anu vinte naaku Vikram movie gurtostundannamata. So Kamal Hassan garu with that bass voice Bejoy anu pilustaru. So naakaithe ade mentane ade strike aipothundannamata, but he's different Bejoy, but yes, adi ఇంకనుంచి మీకు కూడా ఇదే గుర్తొచ్చేస్తారు, నేను ఇంత చెప్పాను కాబట్టి. అండ్ నా ప్రశ్న మిమ్మల్ని మళ్ళీ అడిగేస్తాను. ఎస్, నాకు కన్నులైతే చాలా ఉన్నాయి కానీ నేను చూసేది మాత్రం రెండు కన్నులతోనే అని చెప్పి అడిగానమాట. నాకు ఒక కాలర్ కాల్ చేసి ఆన్సర్ చెప్పారు, బట్ నేను ఇంకొంచెం టైం ఇద్దాం అనుకుంటున్నాను ఈ ప్రశ్నకి, ఫస్ట్ ప్రశ్న కాబట్టి. ఈ లోపల మీకు నేను ఇండియా బజార్ వాళ్ళ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను. సో సెలబ్రేట్ వినాయక చవితి విత్ బ్యూటిఫుల్ లార్డ్ గణేశ ఐడల్స్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫర్ 3 feet అండ్ 4 feet గణేష్ ఐడల్స్. రిజర్వ్ ఐడల్స్ ఎర్లియర్ టు గెట్ బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. సో స్లాట్స్ లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట. సో మీరు ఆర్డర్ చేద్దామనుకుంటే ఇండియా బజార్ యాప్ ద్వారా ఆర్డర్ చేసేసేయచ్చు. అండ్ లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేసేకండి, ఎందుకంటే మంచివి త్వర త్వరగా సేల్ అయిపోతాయి అనమాట. సో బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. సో కన్నులైతే చాలా ఉన్నాయి కానీ చూసేది మాత్రం రెండిటితోనే. నేను ఎవరిని మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మనం. ఈ సాంగ్ వచ్చేసి ఫ్రమ్ ద మూవీ చంద్రముఖి.

సో ఎస్, దాట్ వాస్ కొంతకాలం కొంతకాలం అనే పాట ఫ్రమ్ ద మూవీ చంద్రముఖి. అండ్ ఎస్, నా ప్రశ్న, కన్నులైతే చాలా ఉంటాయి కానీ నేను చూసేది రెండిటితోనే అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నెమలి అనమాట. మనకి శివ గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అండ్ ఎస్, నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడిగే లోపల, డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్సర్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉందన్నమాట. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే, గ్రాండ్ విలే ఆర్ట్స్ సెంటర్ గాలన్ లో కథక్ రిధమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతోంది. డిన్నర్ వచ్చి 5 PM కి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ వచ్చి 7 PM కి బిగిన్ అవుతుంది అన్నమాట. టికెట్ ప్రైజెస్ వచ్చి $35 విచ్ ఇన్క్లూడ్స్ డిన్నర్. సో టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు tinyurl.com/kathakperformance2026 కి విజిట్ అయిపోయి టికెట్స్ తీసేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దేర్. ఎస్, సో అలాగా నేను ఇంకొక ప్రశ్న అడిగేస్తాను మిమ్మల్ని. ఏంటంటే మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? మొహం లేదు కానీ బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. మన స్టూడియోకి నంబర్ వచ్చేసి 9726361966. ఎస్, మళ్ళీ రిపీట్ చేస్తాను క్వశ్చన్. మొహం లేదు, మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి నాకు ఆన్సర్ చెప్పేసేయండి. అండ్ మనకి ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చేసిందన్నమాట. సో ఆ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను. ఈ లోపల మీరు వినేసేయండి. మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి.

0: generation knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
5: Istinamma vayanam puchukunti vayanam. ee shravana masallo mee radio surbhi meeku andistundi kotta sambaralu. maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru. meeku vayanam ivvadaniki, mee vayanam puchukodaniki, but with a different twist. intinta surbhi, mem mee intiki raavalani meer anukunte, mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.

సో అదన్నమాట మన కాలర్ రిక్వెస్ట్ చేసిన పాట జగమంత కుటుంబం నాది. అండ్ మీ అందరికి వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం మ్యాట్ని ముచ్చట్లు. నేను మీ ఆర్జే అపర్ణాని. అండ్ మిమ్మల్ని నేను పొడుపు కథలు అడిగేస్తున్నాను. సో మొహం లేదు కానీ పొట్టు పెట్టుకుంటాను నేను ఎవరిని అని చెప్పి ప్రశ్న అడిగాను. దానికి ఆన్సర్ వచ్చేసి గడప అనమాట. సో గడపకు మొహం ఉండదు, బట్ మనం బొట్టు పెడతాము లక్ష్మీదేవిగా భావించి, అది ఆన్సర్. సో మనకి మౌనిక గారు కాల్ చేసి ఆన్సర్ చెప్పేశారు కరెక్ట్ గా. అండ్ ఎస్, నేను మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఏంటంటే, ఎర్రని కోటలో తెల్లని భటులు ఎవరు వాళ్ళు? ఎర్రని కోటలో తెల్లని భటులు ఎవరు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. ఈ లోపల dealsbanana.com గురించి వినేసేయండి. సో రెస్టారెంట్ ఓనర్స్, లిసన్ అప్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యూర్ రెస్టారెంట్స్. dealsbanana.com, అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ క్యాన్ list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. Kani ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్ బనానా ఏఐ అన్ని పనులు చేసి పెడుతుంది అనమాట. అండ్ దేర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ ఫ్రీగా దొరుకుతుంది అనమాట ఫర్ 3 మంత్స్. సో డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దమ్ అ రీజన్ టు విజిట్ డీల్ బనానా .com టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. ఎస్, ఎర్రని కోటలో తెల్లని భటులు ఎవరు వాళ్ళు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 అనే నెంబర్ కి. అండ్ ఇంకొక పాట వినేసేయండి ఇప్పుడు.

సో అదనమాట. ఎర్రని కోటలో తెల్లని భటులు ఎవరు వాళ్ళు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. అండ్ ఎస్, ఈ లోపల మళ్ళీ ఇండియా టుడే హ్యాపీ ఆర్ గురించి చెప్పేస్తాను. సో unwind the delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere at India Today South Lake every day from 4 p.m. to 7 p.m. bar snacks $1 ki, draft beers $2.99 ki. great bite, cold drafts, happy evening. India Today 151 North Nolan Drive, South Lake. Yes, so errani kotalo tellani bhatulu evaru vallu ఈ పొడుపు కథల సెషన్కి ఇదే లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఆఫ్టర్ దిస్ సాంగ్ నేను ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రివీల్ చేసేసి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ న్యూ సెగ్మెంట్. అది ఏంటన్నది సాంగ్ తర్వాత చెప్పేస్తాను. సో ఎర్రని కోటలో తెల్లని భటులు ఎవరు? 9726361966.

సో అదన్నమాట మనం గోల్డెన్ స్పారో అనే పాట వినేశాము. అండ్ ఎస్, నా ప్రశ్న ఎర్రని కోటలో తెల్లని భటులు ఎవరు అని అడిగాను. సో ఆన్సర్ వచ్చేసి పళ్ళు అన్నమాట, టీత్. సో మనకి ఫనీ గారు అండ్ మాధవి గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు, పళ్ళు అని చెప్పేసి. సో దీంతో ఇవాళ మన పొడుపు కథలు సెగ్మెంట్ అయితే మనం ఎండ్ చేసేస్తున్నాము. అండ్ ఇంకో కొత్త సెగ్మెంట్ అంటే సేమ్ క్వశ్చన్స్ అడుగుతా అనమాట మిమ్మల్ని, బట్ మిమ్మల్ని కాదు కిడ్స్ అనమాట. సో ఎస్, మన కిడ్స్ కి కిడ్స్ కోసం న్యూస్ మేము స్టార్ట్ చేస్తాం మన షోలో కిడ్ ఓ క్లాక్. అండ్ ఎస్, కిడ్స్ కి నేను క్వశ్చన్స్ అడుగుతాను, సో ఆన్సర్స్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 మన స్టూడియోకి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తా అనమాట, పిల్లలు వినేసేయండి, ఆక్టోపస్ కి ఎన్ని గుండెలు ఉంటాయి? హౌ మెనీ హార్ట్స్ డస్ అ ఆక్టోపస్ హ్యావ్? తెలిస్తే 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ బిజినెస్ మ్యాన్. ఆక్టోపస్ కి ఎన్ని గుండెలు ఉంటాయి?

సో అదన్నమాట మనం బిజినెస్ మ్యాన్ మూవీలో నుంచి సార్ వస్తారా అనే సాంగ్ వినేసాము. అండ్ నా ప్రశ్నకు కూడా నాకు పిల్లలు కాల్ చేసి ఆన్సర్ చెప్పేశారు, బట్ స్టిల్ నేను రిపీట్ చేస్తానన్నమాట క్వశ్చన్. ఇంకొంచెం సేపు ఇస్తాను ఈ క్వశ్చన్ కి. ఏ యానిమల్ కి రెండు గుండెలు ఉంటాయి? విచ్ యానిమల్ హ్యాస్ how many hearts does an octopus have, for wrong question cheppanu, octopus ki enni gundalu untayi? ఓకే సారీ, నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను క్వశ్చన్ కి. సో ఆన్సర్ వచ్చి ఆక్టోపస్, ఆక్టోపస్ కి రెండు గుండెలు ఉంటాయి. అండ్ ఒకటి వచ్చేసి ఒకటి గిల్స్ కి హార్ట్ ఐ మీన్ బ్లడ్ పంప్ చేస్తుంది, ఒకటి వచ్చి బాడీకి పంప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని కలర్ కాంబినేషన్ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. సో సింపుల్ క్వశ్చన్స్ ఏ, ఫస్ట్ డే కాబట్టి సో పిల్లలకి సింపుల్ సింపుల్ గానే అడుగుతున్నాను నేను క్వశ్చన్స్. సో నేను చెప్తాను, ఒక టూ కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అని మీరు నాకు గెస్ చేసి చెప్పాలన్నమాట. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో రెడ్ అండ్ ఎల్లో కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది? రెడ్ అండ్ ఎల్లో కలర్ కలిపితే ఏ కలర్ వస్తుంది? 9726361966 కి కాల్ చేసి నాకు మీరు ఆన్సర్ చెప్పేసేయండి. రెడ్ అండ్ ఎల్లో కలిపితే ఏ కలర్ వస్తుంది?

ఎస్ మనం క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే పాట వినేసాం నేను శైలజ మూవీలో నుంచి. అండ్ ఎస్ నేను కలర్ కాంబినేషన్ క్వశ్చన్ అడిగాను అనమాట, రెడ్ అండ్ ఎల్లో కలర్ కలిపితే ఏ కలర్ వస్తుంది అని చెప్పేసి. సో మీకు తెలిస్తే ఆన్సర్ పిల్లలు నాకు కాల్ చేసి చెప్పేసేయచ్చు స్టూడియోకి 9726361966 మన నంబర్. సో ఇంతకు ముందు నా క్వశ్చన్ కి ఆన్సర్ చేసింది వెంకట్ అండ్ నివేదిత. సో నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో వెంకట్ అండ్ నివేదిత కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు ఆక్టోపస్ కి రెండు హార్ట్స్ ఉంటాయని. అండ్ రెడ్ అండ్ ఎల్లో కలిపితే ఏ కలర్ వస్తుందో మీరైతే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ఆల్సో ఈ లోపల మీకు నేను డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్పేస్తాను. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్స్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. ఎస్ రెడ్ అండ్ ఎల్లో కలిపితే ఏ కలర్ వస్తుంది? 9726361966 ముట్టుకోదు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week my office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Go! నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వేరే చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

So that was Premalu Ane Pata from the movie Court, and me andarki welcome back to Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu Nestam Matni Muchettu show nenu mee RJ Aparnani. And సాంగ్ కంటే ముందర బ్రేక్ కంటే ముందర నేను ఒక క్వశ్చన్ అడిగేశాను అనమాట, రెడ్ అండ్ ఎల్లో కలర్ కలిపితే ఏ కలర్ వస్తుంది అని చెప్పి. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఆరెంజ్, అండ్ మనకి కృతి కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది. కృతికి క్లాప్స్ అందరు. ఎస్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కలర్స్ లోనే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను, రెడ్ అండ్ బ్లూ కలిపితే ఏ కలర్ వస్తుంది. సో రెడ్ అండ్ బ్లూ గివ్స్ యూ వాట్ కలర్? 9726361966 కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ లోపల మీకు నేను వినాయక చవితి కి కొనుక్కోవాల్సిన గణేష్ ఐడల్స్ గురించి చెప్తానమాట. ఎక్కడ తీసుకోవాలి అంటే ఇండియా బజార్. యస్, సెలబ్రేట్ వినాయక చవితి విత్ బ్యూటిఫుల్ లార్డ్ గణేష్ ఐడల్స్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫర్ 3 feet అండ్ 4 feet గణేష్ ఐడల్స్. సో త్వర త్వరగా రిజర్వ్ చేసేసుకోండి ఫర్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. అండ్ స్లాట్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట. సో త్వరగా ఆర్డర్ చేసేసుకోండి. అండ్ మీరు ఆర్డర్ వాళ్ళ ఇండియా బజార్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ మినిట్ వరకు డెఫినెట్ గా వెయిట్ చేయకండి. అండ్ బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. ఎస్, రెడ్ అండ్ బ్లూ కలిపితే కలర్ వస్తుంది? పిల్లలు నాకు కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి 9726361966 కి. ఈ లోపల ఇంకొక సాంగ్ వినేద్దాం మనం. ద సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ అమరన్.

ఎస్, హే రంగులి అనే పాట వినేసాం మనం అమరన్ మూవీలో నుంచి. అండ్ ఎస్, నా ప్రశ్న, రెడ్ అండ్ బ్లూ కలిపితే ఏ కలర్ వస్తుంది అని అడిగాను అనమాట. సో మనకి మళ్ళీ కృతి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసింది పర్పుల్ అని చెప్పి. ఎస్, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో కృతికి మళ్ళీ క్లాప్స్ కొట్టేసేయండి అందరూ. అండ్ ఎస్, డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉందన్నమాట. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ వాళ్ళు కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ అనే ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. సో August 28 ఫ్రైడే గ్రాండ్ ఓకే సో dealsbanana.com రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్ స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఉన్నాయా మీ రెస్టారెంట్ లో. సో dealsbanana.com మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ క్యాన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. కానీ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా AIA చేస్తుందన్నమాట అన్ని పనులు. అండ్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ 3 మంత్స్ కి ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ అ రీజన్ టు విజిట్ dealsbanana.com టు బికమ్ అ పార్టనర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ కలర్స్ గురించి కాదనమాట, బట్ ఎస్ బ్లడ్ రిలేషన్స్, ఎవరికి ఎవరు. సో రిలేషన్స్ గురించి క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా వినండి పిల్లలు. దీనికి ఆన్సర్స్ కూడా మీకు తెలుసు, సింపుల్ క్వశ్చన్స్ ఏ తీసుకొచ్చాయి అనమాట మీకు. సో మీ అమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ మీకు ఏం అవుతుంది? నాకు కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 కి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి ఇప్పుడు.

0: ప్రేమలో పడ్డాక అవేమో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుంటే భాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చేస్తుంది.

0: ముద్దు పెట్టేశావాబా?
1: లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది.
0: చాలే,
1: కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంకి ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందని ఒక యాదవ్ నాకు ఫోన్ చేశాడు.

So that was Meenu from the movie Sankrantiki Vastunnam. And yes, ఎవరికి ఎవరు అనే క్వశ్చన్ అడిగాను అన్నమాట, బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ పిల్లల్ని. సో ఏంటంటే, మీ అమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ మీకు ఏమవుతుంది అని చెప్పి అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే చెప్తాను అనదర్ సాంగ్ తర్వాత. అండ్ ఎస్, ఈ లోపల మీకు నేను ఇండియా టుడే హ్యాపీ ఆర్ గురించి చెప్పేస్తాను అనమాట. ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్, అన్వైండ్ ద డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ $1 కి అండ్ డ్రాఫ్ట్ బియర్స్ $2.99 కి దొరుకుతాయి అనమాట. సో గ్రేట్ బైట్స్, కూల్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్ కోసం వెళ్ళిపోండి ఇండియా టుడే. ఇండియా టుడే 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. అండ్ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ $29 కి మాత్రమే. మీ స్మైల్స్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ను మిస్ అవ్వకండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. అండ్ వినాయక చవితి, వినాయకుడు మీరు 3 feet 4 feet గణేష్ ఐడల్స్ అయితే ప్రీ బుకింగ్ కి అవైలబుల్ గా ఉన్నాయి మన ఇండియా బజార్ లో. సో ఒక బ్యూటిఫుల్ లార్డ్ గణేష ఐడల్ మీరు తెచ్చుకుందాం అనుకుంటున్నారు అంటే మాత్రం డెఫినెట్ గా మీరు ప్రీ బుక్ చేసేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో త్వరగా రిజర్వ్ చేసేసుకోండి టు గెట్ ద ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. అండ్ మీరు ఆర్డర్ చేయాలి అనంటే యూ కెన్ ఆర్డర్ త్రూ దేర్ యాప్, ఇండియా బజార్ యాప్. సో డోంట్ వెయిట్ అంటల్ లాస్ట్ మినిట్, బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. ఎస్, అదనమాట. సో ఐ థింక్ నేను క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేస్తాను. మీ అమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ మీకు ఏమవుతుంది అని అంటే కజిన్ అవుతుంది, వదినా కానీ వదిన అవుతుంది. ఇఫ్ షీస్ ఎల్డర్ టు యూ ఆర్ యంగర్ టు యూ అయితే మరదలు అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. సో అలాగ వీఆర్ ఆల్మోస్ట్ వి రీచ్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో. సో మనం మళ్ళీ నెక్స్ట్ మండే కలుద్దాము, సేమ్ టైం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు. మన షో పేరు మాటి ముచ్చట్లు, నేను మీ ఆర్జే అపర్ణాని. అండ్ ఈ లోపల మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏంటి అనంటే, ఎస్, రేడియో సిరబీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఐ నో మీరు అందరూ డౌన్లోడ్ చేసేసి ఉంటారు, బట్ ఒకరు ఇద్దరు ఎవరైతే చేసుకోకుండా ఉండుంటారో వాళ్ళు డెఫినెట్ గా డౌన్లోడ్ చేసేసుకోండి రేడియో సిరబీ యాప్ ని. ఎస్, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ రెండిట్లో అవైలబుల్ గా ఉంది. ఆల్సో మీరు మమ్మల్ని ఎక్కడి నుంచైనా అన్నమాట, ఇఫ్ యూ యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com. అండ్ మీరు కార్స్ లో వింటున్నారు అని అంటే యూ కెన్ ట్యూన్ ఇన్ టు 107.9 FM HD3. అండ్ ఎస్, మమ్మల్ని మీరు సోషల్ మీడియాలో కూడా ఫాలో అయిపోవచ్చు. ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ మా హ్యాండిల్ పేరు రేడియో సురభి. సో డెఫినెట్ గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా డౌన్లోడ్ చేయించేసేయండి. వరల్డ్ వైడ్ ఎవరైనా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు యాప్ ని అండ్ వినేసేయచ్చు, ఎంజాయ్ చేసేసేయచ్చు మన షోస్ ని. అండ్ ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ వినేసేయచ్చు, టైం పాస్ చేసేసేయచ్చు అనమాట. సో అలాగా ఇవాళ షోని నేను ఎండ్ చేసేస్తున్నాను. ఎస్, మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ ఆర్జే అపర్ణ సైనింగ్ ఆఫ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ తోటి. సో నెక్స్ట్ మనకి వాసవి గారు రాబోతున్నారు అనమాట. సో ఎస్, ద పార్టీ విల్ కంటిన్యూ, వాసవి గారు విల్ టేక్ ఓవర్ అనమాట ఆఫ్టర్ మీ. సో ఈ సాంగ్ వినేసేయండి. దిస్ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసి ఫ్రమ్ ద మూవీ ఉప్పెనా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam puchukundi vayanam. ee shravana masallo mee radio survey meekandistundi kotta sambaralu. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్. సో ఎవరెవరు నన్ను మిస్ అయ్యారు? నేనైతే మీ ఆర్జే వాసవి. మీరు వింటున్నారు డ్రైవ్ టైమ్ విత్ మీ ఆర్జే వాసవి సురభి డీటర్ లో, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మీ ఫేవరెట్ ఆర్జే అఫ్కోర్స్ అంటే చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని, మీ ఆర్జే వాసవి అయితే వచ్చేసాను. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. అంటే చాలా వారాలు అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకొని, ఎవరెవరు, నేనైతే చాలా చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. మీ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో మాట్లాడాలి అనుకుంటే అఫ్కోర్స్ యూనో ది నెంబర్ టు కాల్ 9726361966. సో మీ వీకెండ్ అయితే గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది అనుకుంటున్నా. అండ్ అలాగే ఇది ఈ వీక్ ని ఇంకా జోష్ గా స్టార్ట్ చేసేదానికి మీ ఆర్జే వాసవి వచ్చేసింది. మరి మీరు ఇక్కడ ఈ షో వినాలి అంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి. మరి మీ అందరికీ తెలిసినట్టుగా మీ iOS ఆండ్రాయిడ్ లో మా రేడియో సురభి యాప్ ఉంటే మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా మా మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు. లేదు మేము ఇంకా వర్కాహోలిక్ వాసవి, ఇట్స్ మండే, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటున్నారా, అయితే రేడియో సురభి .com లోకి వెళ్ళిపోండి. హ్యాపీగా మీరు ఇవన్నీ వినేయచ్చు. అలాగే ఒకవేళ కార్లో ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటే కనుక, ఇఫ్ యూఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్, 107.9 FM HD3. అండ్ అలాగే మనకి ఆన్ ఎయిర్ లోనే కాదు, ఆఫ్ ఎయిర్ లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏం చేస్తున్నాము, అవన్నీ కూడా మీరు మా గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రేడియో సురభి హ్యాండిల్ ని. అదనమాట సంగతి. మరి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకైతే చాలా పెద్ద గ్యాప్ వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది మీ అందరితో మాట్లాడి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి, నన్ను మిస్ అయ్యి నాతో మాట్లాడాలి అనుకుంటే చేసేయండి కాల్, మాట్లాడేసుకుందాం 9726361966. మరి ఇవాళ అయితే షో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేసేస్తాను. ఈ సాంగ్ తర్వాత యాజ్ యూజువల్ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాం కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ మూవీ గురించో నేనైతే మాట్లాడేస్తాను. ప్రతి సాంగ్ వినేయండి ఫ్రమ్ ది మూవీ గీత గోవిందం. అంటే కొంచెం సిచ్యువేషనల్ సాంగ్ గా ఉండాలి కాబట్టి నన్ను నేను ఎలివేట్ చేసుకుంటూ ఈ పాట వేస్తున్నాను అనమాట. ఎంజాయ్ ది సాంగ్.

సో ఒక మంగళకరమైన పాటతో అయితే మనం స్టార్ట్ చేసాం కదా. ఎస్, మీ ఆర్జే వాసవి కూడా వచ్చేసింది. అంటే ఇంట్లో కాకపోయినా రేడియోలోకి అడుగు పెట్టేశాను అనమాట మిమ్మల్ని మళ్ళీ నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తేయడానికి. ఒకవేళ మీ మండే బ్లూస్, గ్రేస్, గ్రీన్స్ ఏమన్నా ఉంటే అలా పటాపంచులు అయిపోతాయి, ఎందుకంటే మీ ఆర్జే వాసవి ఈస్ బ్యాక్. సో మన షోలో ఏం చేస్తాం, ఫన్ చేస్తాం. మరి ఈ మాటల్ని పాటల్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి ఎప్పుడు కూడా అంటే నా షో ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఫార్మాట్ తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ లో నేను ఒక మూవీ గురించి క్లూస్ ఇస్తూ ఉంటా, ఒక్కొక్క పాట ముందు ఒక్కొక్క క్లూ ఇస్తూ ఉంటానన్నమాట. మీరు ఆ మూవీ ఏంటో కనబడితే మీరు కాల్ చేసేయచ్చు. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. సో ఈ మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్ లో ద ఫస్ట్ క్లూ వచ్చేసి ఇది ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్. ఇందులో ఇద్దరు పెద్ద హీరోలు నటించారు. సో అదనమాట ఫస్ట్ క్లూ. ఒకవేళ మీరు ఫస్ట్ క్లూ కే క్రాక్ చేసేస్తే యు నో ద నెంబర్ టు కాల్, కాల్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. ఏదో చెప్పేస్తే నేను ఇప్పుడే చెప్పను, ఈ ఎండ్ ఆఫ్ ది హాఫ్ అన్ అవర్ లో ఐ రివీల్ ద ఆన్సర్. బట్ మీకు ఒకవేళ ముందే ఆన్సర్ గెస్ చేసేస్తే యూ విల్ బీ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ టుడే అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ తీసుకోండి, కాల్ చేసేయండి ఇఫ్ యూ నో ద ఆన్సర్. మరి ఈ లోపల అఫ్ కోర్స్ డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ సాంగ్ వినాలని ఉంది వాసవి అని వెంటనే కాల్ చేసేయండి, రైట్ అవే మీ సాంగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే డ్రైవ్ టైమ్ ఈజ్ యువర్ టైమ్. అండ్ అలాగే ఇవాళ స్పెషల్ డేస్ జరుపుకున్న మీ లవ్డ్ వన్స్ కానీ మీరు కానీ ఒకళ్ళ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఏదైనా అకేషన్ మాతో షేర్ చేయాలి అనుకుంటే రేడియో సురభికి కాల్ చేసి చక్కగా మీ విషెస్ ని అందజేస్తూ అలాగే పాట కూడా మీరు డెడికేట్ చేసేయచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అవైల్ ద ఆపర్చునిటీ నౌ. 9726361966. మరి ఇప్పుడు ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్, అంటే మన నానీస్ గ్యాంగ్ లీడర్ లోంచి ఈ పాట. ఎంజాయ్ ది సాంగ్.

Okay, so a beautiful song ette vinasam kada gang leader Danis gang leader movie lonchi marne ninda kichina first clue enti ante movie detective segment lo idi oka multi starer film an cheppanu but I know that is very vague ante chaala multi starer films unnai but that is one of the clue so second clue vachesi entante ee movie lo iddaru pedda heroes unnaran cheppan kada ఆ హీరోల క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ చెప్పారనమాట ఒక డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని అంటే ఒక వరుసల పేర్లతో అనుకోండి అలా పిలుస్తూ ఉంటారనమాట ఐ థింక్ ఈ గెస్ ఈ క్లూ కి మీకు అర్థమైపోయి ఉంటుంది బట్ ఎస్ దాట్ ఈస్ అ సెకండ్ క్లూ సో ఎవరైతే ఇద్దరు హీరోలు ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ తో అసలు సినిమా అంతా వాళ్ళ క్యారెక్టర్ నేమ్ ఏంటో కూడా తెలియదు మనకి ఒక వరుసల పేర్లతోనే వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటారు అది బిగ్గెస్ట్ క్లూ ఒకవేళ మీకు తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966 మీరు సాంగ్ రిక్వెస్ట్ అడిగే వరకు నేను నా ప్లేలిస్ట్ లో సాంగ్స్ వేస్తూనే ఉంటాను మీకు ఒకవేళ ఏదన్నా పర్టికులర్ సాంగ్ రిక్వెస్ట్ ఉంది అంటే కాల్ చేసేయండి మరి ఆ లోపల మనం తెలుసుకుందాం ఇండియా టుడే గురించి ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్ అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్ రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బీర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఎట్ ఇండియా టుడే సౌత్ లేక్ ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM to 7 PM బార్ స్నాక్స్ ఎట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బీర్స్ ఎట్ ఓన్లీ $2.99 గ్రేట్ బైట్స్ కోల్డ్ డ్రాఫ్ట్స్ హ్యాపీ ఈవినింగ్స్ సో ఇండియా టుడే 151 నార్త్ నాలెండ్ డ్రైవ్ సౌత్ లేక్ Texas is the address. So if you want to avail this happy hour, please go there and enjoy your happy hour. Adan maati sangiti. Mari ఎవరైతే వింటున్నారో మీకు ఒకవేళ మూవీ గెస్ట్ చేస్తే కాల్ చేసేయండి 972-636-1966 అండ్ ఇప్పుడు నేను ఒక పాట ప్లే చేయబోతున్నా ఇది ఈ మధ్య రీసెంట్ గా నేను చూసిన మూవీ అనమాట విశ్వనాథన్ సన్స్ నాకైతే చాలా నచ్చింది స్పెషల్లీ ద క్యారెక్టర్స్ అంటే ఈ మూవీలో నటించిన అఫ్ కోర్స్ సూర్య ద సూర్య ఆల్వేస్ సూర్య యాక్టింగ్ లో అసలు ఎటువంటి క్వశ్చన్ లేదు బట్ అలాగే మన రాధిక గారు కానివ్వండి ఆర్ మమిత తను కూడా చాలా బాగా చేసింది మమిత I think Baiju, I guess. Yeah, Baiju. So, Mamita Baiju and Radhika Garu characters kuda chala chala baunnai. Movie okvela chudakapothe, I mean, it's not a promotion. Just go and check it out. I really love the film. Okay, mari ippudu aa movie lonchi, of course, idokka song e anukunta. Particular song. Migitha vanni kuda situational songs laagane untundi cinema lo. So, ee song itho chestundi from the movie Vishwanath and Sons.

0: ఓకే, మరి నాకైతే ఆన్సర్స్ ట్రై చేస్తున్నారు కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, అర్జున్ అన్నారు అని ఇంకా కపుల్ ఆఫ్ కాల్స్ అయితే మిస్ అయ్యాను. బట్ ఇంకొక క్లూ కూడా యాడ్ చేస్తా. సో ఫస్ట్ నేను ఇచ్చిన క్లూ ఏంటంటే, ఇది ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ అండ్ ఇందులో నటించిన ఇద్దరు హీరోల క్యారెక్టర్ నేమ్స్ తో ఎవరు పిలవరు, వరుసలతోనే పిలుస్తారు అని చెప్పాను. సో ఇంకొక క్లూ ఏంటి అంటే, ఈ మూవీలో ఇంకొక క్యారెక్టర్ హీరోస్ కాకుండా ఇంకొక క్యారెక్టర్, అది ఎంత ఫేమస్ మీమ్ అయిపోయింది అంటే, ఇంకా ఎవరైనా మంచి వాళ్ళు కనబడితే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ తో పోలుస్తారనమాట. అండ్ మోరోవర్ ఆ పేరు వచ్చేసి మన తెలుగు ఫిల్మ్ లో, ఓల్డ్ తెలుగు ఫిల్మ్ లో ఒక కమీడియన్ నేమ్. ఇది చాలా పెద్ద క్లూ మాస్టారు. సో ఇది కనుక ఇది కూడా తెలిసాక మీకు తెలియకపోతే ఇంకా నేను రివీల్ చేసేస్తా. మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హర్ష గారు, హౌ ఆర్ యూ? చెప్పండి, మీకు ఆన్సర్ తెలుసా?
1: హ్యాపీ టు హియరింగ్ ఆఫ్టర్ బోత్.
0: యా, మీ టు. హ్యాపీ టు బి ఆన్ ఎయిర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్.
1: యా, ఆన్సర్ ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
0: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనుకుంటున్నారు. ఓకే, నోటెడ్
1: అనుకుంటున్నారు.
0: నోట్ చేసా, నేను కాసేపట్లో రివీల్ చేస్తాను. సో చెప్పండి హర్ష గారు, ఏం జరుగుతుంది, ఏం చేశారు ఇన్ని వారాలు, ఏంటి విశేషాలు? ఓకే,
1: సో యాక్చువల్గా మీరే హాలిడేలో ఉన్నారు, ఏం చేయాలి, ఏం చెప్తాను విశేషాలు?
0: ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ ఎ హాలిడే హాలిడే, బట్ యా, ఐ వాజ్ ఆన్ బ్రేక్. ఓకే, కైండ్ ఆఫ్ అనుకోండి. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. బాయ్ అండి. ఓకే, దాట్ వాజ్ హర్ష గారు. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు అనుకుంటున్నారు, నేను ఇంకాసేపట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. అఫ్ కోర్స్ ఈ పాట నచ్చింది ఎవరికి చెప్పండి, నాకు ఇది చాలా ఇష్టం, మీకు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ అలా వైకుంఠపురం నుంచి ఈ పాట.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మీ ఆర్జవాసి అయితే వచ్చేసింది. అండ్ ఇందాక హర్ష గారు చెప్పినట్టుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ మూవీలో ఆఫ్ కోర్స్ మల్టీ స్టారర్ ఫిల్మ్, మన మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ బాబు గారు కనబడతారు. వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు కనబడతారు. అండ్ అలాగే ఈ మూవీలో ఎక్కడ కూడా వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ తో పిలవరు, చిన్నోడా పెద్దోడా అనే పిలుస్తూ ఉంటారు. అండ్ థర్డ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చాలా మీమ్స్ లో ఫేమస్ అయింది, మంచి వాళ్ళని సంబోధించాలి అంటే ఈ మూవీ క్యారెక్టర్ తో చెప్తారు అన్నాను కదా, రేలంగి మావయ్య, హూ ఇస్ నథింగ్ బట్ హూ ఇస్ నన్ అదర్ దాన్ మన ప్రకాష్ రాజ్ గారు. సో రేలంగి మావయ్య ఎంత ఫేమస్ అయిందంటే మీమ్స్ లో ఏదన్నా ఇది వస్తే మనిషి అంటూనే మంచోడ్రా, మనిషి అంటేనే మంచివాడు, అలాంటి మీమ్స్ అన్ని కూడా ఈ మూవీ నుండి వచ్చాయి అన్నమాట. ఎస్ హర్ష గారు, యూ ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్, ఆసమ్. మరి ఇప్పుడు అదే మూవీలోంచి అయితే ఒక పాట వినేద్దాం అండ్ తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ తర్వాత కూడా నేను ఈ పాట కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద సాంగ్ అండ్ ద బ్రేక్.
1: మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకో కదా.

0: 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Siravi. Radio Siravi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, నార్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Oh, hello, dinner plans enti group lo oram support chesalaru.
8: What a day, I'm completely exhausted. Dinner plans enti
9: nenu em undaledi roju dinner ki. Dinner plans enti
10: every time okate question. Dinner plans enti answer matram chala simple. Madira and masala, simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
11: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
12: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
13: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lake.

Okay, a beautiful song gaita vinesar kada. Welcome back to Radio Surabhi 107.9 FM HD3 America. Telugu nestam sounds like home. Mari manam aithe successful ga movie detective segment aithe complete cheskunnamu. Mari ippudu nenu oka chinna question ante question kuda kaadu laanti ankonde ivala oka film celebrity birthday anamata. అది ఎవరు తెలిస్తే కాల్ చేసేయండి 9723361966. మీరు గెస్ట్ చేసిన తర్వాత ఆర్ నేను రివీల్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సెలబ్రిటీకి సంబంధించిన పాటలు కొన్ని అయితే విందాం. కొన్ని మంచి మంచి పాటలు ఉన్నాయి ఆ సెలబ్రిటీకి సంబంధించినవి. నేను ఎవరో చెప్పాను, ఎవరు ఏంటి అనేది తెలిస్తే మళ్ళీ మీకు గెస్ పోతుంది. కాబట్టి లెట్స్ సీ హూస్ గోన్ గెస్ దాట్. అండ్ ఒక చిన్న హింట్ ఇవ్వాలి అంటే మాత్రం మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళనమాట. సో అది సంగతి. అమ్మాయా అబ్బాయా నేను అవన్నీ ఏం చెప్పను. మీకు ఒకవేళ తెలిస్తే కాల్ చేసేయండి 9723361966. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా లాస్ట్ డే ఆఫ్ ది ఆగస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా సెప్టెంబర్ లోకి అడుగు పెట్టబోతున్నాం. అండ్ సెప్టెంబర్ అంటే అఫ్ కోర్స్ వినాయక చవితి సెలబ్రేషన్స్ కదా. సో దిస్ గణేష్ చతుర్థి బ్రింగ్ హోమ్ బపాస్ ఫేవరెట్ స్వీట్ డెలీషియస్ ఫ్రెష్లీ మేడ్ మోతిచూర్ లడ్డూ ఫ్రెష్ ఫ్రమ్ రాజులాస్ కిచెన్. దే ఆర్ ఆఫరింగ్ మహాప్రసాదం ఇన్ 5-pound and 11-pound క్వాంటిటీస్. అండ్ దాట్స్ నాట్ ఆల్, యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మేడ్ మోదక్ కాజు కత్లీ అండ్ అదర్ ఫెస్టివ్ స్వీట్స్. టు ప్లీజ్ ఆర్డర్ యూ కెన్ కాల్ దెమ్ అట్ 9728787999, దట్ ఈస్ 9728787999 ఆర్ 4693601556 4693601556. సో గణేష్ చతుర్థి మహాప్రసాదం ఈజ్ అవైలబుల్ ఎట్ రాజులాస్ కిచెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా మీకు ఒకవేళ ఈ క్వాంటిటీస్ లో కావాలి ఆర్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో హెడ్ అండ్ ఆర్డర్ ఎట్ ద మెన్షన్ నెంబర్స్. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. అండ్ మీరు ఈ రోజు ఆ సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారు, అంటే బర్త్డే జరుపుకుంటున్న ఆ సెలబ్రిటీ, అండ్ మీకు తెలిసిన వాళ్ళల్లో ఆర్ మీ స్పెషల్ వన్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మా రేడియో సురభి ద్వారా సెలబ్రేట్ చేసేసుకోండి. అండ్ వాళ్ళకి బ్యూటిఫుల్ సాంగ్ ని కూడా మీరు డెడికేట్ చేసేయచ్చు అలాగే మీ మెసేజ్ తో పాటు. మరి ఇప్పుడు మహర్షిలోంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. హియర్ వి గో.

ఆల్రైట్, సో మహర్షి మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా. మరి ఇప్పుడు నాకైతే ఎవరు గెస్ట్ చేయలేకపోయారు ఇవాళ, ఆ ఫిల్మ్ సెలబ్రిటీ ఎవరు బర్త్డే చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో నేను ఇప్పుడు ఒక పాట అయితే ప్లే చేయబోతున్నా, ఆ పాట విన్నాక ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. మరి ఆ లోపల ఒక థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ అయితే అడిగేస్తా. సో ఇవాళ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఫాదర్ కి ముగ్గురు కూతుర్లు, ఒకరి పేరు ఫేస్బుక్, ఇంకొకరి పేరు ఇన్స్టాగ్రామ్, మూడో వాళ్ళ పేరు ఏంటి చెప్పండి. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. సో ఒక ఫాదర్ కి అంటే ఒక నాన్నకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ఒకరి పేరు ఫేస్బుక్, రెండో వాళ్ళ పేరు ఇన్స్టాగ్రామ్, మూడో వాళ్ళ పేరు ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఈ పాట వినేసి ఇవాళ ఆ సెలబ్రిటీ ఎవరో తెలిస్తే కూడా కాల్ చేయొచ్చు. అఫ్ కోర్స్ యు నో ద నెంబర్ బట్ 9726361966.

ఓకే ఓ ఈ మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. అంటే నేను అడిగిన సెలబ్రిటీ దానికి నాట్ ఫర్ ద థింకింగ్ హ్యాట్ క్వశ్చన్, ఐ విల్ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్ ఫర్ ద థింకింగ్ హ్యాట్ క్వశ్చన్. సో ఇవాళ ఎవరు బర్త్డే జరుపుకుంటున్నారు ఆ సెలబ్రిటీ అంటే యువన్ శంకర్ రాజా గారు. మహతి గారు కరెక్ట్ గా చెప్పేశారు, మన ఇళయరాజా గారి యంగెస్ట్ సన్ ఆయన యువన్ శంకర్ రాజా గారి బర్త్డే అనమాట ఇవాళ. సో కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, ఆయనవి నేను కొన్ని అయితే తీసుకొచ్చేసాను లా లిస్ట్ లో. బట్ మీకు కూడా ఏమైనా పర్టికులర్ సాంగ్ వినాలి అనుకుంటే కాల్ చేసేయండి 9726361966. అండ్ ముగ్గురు పిల్లల్లో ఈయన యంగెస్ట్ అనమాట. ఇప్పుడు ఈయన అఫీషియల్లీ నోన్ యాజ్ అబ్దుల్ హలీక్ అని కూడా పిలుస్తారు ఈయనని. అండ్ మనందరికి తెలిసినట్టుగా ఈయన ఒక కంపోజర్ అండ్ ప్లే బ్యాక్ సింగర్. తమిళ్లో చాలా ఫిల్మ్స్ చేశారు, తెలుగులో కొన్ని చేసినప్పటికీ చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్సే. ఓయ్ మూవీతో ఆయన చాలా ఐ థింక్ లాస్ట్ ఓయే అనుకుంటా, ఓయ్ తర్వాత మరి చేసినట్టయితే నాకు ఎక్కడ కనబడట్లేదు. దానికి ఫిల్మ్ఫేర్ స్పెషల్ అవార్డ్ కూడా వచ్చింది సౌత్ లో ఫర్ ఓయ్ ఫిల్మ్ తెలుగు మ్యూజికల్ దానికి. అండ్ ఇప్పుడైతే ఇంకొకసారి నేను థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మీకు హింట్ ఏంటంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అండ్ ఇట్స్ సిలీ క్వశ్చన్. ఇట్స్ నాట్ లైక్ మీరు ఓ లాజికల్ గా ఆలోచించి అంత పెట్టనక్కర్లేదు. ఒక ఫాదర్ కి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి పేరు ఫేస్బుక్, సెకండ్ అమ్మాయి పేరు ఇన్స్టాగ్రామ్, మూడో అమ్మాయి పేరు ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు మహతి గారు అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు. ఇది యువన్ శంకర్ రాజా సాంగ్ కాదు బట్ యట్ రిక్వెస్ట్ సాంగ్ కాబట్టి మహతి గారు మీకోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ఆనందం. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ టూ. సో థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్ సచ్ ఎ లవ్లీ సాంగ్. ఎంజాయ్ ద సాంగ్.

సో ఎస్ ఆనందం మూవీలోంచి అయితే ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా, మరి నాకైతే ఆన్సర్ రాలేదు కాబట్టి నేనైతే ఇంకా రివీల్ చేసేస్తాను. నేను అడిగిన థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ కి ఇవాళ మీరు తెలిస్తే ఇదా ఆన్సర్ అనుకుంటారనమాట. అఫ్ కోర్స్ ఆల్రెడీ నేను డిస్క్లైమర్ ఇచ్చా కాబట్టి సిసిలీ క్వశ్చన్. సో ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉంది అని చెప్పా. సో నేనేం చెప్పాను, ఒక ఫాదర్ కి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి పేరు ఫేస్బుక్, సెకండ్ అమ్మాయి పేరు ఇన్స్టాగ్రామ్, థర్డ్ అమ్మాయి పేరు ఏంటి అన్నా. సో థర్డ్ అమ్మాయి పేరే ఏంటి, దట్ ఈస్ ఆన్సర్. ఏంటి అనేది ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. సో థర్డ్ అమ్మాయి పేరు ఏంటి అనమాట. అఫ్ కోర్స్ నాకు అర్థమవుతుంది మీరందరూ చిచ్చి ఇదొక ప్రశ్న ఇదొక ఆన్సర్ అనుకుంటున్నారు కదా, పర్లేదు మింగేయండి, అన్ని మింగేసేయండి. ఒకళ్ళని తిట్టుకునే పాటే, నవ్వుకుంటే మాత్రం హ్యాపీగా నవ్వుకోండి. మీ మండే రోజు ఒక చిన్న స్మైల్ తెప్పించాలన్న సాటిస్ఫాక్షన్ చాలన్నమాట. మరి ఇప్పుడైతే ఇంకొక సాంగ్ లోకి వెళ్ళిపోదాం. కొన్ని యువన్ శంకర్ రాజా గారి పాటలు అయితే విందాం నెక్స్ట్ అవర్ లో, అండ్ అలాగే కొన్ని సాంగ్స్, కొన్ని మీ రిక్వెస్ట్ సాంగ్స్ అన్ని కూడా చేసేద్దాం. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లో కూడా వెళ్ళిపోదాం బ్రేక్ తర్వాత. సో ఇప్పుడైతే మన్మథ మూవీలోంచి ఒక పాట వినిపిస్తున్నాను. ఈ పాట తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ తర్వాత ఐల్ బి రైట్ బ్యాక్ విత్ న్యూ సెగ్మెంట్. సో స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి. ఐల్ బి రైట్ బ్యాక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, Old MacDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap?
5: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై క్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై క్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనమే సక్సెస్ఫుల్ గా సెకండ్ గంటలోకి అయితే వచ్చేసాము. అండ్ క్యూ న్యూ సెగ్మెంట్ అని చెప్పాను కదా, సో ఈ సెగ్మెంట్ లో ఇవాళ నేను మాట్లాడదాం అనుకున్న టాపిక్ ఏంటి అంటే, మనందరికీ ఫ్రెండ్స్ గ్రూప్ అనుకోండి ఆర్ సిబ్లింగ్స్ అనుకోండి, అందరం ఒకలాగుంటే ఒక్కరు మాత్రం కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. బిహేవ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, అందరం ఒకటంటే వాళ్ళు మాత్రం వేరేదంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీ గ్రూప్ లో కానీ ఆర్ మీ లైఫ్ లో కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే నాతో షేర్ చేయండి 9726361966. అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ ఉన్నారనుకోండి, ముగ్గురు ఒక లైక్ గా థింక్ చేస్తే ఒక్కరు మాత్రం కొంచెం డిఫరెంట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటాము, అందరూ ఒక మాట మీద ఉంటే ఆ ఒక్కరు మాత్రం లేదు లేదు దీనికి కాదు దానికి అంటారు. సో ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అలా మీకు మీ లైఫ్ లో ఎవరన్నా ఉన్నారా, అలాగా మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో అనుకోండి ఆర్ మీ ఫ్యామిలీలో అనుకోండి, ఎవరైనా అవ్వచ్చు, ఒకవేళ ఉంటే ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, ఫనీ ఇన్సిడెంట్స్, మరీ సీరియస్ గా కాదు కానివ్వండి, ఏదైనా ఫనీ ఇన్సిడెంట్ ఉంటే షేర్ చేసుకోండి 9726361966. అండ్ అలాగే ఇప్పుడు మనమైతే ట్రాఫిక్ అప్డేట్ చూసేద్దాము. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ఇళ్లకు వెళ్లే టైం కాబట్టి ఆఫీసుల నుండి, సో బెటర్ యూ నో ద సిచ్యువేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ డాలస్, సో దట్ యూ కెన్ అవాయిడ్ దట్ రౌట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ దట్ రౌట్. సో మనకైతే 35 ఈస్ట్ సౌత్ రోడ్ అయితే చాలా బిజీ కనబడుతుంది, అప్ టు 20-22 మినిట్స్ వెయిట్ టైం అయితే ఉంది. సో బోర్ కొట్టకుండా హ్యాపీగా మా రేడియో సురభి ట్యూనింగ్ అవ్వండి, మీకు అస్సలు ట్రావెల్ చేసినట్టు కూడా అనిపించదు, మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. అండ్ అలాగే 75 నార్త్ కూడా లుకింగ్ బ్యాడ్, ఒక 18 మినిట్స్ వరకు డిలే ఉంది. అండ్ అలాగే ఒక యాక్సిడెంట్ వల్ల ఒక రోడ్ కూడా క్లోజ్ అయింది, స్టిల్ ఇంకా ఐ థింక్ దట్ ఈస్ క్లోజ్డ్ డ్యూ టు ద యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. బట్ స్టిల్ టెక్సస్ 12th లూప్ దగ్గర నార్త్ వే సౌత్ దగ్గర అయితే మనకి క్లోజ్ అయింది. అండ్ 121 ఈజ్ నాట్ లుకింగ్ బ్యాడ్, కొంచెం మూవింగ్ ట్రాఫిక్ కనబడుతుంది. అండ్ అలాగే 12 సౌత్ ఈజ్ ఆల్సో అప్ టు 20 మినిట్స్ వెయిట్, కొంచెం స్టాండ్ స్టిల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఈ రూట్ లో 35 సౌత్ కానీ 75 నార్త్ కానీ వెళ్తుంటే ట్రై టు అవాయిడ్ దట్ ఆర్ ట్రై టు టేక్ అనదర్ రౌట్. అలాగే 30 ఈస్ట్ కూడా లుకింగ్ బ్యాడ్, అప్ టు 19 మినిట్స్ మనకి వెయిట్ టైం చూపిస్తుంది. సో అదనమాట ట్రాఫిక్ సిచ్యువేషన్ దట్స్ గోయింగ్ ఆన్. అండ్ మనమైతే యువన్ శంకర్ రాజా గారి పాటలు అయితే కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. అండ్ అలాగే మీకు ఒకవేళ మీ ఫ్రెండ్స్ బ్యాచ్ ఆర్ మీ సిబ్లింగ్స్ లో ఎవరన్నా అలాంటి ఫనీ ఇన్సిడెంట్స్ అంటే డిఫరెంట్ గా థింక్ చేసేవాళ్ళు ఆర్ డిఫరెంట్ ఒక సిచ్యువేషన్ ఉంది దాన్ని ఫన్నీగా మలిచేవాళ్ళు అలాంటిది ఏమైనా ఉంటే షేర్ చేసేసుకోండి. ఐ బి హియర్ టు టేక్ యువర్ కాల్స్. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ హ్యాపీ.

0: సో హ్యాపీ మూవీలోంచి అయితే ఆ పాట హ్యాపీ హ్యాపీగా వినేశారు కదా. మరి మనమైతే యువన్ శంకర్ రాజా గారి కొన్ని పాటలు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం అలాంగ్ విత్ యువర్ రిక్వెస్ట్. మరి మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ కూడా వచ్చేసింది, నేను డెఫినెట్ గా ప్లే చేస్తాను. అండ్ ఇవాళ మనం టాపిక్ గురించి ఏం మాట్లాడుతున్నాము అంటే దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ అవర్ గ్రూప్ కొంచెం డిఫరెంట్ గా థింక్ చేస్తారు మనలా కాకుండా. అంటే అందరూ ఒకలాగా బిహేవ్ చేస్తే వాళ్ళొక్కరు మాత్రం ఇంకోలాగా ఆలోచిస్తారనమాట. అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్ గ్రూప్ లో ఎవరైనా ఉంటే నాతో షేర్ చేయండి అని చెప్పాను. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూర్ కాల్స్. మరి ఇప్పుడైతే ఒక చిన్న క్లిప్పింగ్ వినిపిస్తాను, ఇది విన్నాక క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. హియర్ వి గో.
1: నువ్వు పెళ్లి కొడుకువా? పెళ్ళైనట్టే
2: పెళ్ళి ఆగిపోద్దంటేనే ఎలా కొడుతున్నారంటే పెళ్లి ఆపడానికి వచ్చిన మన పరిస్థితి ఏంటో.
3: ఎవరా మీరు, ఎవరి తరఫు వచ్చారు?
4: పెళ్లి కూతురు.
3: ఎవరి తరఫున అయితే సార్ పెళ్లి ముఖ్యం? సరే సరే, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు అయితే సార్ పెళ్లి ముఖ్యం?
5: సార్ ఒకసారి నిత్యం కలిసి వస్తాను సార్.
3: అక్కడ అమ్మాయి రెడీ అవుతుంది, అబ్బాయిని పంపించడానికి వీల్లేదు.
4: అమ్మాయి
3: తమ్ముడు లేడీసా? అమ్మ నువ్వు వెళ్ళమ్మా. మీరు ఇక్కడే ఉండండి. సరే, ఎందుకు ఏ సెంటర్ లో దిగారు మీరు?
6: కొల్లూరులో నేను దిగానండి, బ్రిగేడ్ రోడ్ లైన్ పికప్ చేసుకుని వచ్చాను.
1: తమ్ముడు తాడే కత్తిరాడే వర్మ సినిమా టైప్ డార్క్ రూమ్ చూసేస్తా, నెక్స్ట్ కిడ్నాపే అంతలోపు దీన్ని కవర్ చేయండి సరిపోద్ది. ప్రొసీడ్ మై బాయ్.
0: ఓకే, సో తమ్ముడు లేడీసా అని అంటారు కదా. సో ఈ సన్నివేశం ఏ సినిమాలోది మీకు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. సో ఇందులో ఆర్జే హేమంత్ అండ్ స్నిగ్ధ అని ఇంకొకరు ఉంటారు. సో ఆర్జే హేమంత్ అండ్ స్నిగ్ధ ఒకలాగా ఆన్సర్ చెప్తా, ఇంకో అతను మాత్రం వేరేలాగా హైదరాబాద్ అంటే విజయవాడ అని, కొల్లూరు అంటే బ్రిగేడ్ రోడ్ అని, అలా. సో డిఫరెంట్ థింక్ లైక్ కదా. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ అనమాట. సో మన గ్రూప్ లో మనకి తెలియకుండానే కొంచెం డిఫరెంట్ గా ఆలోచించే పర్సన్ ఒకరు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అగైన్ దిస్ క్లిప్పింగ్ ఏ మూవీయో తెలిస్తే కాల్ చేసేయండి. మరి ఇప్పుడు మనకి ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది అని చెప్పాను కదా శ్రీనివాస్ గారు, మీకోసం మహేష్ బాబు గారి పాట వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

ఓకే పాట అయిపోయింది. నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కళ్యాణ్ గారు అండ్ హర్ష గారు కరెక్ట్ గా చెప్పేశారు. అలా మొదలైంది ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ కదా. ఎందుకంటే కొన్ని మూవీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అందులో అలా మొదలైంది ఒకటి. అఫ్ కోర్స్ నానిగారి మూవీస్ లో చాలానే ఉన్నాయి అలా ఆయన లిస్ట్ లో. భలే భలే మగాడవే అనుకోండి, అలా మొదలైంది అనుకోండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ నా లిస్ట్ లో అయితే అదుర్స్ ఒకటి, నువ్వు నాకు నచ్చా ఒకటి, ఈ అలా మొదలైంది ఒకటి, ఇవన్నీ కూడా టాప్ లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా కొంచెం డౌన్ లో ఉన్నా ఏదన్నా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నువ్వే కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇవన్నీ కూడా అలా మైలురాళ్ళు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, బట్ బ్యూటిఫుల్ సీన్స్. ఓకే, మరి ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నాకైతే మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఆన్ ఎయిర్ ప్లీజ్ కమ్ ఆన్ ఎయిర్ అండ్ షేర్ యువర్ థాట్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షేర్ దెమ్ ఆన్ ఎయిర్, బట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఆన్ ఎయిర్ ప్లీజ్ డూ కమ్ అండ్ షేర్ విత్ అవర్ లిజనర్స్. సో ఇవాళ మనం టాపిక్ ఏం మాట్లాడుతున్నాము అంటే, హూ ఇస్ దట్ వన్ పర్సన్ ఇన్ అవర్ గ్రూప్ ఆర్ ఇన్ అవర్ ఫ్యామిలీ హూ థింక్స్ డిఫరెంట్లీ. అంటే మనం ఒకలాగా అనుకుంటే వాళ్ళు ఇలా కూడా ఆలోచించవచ్చు అన్నట్టుగా చేస్తారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి 9726361966. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, యువన్ శంకర్ రాజగారి కంపోజిషన్ లో వచ్చిన ఆడవారి మాటలకి అర్థాలే వేర్లోంచి అయితే ఈ పాట వినేద్దాం.

0: 101.9 FM HD3.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్ and Eldorado. For more information, visit rkusa.com.
2: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్, అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, వెచ్చని కబాబ్, పరాటా.
7: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

సో ఆ వార అంటే ఇది తమిళ ఒరిజినల్ ఫిల్మ్ అయినప్పటికీ తెలుగులో మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి అందులో. వన్ ఆఫ్ ద సాంగ్ ఇస్ దిస్ చిరు చిరు చిన్నకాయ పిలిచావి. అండ్ కార్తి అఫ్ కోర్స్ సూర్య బ్రదర్ ఇద్దరు కూడా ఇరగదీస్తూ ఉంటారు యాక్టింగ్ లో మాత్రం, అందులో ఏ డౌట్ లేదు. సో ఇద్దరు పోటా పోటీగా చేస్తారు కాబట్టి నాకు ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట వాళ్ళిద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు చూద్దాం, వీ నెవర్ నో. సో హోప్ఫుల్లీ దాట్ విల్ కమ్ సూన్. మనందరినీ ఎంజాయ్ చేయించడానికి వాళ్ళిద్దరు కలిసి చేస్తారేమో చూద్దాం. మరి ఆ లోపల అయితే రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకింగ్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. డీల్స్ బనానా .com, అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఫర్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్ అదనమాట. సో మీరు ఒక రెస్టారెంట్ బిజినెస్ అయ్యండి, మీరు ఓనర్ అయితే డెఫినెట్ గా ఈ ఆఫర్ అయితే అవైల్ చేసుకోండి అట్ డీల్స్ బనానా .com. మరి అది సంగతి. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద కంపోజిషన్ ఆఫ్ యువన్ శంకర్ రాజా గారు. ఇంకా ఈ సెగ్మెంట్ తర్వాత మనం వేరే వేరే పాటలు కూడా విందాం. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మీరు ఒకవేళ ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంది అంటే నేను డెఫినెట్ గా ప్లే చేసేస్తున్నాను. బట్ బై ఆఫ్టర్ 6 o'clock ఐ థింక్ వీ కెన్ గో టు ద అఫ్ కోర్స్ గేమ్ రౌండ్. అందరికీ తెలిసినట్టుగా లాస్ట్ అవర్ విల్ బి ద గేమ్ అవర్. బట్ దాంతోపాటు ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వినిద్దాం. ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడేలి సినిమా నుంచి ఈ పాట.

గోవిందులు అందరి వాడేలి సినిమా నుంచి అయితే ఆ పాట వినేశారు కదా. మరి మనమే డిస్కస్ చేస్తున్నాం ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మన ఫ్రెండ్ గ్రూప్ లో కానివ్వండి ఆర్ మన ఫ్యామిలీలో సిబ్లింగ్స్ లో కానివ్వండి, మనకన్నా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ గురించి చెప్తున్నారు, బట్ మీరు ఒకవేళ ఆన్ ఎయిర్ షేర్ చేయాలి అనుకుంటే యూ నో ది నెంబర్ టు కాల్ 972-636-1966. అండ్ అలాగే ఇంకొక పావు గంటలో మనం కొత్త సెగ్మెంట్ లోకి వెళ్తాం. అండ్ లాస్ట్ అవర్ అంటే గేమ్ అవర్, ఏ గేమ్ ఆడుతున్నాము ఏం చేయబోతున్నాము నేనైతే అన్ని కూడా ఈ బ్రేక్ తర్వాత చెప్తా. అప్పటి వరకు అయితే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ది కంపోజిషన్ ఆఫ్ యువన్ శంకర్ రాజా గారు ఫ్రమ్ ది మూవీ, మీరే చెప్పండి. ఈ పాట నాకు తెలిసి చాలా మందికి తెలుసు, కానీ ఏ సినిమానో కొంతమందికి తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే ఆ కొంతమందిలో మీరుంటే కాల్ చేసేయండి, నేనైతే మీకోసం ఇక్కడ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు వచ్చేస్తోంది ఒకే ఒక జీవితం ఫ్రమ్ ది మూవీ యూ హ్యావ్ టు టెల్. ఓకే, హియర్ వి గో.

సో నాకైతే ఇది ఎవరు చెప్పలేదు కాబట్టి ఏ సినిమా నాకు తెలిసి పాట వింటూ మీరు తన్మయత్వంలో మర్చిపోయి ఉంటారు అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పాట అంత బాగుంటది కాబట్టి ఈ మూవీ వచ్చేసి ఒకే ఒక జీవితం అనేది మూవీ మిస్టర్ నూకయ్య కొందరు నూకయ్య అంటారు కొందరు నోకియా అంటారు మీరేదైనా అనుకోండి అది మూవీ అనమాట మిస్టర్ నూకయ్య ఆర్ నోకియా సో మన మంచు మనోజ్ మూవీ మూవీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ పాట మాత్రం చాలా బాగుంటుంది నాకు పర్సనల్లీ ఇష్టమైన పాట సో మనమైతే ఇంకా ఎండ్ ఆఫ్ ది దీనికి వచ్చేసాం కాబట్టి ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తా అఫ్ కోర్స్ ఈ మూవీ తెలియని వాళ్ళు ఉండరు సో నేను డెఫినెట్ గా ఏ మూవీ అని అడగబోవట్లేదు కాకపోతే ఈ మూవీ ఈ క్లిప్పింగ్ విన్నాక నేను క్వశ్చన్ అడుగుతా హియర్ వి గో ఏమిటిది ఎందుకు రావట్లేదు ఆడియో వన్ సెకండ్ లెట్ మీ ట్రై అగైన్ ఏదో తేడా ఉంది ఎందుకో ఇది ప్లే అవ్వట్లేదు ఐ మీన్ వాల్యూమ్ రావట్లేదు ఫర్ సమ్ రీజన్ బట్ లెట్ మీ ట్రై అగైన్ I don't know what's happening, but నేనే చెప్పేస్తా యాక్చువల్గా జాతిరత్నాలులోంచి నేను వాడు ఒక డైలాగ్ ఉంటుంది కదా నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి అని ఒక డైలాగ్ ఉంటుంది మన రాహుల్ రామకృష్ణ డైలాగ్ అనమాట అది బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను అసలు ఆ క్వశ్చన్ అడిగి ఎవరంటారు అందామనుకున్నా అతవి ఇది నేనే ఆన్సర్ చెప్పేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ బ్రౌజర్ బట్ వాట్ ఎవర్ టెక్నికల్ గ్లిచ్ ఏదైనప్పటికీ మీరు హ్యాపీ కదా మీకు ఆన్సర్ వచ్చేసింది క్వశ్చన్ నేనే వేసి ఆన్సర్ నేనే వేసి మీరేం చేయాలి విని ఎంజాయ్ చేయాలి అంతే సింపుల్ సో మరి వినాలి అంటే మీరు చేయాల్సిందల్లా స్టే ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం సౌండ్స్ లైక్ హోమ్ మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం దీని తర్వాత మనం లాస్ట్ సెగ్మెంట్ గేమ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాం అండ్ ఆ గేమ్ ఏంటి అనేది నేనైతే ఈ పాట తర్వాత బ్రేక్ తర్వాత చెప్తా ఇప్పుడైతే ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ జీన్స్

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Putchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీరు వింటున్నారు డిటోర్, సురభి డిటోర్ డ్రైవ్ టైమ్ విత్ మీ ఆర్జే వాసవి. మరి చివరి గంటలకు వచ్చేసాము అంటే ఇట్స్ ఎ గేమ్ టైమ్. మరి ఇవాళ గేమ్ ఏం ఆడుతున్నాము అంటే ఐ థింక్ ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడు ఆడలేదు ఈ గేమ్. సో గేమ్ ఏంటి అంటే వన్ మీనింగ్ టూ వర్డ్స్. సో నేను మీనింగ్స్ ఏంటో చెప్తాను, సారీ టూ మీనింగ్స్ వన్ వర్డ్ మై బ్యాడ్. సో ఆ టూ మీనింగ్స్ ఏంటో నేను చెప్తాను, మీరు ఆ వర్డ్ ఏంటో కనిపెట్టాలన్నమాట. హియర్ వి గో. సో ద ఫస్ట్ మీనింగ్ వచ్చేసి ఇట్స్ ఎ సీ యానిమల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టు క్లోజ్ సంథింగ్ టైట్లీ. సో రెండిటి మీనింగ్ ఒకటే, కాకపోతే వర్డ్ ఒకటే, మీనింగ్స్ వేరు వేరు. సో సేమ్ వర్డ్ యూజ్ చేస్తాం మీ రెండింటికి కూడా. ఒకటి సీ యానిమల్, ఇంకొకటి సంథింగ్ యూ వాంట్ టు క్లోజ్ టైట్లీ. అదేమై ఉండొచ్చు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. So call Dallas Smile Dental and Orthodontics today at 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas. So manam ivala aadutnam two meanings one word. So our two meanings enti ante one is it's a sea animal. Second one ochesi something you want to make it tightly. So what is that called? తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ ఓకే ఒకడు.

ఓకే, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ గేమ్ అర్థం అవ్వని వాళ్ళ కోసం ఇంకొకసారి నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేమ్ ఏంటి అంటే నేను ఇచ్చే టూ మీనింగ్స్ కూడా ఒక వర్డ్ కి సంబంధించింది. సో సేమ్ వర్డ్ టూ డిఫరెంట్ మీనింగ్స్, ఆ మీనింగ్స్ చెప్తా మీరు ఆ కామన్ వర్డ్ ఏంటనేది కనిపెట్టాలన్నమాట. నాకైతే వివాన్ కరెక్ట్ గా ఆన్సర్ చేశాడు. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇట్స్ సీ యానిమల్, అది ఫస్ట్ క్లూ. అండ్ సెకండ్ మీనింగ్ వచ్చేసి సంథింగ్ దాట్ యు వాంట్ టు టైట్లీ యునో ప్యాక్, వాట్ ఈస్ దట్ కాల్ అని అడిగా. సీఎల్, సీఎల్ ఈస్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు నాకు తెలిసి కొంచెం గేమ్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా అందరికీ. సో సెకండ్ క్లూ వచ్చేసి, ఫస్ట్ క్లూ వచ్చేసి ఇట్స్ అ మెజరింగ్ టూల్, దట్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సమ్వన్ హూ గవర్న్స్ ఎ ప్లేస్, someone who governs a place. So first hint వచ్చేసి it's a measuring tool, second hint వచ్చేసి someone who governs a place. So ఈ రెండు మీనింగ్ లకి ఒకటే వర్డ్ వస్తుంది, ఆ వర్డ్ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. వివాన్ నీ పాట కన్నా ముందు ఇంకొక పాట రిక్వెస్ట్ ఉంది, సో నేను ఆ పాట తర్వాత డెఫినెట్ గా హుక్స్టిక్ పాట అయితే వేసేస్తాను. మరి ఇప్పుడు హర్ష గారు రిక్వెస్ట్ చేసినట్టుగా విశ్వనాథన్ సన్స్ మూవీలోంచి ఈ పాట.

అరైట్, సో విశ్వనాథన్ సన్స్ మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి నాకైతే ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు, సో ఐ విల్ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. సో ఇంకొకసారి హింట్స్ ఏంటి అంటే, ఈ రెండు హింట్లకి కామన్ గా ఒకటే వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ ఏంటో మీరు కనిపెట్టాలి. సో ఫస్ట్ హింట్ వచ్చేసి ఇట్స్ ఎ మెజరింగ్ టూల్, సెకండ్ హింట్ వచ్చేసి అ పర్సన్ హూ గవర్న్స్ అ ప్లేస్, అంటే ఒక మీకు తెలుగులో చెప్పాలి అంటే ఒక పర్సన్ పాలించడం, వాళ్ళని ఏమంటారు, ఇంగ్లీష్ వర్డ్ ఇది. సో ఫస్ట్ ఏమో ఒక మెజరింగ్ టూల్, సెకండ్ ఏమో ఒక ప్లేస్ ని పాలించే వాళ్ళని ఏమంటారు, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే వినేద్దాం, deals banana.com. సో రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాక్ ఇన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. deals banana.com, ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూసివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్స్ ది ఎక్సైటింగ్ పార్ట్, మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు Deals Banana AI does the heavy lifting for you. There's no per order commission, and the best part, first 50 restaurants can get the growth plan free for 3 months. So restaurant owners, don't just wait for customers to walk in, give them a reason to. So visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. అదన్న మాట సంగతి. మరి ఫైనల్లీ వివా నువ్వు అడిగిన హుక్ స్టెప్ పాట అయితే వచ్చేస్తుంది. హియర్ వి గో, హుక్ స్టెప్ పాట ఫ్రమ్ మన శంకర్ వరప్రసాద్ గారు.

ఓకే, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది, కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు హర్ష అండ్ మోక్షిత్. సో ఆన్సర్ వచ్చేసి ద రూలర్. సో ఇట్స్ అ మెజరింగ్ టూల్ అండ్ ఆల్సో అ పర్సన్ హూ గవర్న్స్ అ ప్లేస్ అదనమాట. ఓకే, మరి ఇప్పుడు కొంచెం గేమ్ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు తకాటక్ గా చెప్తారేమో చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బీ కాన్ఫిడెంట్ ఉండండి, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది. సో సంథింగ్ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో మనీ దట్ యు హ్యావ్ టు పే ఫర్ బ్రేకింగ్ ఎ లా ఆర్ రూల్. సో ఫస్ట్ హింట్ వచ్చేసి సంథింగ్ ఇన్ ఎ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో సెకండ్ హింట్ వచ్చేసి మనీ దట్ యు హ్యావ్ టు పే ఫర్ బ్రేకింగ్ ఎ లా ఆర్ రూల్. ఒకవేళ మనం ఏదన్నా రూల్ బ్రేక్ చేసామనుకోండి ఏం చేస్తాం? అండ్ అలాగే మనం గుడ్ హెల్త్ లో ఉన్నామంటే ఏం చెప్తాం? ఇంతకన్నా విడమర్చి ఎవరు చెప్పలేరబ్బా, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ జై లవకుశ. ఎంజాయ్ ది సాంగ్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. Bro, he message.

0: ఆఫర్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఓయ్ బిర్యానీ తింటావా?
2: మర్చిపోయావా? I am on a diet. Salad.
0: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
2: Inti rendu order chestunava?
0: Anta vari avaku M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live 100 biryani to double kamita free.
2: Sharing is caring. Telusa?
0: M&M 1900 Marketplace Boulevard, Irving.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
5: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీరు వింటున్నారు డి టోర్ విత్ మీ ఆర్జే వాసవి. మనం అయితే చివరి అరగంటలోకి వచ్చేసాం. మరి ఇందాక నాకైతే బ్రేక్ ముందర అడిగిన క్వశ్చన్ కి ప్రియాంక గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే హెల్త్ వైజ్ వీఆర్ గుడ్ అని చెప్తాము, అండ్ అలాగే ద మనీ దట్ యు పే ఫర్ బ్రేకింగ్ ఎ లా ఆర్ ఎ రూల్ which is nothing but fine. Fine is the right answer. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూ లోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం ఇవాళ మనం ఏ గేమ్ ఆడుతున్నామంటే టూ మీనింగ్స్ అండ్ వన్ వర్డ్. నేను ఆ టూ మీనింగ్స్ ఏంటో చెప్తాను, మీరు ఆ వన్ వర్డ్ కామన్ వర్డ్ ఏంటో గెస్ చేయాలన్నమాట. వెరీ సింపుల్. ఓకే, సో ద ఫస్ట్ క్లూ వచ్చేసి టు పుట్ యువర్ ఫుడ్ డౌన్ వెరీ హెవీలీ అండ్ నాయిజీలీ. అండ్ ఆల్సో ద సెకండ్ క్లూ వచ్చేసి స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ దాట్ యూ పుట్ ఆన్ ఎ లెటర్. సో వెరీ సింపుల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూ పుట్ యువర్ ఫీట్ వెరీ హెవీలీ అండ్ నాయిసీలీ. ద సెకండ్ క్లూ వచ్చేసి స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ దాట్ యూ పుట్ ఆన్ ఎ లెటర్. సో వాట్ ఈస్ దట్ కాల్? ఆన్సర్ తెలిస్తే 9726361966. మరి ఇప్పుడు రౌడీ బేబీ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మారీ 2. వినేసి ఎంజాయ్ చేసేయండి తెలుగు వర్షన్ ఈసారి. ఓకే, ఎంజాయ్ ద సాంగ్.

బేబీ ఫ్రమ్ మారీ టూ వినేశారు కదా, ఫర్ సమ్ రీజన్. ఎందుకో నాకు ఇది తమిళ వర్షన్ బాగా అనిపిస్తుంది పాట, తెలుగు కన్నా తెలుగు బాగుంది బట్ తమిళ్లో ఇంకా బాగుంటదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. వాట్ ఎవర్, మరి మనకైతే ఆన్సర్ ఇంకా రాలేదు కాబట్టి ఐ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. సో ఇంకొకసారి క్వశ్చన్ మీకోసం చెప్తా. క్వశ్చన్ ఏంటంటే, యూ పుట్ యువర్ ఫీట్ వెరీ హెవీలీ ఆర్ నాయిసీలీ, అంటే మనం మన ఫీట్ ని పాదాన్ని గట్టిగా హెవీగా నాయిసీగా అలా కొట్టామనుకోండి దాన్ని ఏమంటారు. అండ్ ఇంకొక హింట్ వచ్చేసి, అ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ దాట్ యూ పుట్ ఇట్ ఆన్ అ లెటర్ టు సెండ్. అసలు ఇది సెకండ్ క్లూ చూడగా అని చెప్పేయాలి బట్ ఎవరు చెప్పలేదు. ఓకే, లెట్స్ సీ, ఇంట్రెస్టింగ్, ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. ఈ రెండు హింట్లకి ఒకటే వర్డ్ అనమాట కామన్ గా ఆన్సర్, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీలోంచి, అయితే ఈ పాట వినిద్దాం.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుసుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చీరు చీరు.

ఓకే, నాకైతే కాల్స్ వర్షం వచ్చేసింది అని అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. సో ఆన్సర్ ఏంటి ఇంతకి అంటే స్టాంప్. అండ్ టు ఏంటి అంటే ఆడవాళ్ళు చేసిన వాళ్ళందరూ అపారెంట్లీ వాళ్ళ నేమ్ ఎస్తోనే స్టార్ట్ అయింది అంటే ఐ మీన్ అనుకోకుండా. సుష్మా, శృతి గారు, శ్వేత గారు, సుగాత్రి గారు, నవీన్ గారు అండ్ వరిణ్య. సో వరిణ్య ఇస్ అ బేబీ అండ్ నవీన్ గారు ఎనివే అబ్బాయి కాబట్టి మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఎస్తో స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్లీ. సో ఎస్, స్టాంప్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆసమ్. మరి ఇదే కోవలో మనం ఇంకొక క్వశ్చన్ అయితే అడిగిద్దాం ఉన్న టైంలో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఐ మీన్ టూ మీనింగ్స్. సో ఫస్ట్ మీనింగ్ వచ్చేసి treating each person or side equally and second hint వచ్చేసి exhibition. ఎగ్జిబిషన్ కి ఇంకో పేరేంటి? సో ఈ రెండు మీనింగ్ లకి ఒకటే వర్డ్, ట్రీటింగ్ ఈచ్ పర్సన్ ఈక్వల్లీ, ఈచ్ పర్సన్ ఆర్ సైడ్ ఈక్వల్లీ అండ్ సెకండ్ హింట్ వచ్చేసి అన్ ఎగ్జిబిషన్. సో ఈ రెండుకి సంబంధించిన కామన్ వర్డ్ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడు ఇంకొక పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ అగైన్, మన శంకర వరప్రసాద్ గారు. ఎంజాయ్ ది సాంగ్.

ఆల్రైట్, మరి నాకైతే శృతి గారు శ్వేత గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఆన్సర్ వచ్చేసి ఫెయిర్. సో ట్రీటింగ్ ఈచ్ పర్సన్ ఆర్ సైడ్ ఈక్వలీ ఆర్ అన్ ఎగ్జిబిషన్ అని చెప్పాను. సో రెండిటికి కూడా ఆన్సర్ వచ్చేసి సేమ్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫెయిర్. మరి మనకున్న కాస్త టైంలో ఇంకొక హింట్ అడిగే టైం ఉంది. సో ఆ హింట్ ఏంటి అంటే, మన లాస్ట్ క్వశ్చన్, సంథింగ్ దట్ హ్యాస్ వెరీ లిటిల్ వెయిట్ అండ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్. సో అదనమాట, సంథింగ్ దట్ హ్యాస్ వెరీ లిటిల్ వెయిట్ అండ్ ద సెకండ్ క్లూ వచ్చేసి సంథింగ్ దట్ ఎనర్జీ కమ్ ఫ్రమ్ ద సన్. సో వాట్ ఈస్ దాట్? ఆ టర్మ్ ఏంటి? రెండు మీనింగ్లకి ఒకటే వర్డ్ ఉంటుంది, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మీన్ వైల్ లెట్స్ లిసన్ టు ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ జెంటిల్మెన్, నానీస్ జెంటిల్మెన్.

ఆల్రైట్, మరి మనకైతే శృతి గారు ఒక్కరే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఆన్సర్ వచ్చేసి లైట్. సో సంథింగ్ దట్ ఈస్ వెరీ లిటిల్ వెయిట్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ సన్ అని చెప్పా, విచ్ ఇస్ నథింగ్ బట్ లైట్. సో దాంతో నేను ఇంకా సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో యాజ్ యూజువల్. మళ్ళీ వచ్చే వారం నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు అయితే మా సుష్మా వచ్చేసింది మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తేయడానికి. సో 7 to 9 నాన్ స్టాప్ ఫన్ విత్ సుష్మా రాబోతుంది. సో ఎంజాయ్ ద ఈవినింగ్ టిల్ 9 o'clock విత్ ఆర్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. సో నేను ఒక బ్రేక్ తీసుకుని కాబట్టి ఇంకా బ్రేక్ లేదు, అసలు ఆగేది లేదు, ఆపేది లేదు. నెక్స్ట్ వీక్ నుండి మనం ఇలాగే మన మస్తీ మజా అంతా కుమ్మేద్దాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్ విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్. అంటే బ్యూటిఫుల్ అన్న కాదు నాకు తెలియదు, కానీ కొత్తగా పారడైజ్ మూవీలో ఒక పాట అయితే రిలీజ్ అయింది. ఇక్కడ కొన్ని ఏమంటారు కొందరి ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ పాట ప్లే చేస్తున్నా. సో ఎంజాయ్ ది సాంగ్ ఫ్రమ్ ది మూవీ పారడైజ్. సో సుష్మా, carry on with your show, enjoy the evening, bye bye, good night.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి